0: కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రి.
1: ఫర్ దిస్ వర్డ్ ది ట్రూత్ ఈజ్ లైఫ్, ఫర్ ద ఫోర్ట్ ద ఆర్మీ ఈజ్ ది లైఫ్.
0: మాటకు ప్రాణం.

0: ప్రాణము సిగ్నేచర్. ఇలాంటి మాట తత్వమును మనము మర్చినప్పుడు మానవత్వమునే మనం విస్మరించినటువంటి వారం అవుతాం.
1: The life of the promissory note lies in the signature. Likewise, we should never go back the word given.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఏ మాటలు మాట్లాడవలసి వచ్చినప్పటికీ దానిని చక్కగా సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఆ మాటను ఉపయోగించుకోవాలి.
1: Whenever we need to talk, we should talk appropriate to the situation.
0: వినయ విధేయతతో,
1: విత్ ఆల్ ది
0: అనుద్వేగం లేకుండా, అప్రియం కాకుండా ఉండేటువంటి వచనములను మనం ఉచ్చరించాలి.
1: వి షుడ్ టాక్ ఇన్ సచ్ ఎ వే, ఇన్ ఆల్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ డజంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ ఎజిటేషన్, ఇన్ ఎ ప్యాలటబుల్ వే.
0: అప్రీతిగా కూడా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ టెల్ ది బిట్టర్ ట్రూత్.
0: వానికి ప్రీతి కదా అని అసత్యం ఆడకూడదు.
1: Because it is palatable and sweet, we should not tell a lie.
0: వానికి అప్రీతి కదా అని సత్యం చెప్పకూడదు.
1: Because it is bitter, we should not tell it. We should be careful.
0: సత్యమును సత్యముగానే మనం వచించాలి.
1: The truth should be told as such.
0: ఎదుటివాని యొక్క ఇష్టములు అయిష్టములు మనం ఏమాత్రం కూడాను విచారించనక్కర్లేదు.
1: We should not be bothered about the likes and the dislikes.
0: మన కాన్షియన్స్ కు మనం కొంతవరకును విశ్వాసంతో దాన్ని వెరవేగుతాం.
1: We should have full faith in our conscience and speak.
0: ఈ మాటను ఈ విధమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టినప్పుడే సమాజములో మనకు గౌరవం ఉంటుంటుంది.
1: When we speak like that, we'll be respected in society.
0: సమాజ గౌరవాన్ని, దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని, వ్యక్తి యొక్క గౌరవాన్ని మనము కాపాడుకోవాలన్నప్పుడు మాటనే దీనికి ప్రాణము.
1: In order to keep the prestige and the esteem and the dignity of this nation, the individual and the society, we should be very careful in speaking.
0: Kanukane manam matanu prana samananga manam teeskovali.
1: Therefore we should consider these very words as our life.
0: Hastamu nichinadi enduku telusa?
1: You know why the hand is gifted?
0: Notiki muddandinchutaga.
1: Does it mean only to carry the morsel of food?
0: కాదు కాదు.
1: నో,
0: త్యాగమును గాంచేటువంటి నిమిత్తము, త్యాగమును చూపే నిమిత్తము హస్తమును మనం ఉపయోగించాలి.
1: We should make use of our hands to undertake acts of charity and sacrifice.
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why the tongue is given?
0: ఊరికి మాట్లాడందుక?
1: Is it
0: కాదు కాదు.
1: Is it for vain talk? No.
0: సత్యమును పలికేటందుకు.
1: Only to speak truth.
0: ఈ సత్యమే మాటకు ప్రాణము.
1: This truth is very life for our speech.
0: దానమే హస్తమునకు ప్రాణము.
1: The charity is the life for this.
0: ధర్మమే కర్ణములకు ప్రాణము.
1: And it is dharma that is the life to the ear.
0: కనుక మానవునకు ఆచరణే ప్రాణము.
1: Therefore practice is our very life.
0: కాన మనం ఈనాడు మాటలను ఏదో వచ్చినట్టుగా మనం ఉపయోగించుకొని కొన్ని అసత్యములుగా దాన్ని ఉపయోగించి తద్వారా మన యొక్క గౌరవాన్ని మనము కోల్పోకూడదు.
1: We should not speak as we like. We should not utter lies and lose our respect.
0: కనుక మనకు అలంకారం అనేటువంటిది ఏంటి?
1: So what's the real decoration?
0: సత్యమే మన అలంకారము.
1: The truth is our
0: honor. కనుకనే వేదమునందు సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.
1: Therefore Veda says speak truth in a palatable sweet way.
0: సత్యం వద ధర్మం చర.
1: Speak truth and follow dharma.
0: న బ్రూయాత్ సత్యం అప్రియం.
1: And never tell an unpalatable truth.
0: Kanuka ee vidhamainatundi bharatiya sanskrutini puraskarinchukoni manamu samskaramunu kuda kontha parishuddham gavinchali.
1: Therefore we should follow the culture of Bharat
0: and we should be refined. Samanandu hastasya bhushanam danam.
1: The jewel for the hand is charity.
0: కంఠం సత్యస్య భూషణం.
1: For our neck is the truth, that's the ornament.
0: శ్రోత్రం ధర్మస్య భూషణం.
1: For our ear, listening to dharma is the real ornament.
0: భూషణై కిం ప్రయోజనం.
1: What is the
0: use? ఇంతకంటే ఇంకా మనకు అలంకారం కావాల్సినటువంటిది ఏమిటి?
1: What else you need to decorate?
0: కనుకనే మనకు సర్వ విధములైనటువంటి అలంకారములు మన యొక్క గుణములుగానే మనం భావించాలి.
1: సో వి షుడ్ కన్సిడర్ వర్చ్యూస్ యాజ్ అవర్ ఆర్నమెంట్.
0: శాంతము మహనీయుల యొక్క భూషణము.
1: పీస్ ఈస్ ద ఆర్నమెంట్ ఆఫ్ నోబుల్ సోల్.
0: మాట మానవుని యొక్క భూషణము.
1: అండ్ ది స్పీచ్ ఈస్ ద డెకరేషన్ టు మ్యాన్కైండ్.
0: ఆనందము దైవం యొక్క భూషణం.
1: బ్లిస్ ఈస్ ద జ్యూవెల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నిత్య ఆనందము పరమ సుఖదం అన్నారు.
1: ఇట్ ఈస్ ఎటర్నల్.
0: ఆ దైవానందమునందే మనకు సరి అయిన సుఖం మనకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ డివినిటీ వి ఫైండ్ అవర్ సెల్ఫ్.
0: లోక సంబంధమైనటువంటి ఆనందములు, ప్రాకృత సంబంధమైనటువంటి ఆనందములు, భౌతిక సంబంధమైనటువంటి ఆనందములు, క్షణభంగురమైనటువంటి ఆనందములు మనకు ఆనందములు కాదు.
1: ద వరల్డ్లీ హ్యాపీనెస్ విచ్ ఇస్ మొమెంటరీ దట్ వుడ్ పాస్ ఆఫ్ దట్ దట్

0: ధన జన యవ్వన బల ఇలాంటి గర్వముల చేత మనం అనేక విధములైనటువంటి యొక్క తప్పు మార్గం నడుస్తున్నాం మనం.
1: We pride ourselves because of our association, because of our wealth and the stage of youth.
0: ఈ నాటి మన యొక్క భావములన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటి.
1: All these feelings are like passing clouds.
0: భుజబలము బుద్ధిబలము ధనబలము మదబలము సర్వ బలములు కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటివి.
1: The physical strength, the mental strength and the strength of wealth will pass off.
0: భుజబలము గొప్ప గుణబలముండియు దైవబలము లేక దీనుడయ్యే.
1: With all the physical strength, with all the mental strength, without the strength of the divine, he became weak ultimately.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: What happened to that mighty king Karna at the end?
0: మరచిపోకుడు ఇట్టి మంచి మాట మరచిపోకుడు మరచిపోకుడు ఇట్టి మంచి మాట.
1: Never forget this good word.
0: భుజబలము బుద్ధిబలము అస్త్రబలము సర్వబలమును ఉంటున్నాయి కర్ణునికి.
1: కర్ణ హ్యాస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫిజికల్ మెంటల్.
0: కర్ణునకు అర్జునుకు కంపేర్ చేసినప్పుడు కర్ణుని కంటే అర్జునుడే చిన్నవాడు, కొంతవరకు నువ్వు బలములో గొప్పవాడు, కాని కర్ణుని యొక్క దానశీలత అర్జునుడికి లేదు.
1: The spirit of charity and sacrifice are much more in Karna when compared to Arjuna. And he will never go back the promise that he makes.
0: కనుకనే దుర్మార్గుడైనటువంటి దుర్యోధను కూడాను ఇచ్చినటువంటి మాట తప్పించుకోవటానికి వీలు కానప్పుడు అతనితో లొంగిపోయాడు.
1: He submitted himself to Duryodhana in order to keep up to the promise given to
0: him. ఇలాంటి త్యాగశీలుడు ధర్మశీలుడైనటువంటి కర్ణుడు కూడాను దుష్ట చతుష్టయంలో నాలుగో వాడుగా తయారయ్యాడు.
1: Though the Karna is one of sacrifice and dharma, he is one among the wicked four.
0: కారణం ఏమిటి?
1: Why?
0: Tell me your company, I shall tell you what you are. సంఘ దోషమే.
1: If the mistake lies in the company.
0: దుష్టులతో మనం సంఘం చేసినప్పుడు ఆ దుర్భావములంతా మనలో కూడా ప్రవేశిస్తుంటాయి.
1: When we are in bad company, we'll get bad thoughts.
0: సజ్జనులతో మనం సంపర్కం చేసినప్పుడు ఆ సద్భావములంతా కూడా మనలో ప్రవేశిస్తుంటాయి.
1: When we are in good company, naturally we'll have good thoughts.
0: కనుక అగ్నితో బొగ్గు చేరినప్పుడు బొగ్గు కూడా అగ్ని రూపాన్ని ధరిస్తుంది.
1: When coal is in the company of the fire, it assumes the same form of the fire.
0: అదే యొక్క అగ్ని కేవలం మట్టితో చేరినప్పుడు తుప్పు పట్టుతుంది.
1: The fire is in the company of mud, loses its form.
0: కనుక ఎట్టి సంబంధము అట్టి స్వరూపం ధరిస్తుంది.
1: As is the company, so is the form.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: As is the flour, so is the barn.
0: ఎట్టి తిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the bench.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన మాటలపై మన సరైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, everyone should speak in full faith in what he says.
0: కాన కాలు జారితేనైనా కూడాను మనం కొంచెం తప్పించుకోవచ్చును, కానీ నాలుగు జారితే తప్పించుకునేటకు వీటు కాదు.
1: Even if you slip, you can just return, but the slip of the tongue.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగ జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip, there is no loss, but the slip of the tongue takes you to hell.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మాటను ప్రాణంగా భావించి పెద్దలతో కాని తల్లిదండ్రులతో కాని స్నేహితులతో కాని ఇంకే విధమైనటువంటి యొక్క గౌరవనీయులైనటువంటి వారి దగ్గర మాట్లాడినప్పుడు చాలా నిండుగా దండిగా సత్యం ఉండేటట్టుగా మనం మాట్లాడాలి.
1: కన్సిడర్ దిస్ వర్డ్స్ యాజ్ యువర్ లైఫ్. యాజ్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎల్డర్స్, ద పేరెంట్స్ అండ్ ద ఫ్రెండ్స్, టాక్ ఇన్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే, హైలీ మీనింగ్ఫుల్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమంతుడు సుగ్రీవుని ఆన్సర్ ఆజ్ఞను తీసుకుని రామలక్ష్మణుడితో మాట్లాడటానికని వచ్చాడు.
1: హనుమాన్, హూ హ్యాపెన్ టు బి ది మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ, అప్రోచ్ రామ యాజ్ ఎన్ ఎమిసరీ. హనుమంతుని
0: యొక్క మాటలు విన్నటువంటి యొక్క రాములు ఎంతనో ఆనందించాడు.
1: హావింగ్ హర్డ్ ద స్వీట్ వర్డ్స్ ఆఫ్ హనుమాన్, రామ వాజ్ వెరీ హ్యాపీ.
0: తమ్ముడా లక్ష్మణ, ఇతను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: He said, brother Lakshmana, look here. Hanuman is one of Shantadapi. He is the one of Guna, the virtue, the bala, the strength.
0: That
1: That peace that, is, that shines brilliantly.
0: ఆ గౌరవం మర్యాదలు అంటే అతని గుణం మనకు స్పష్టమవుతుంటాయి.
1: His respect speaks of his quality.
0: ఇతని బలము చూస్తామంటే ఒక్కతూరి పర్వతం నుంచి క్రిందికి వచ్చేసాడు.
1: See his physical strength. కనురెప్పపాటు
0: హనుమంతుడు.
1: He just jumped from the mountain top just by the movement of an eyelid.
0: మతంగా పర్వతం పైన ఉన్నటువంటి వాడు చూస్తూ ఉండగానే క్రిందికి వచ్చాడు.
1: He right present on the mountain top of Matanga, but he jumped at an instant.
0: Ramudu goppa balavantudu.
1: Rama said that he is one of physical strength.
0: Shantude kaadu gunavantude kaadu balavantudu kuda ee hanumantudu annadu.
1: He is one of peace and virtue and his physical is strong.
0: Adhe vidhamgane mana maatala chetane mana yokka manchi cheddalu spashtam avutu untayi.
1: Our speech will say whether good or bad. It's a reflection of inner being.
0: రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అంతకును మన మాటల చేతనే కలుగుతుంటాయి.
1: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆర్ ద కన్సిక్వెన్సెస్ టు అవర్ వర్డ్స్ దట్ వి సే.
0: ఈనాడు ఈ కలియుగ ప్రభావము చేత లేక ఆధునిక యుగము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క దుశ్చర్యలు ఎన్ని విధములైనటువంటి అసత్యములు జరుగుతున్నాయో జగత్తులో మీకు అందరికీ తెలుసు.
1: యు ప్రిటీ వెల్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. You find people speaking utter lies, resorting to wrong actions. Man has two sorts of desire. One is the desire, another is excessive desire. What do you mean by this desire? There's no mistake in asking for all that you need.
0: మన గౌరవ మర్యాదల నిమిత్తమై మన యొక్క కుటుంబ గౌరవాన్ని కూడా నువ్వు కాపాడుకోవడానికి తగవలసినటువంటి అవసరాలు కూడా మనకు అవసరమే.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద రెస్పెక్ట్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ వీ డూ సర్టన్ థింగ్స్.
0: సమాజంలో మన యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికి కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి ఒక పదార్థములు అవసరమే.
1: ఇన్ ఆర్డర్ టు హోల్డ్ కీప్ అప్ ద రెస్పెక్ట్ వీ డూ
0: సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి అందించుకుని మనం కూడా ఆ యొక్క సమాజం యొక్క గౌరవాన్ని కాపాడటం కూడా మన కర్తవ్యము.
1: As we have so many other requirements, we should also go by the social norms.
0: ఈ సమాజం యొక్క గౌరవమే మన ప్రాంతం యొక్క గౌరవంగా ఉంటాయి.
1: The respect of the society is your own.
0: ఈ ప్రాంతం యొక్క గౌరవమే దేశం యొక్క గౌరవంగా ఉంటాయి.
1: The respect of the region is the respect of the country.
0: కనుక మొట్టమొదటి వ్యక్తి, రెండవది సమష్టి, మూడవది సమాజము, నాలుగవది దేశం.
1: Therefore, first place is the individual. Next is the society, the community, and the country.
0: కనుకనే ఈ నాటి విద్యార్థులందు మొట్టమొదట ఇండివిజువల్ క్యారెక్టర్.
1: So students need the individual character in the
0: అది
1: first
0: place. వ్యక్తి యొక్క స్వరూపము.
1: That is the very form of the individual
0: level. వ్యక్తి యొక్క గౌరవము.
1: That is the individual respect.
0: అది వ్యక్తి యొక్క విలువ.
1: That is the individual value.
0: దాని తరువాత సమష్టి మన కుటుంబ గౌరవాన్ని కూడా మనం చూసుకోవాలి.
1: Later comes the family.
0: పూర్వకాలం నందు ఏ సంబంధాన్ని మనం చూడవలసినప్పటికీ కుటుంబ గౌరవాన్ని మొట్టమొదటి లక్షణంగా చూడాలి.
1: ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఇన్ ఎర్లియర్ టైమ్స్ దే కన్సిడర్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈనాడు కుటుంబం యొక్క గౌరవం ఏమిటో, వ్యక్తి యొక్క గౌరవం ఏమిటో ఏమాత్రం కూడా పాటించడం లేదు.
1: టుడే వీ డోంట్ అబ్జర్వ్ ద రెస్పెక్ట్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: నిత్య జీవితంలో దినచర్యలకు అవసరమైనటువంటి యొక్క కార్యాలన్నీ కూడా సర్దించుకో చేసుకోవాలి.
1: We have to attend to our daily needs and daily duties.
0: కాని ఇది సహజమైనటువంటి ఆశ.
1: This is a natural desire.
0: ఇంకా దురాశ అనగా ఏమిటంటే,
1: too much of desire and ambition.
0: అందరికీ తెలుసును.
1: You know that.
0: కొంతమంది ఎన్ని విధములైనటువంటి యొక్క ధనాశ కోసం అని ప్రాణాలు అర్పితం చేస్తున్నారో చెప్పడానికి వీలు కాదు.
1: It's not possible to estimate the number of people who are ready to sacrifice their lives for money.
0: గుణము బలము చెలిమి అనేటువంటిది లేదు.
1: You may see anywhere. There is no character. There is no strength. There is no
0: ధనమే ధనమే ధనమే.
1: Everywhere money, money that
0: matters. ఎంతమంది ధనమును సంపాదించారు?
1: Many earn lots of money.
0: కానీ ఈ ధనమంతా ఎక్కడ పోతుండాలి?
1: What happened to that money?
0: ఏం చేస్తున్నారు?
1: What is their doing?
0: ఏమైనా మంచి కార్యం ఏమైనా చేస్తున్నారా? పుణ్యకార్యం ఏమైనా చేస్తున్నారా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి ఏమైనా ఉపయోగిస్తున్నారా? ఏ మాత్రము లేదు.
1: Do they undertake meritorious good activities? Do they start education institutions?
0: దీనికి పూర్వం ఎంతమంది రాజులు ఎన్ని విధమైనటువంటి యొక్క ధనాన్ని ఆశ్రయించారు, అభివృద్ధి పరుచుకున్నారు?
1: The history recorded many of the kings who amassed wealth.
0: సారే రాజులు రాజ్యమును కలుగరే గర్వాన్ని తిని పొందరే వారేరి.
1: Have you not seen the kings who just passed the passage of time?
0: ఎంత ధనమును ప్రోగు చేసుకున్నారు?
1: They amassed wealth.
0: ఎంత పేరు ప్రతిష్టలను సంపాదించారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్.
0: కానీ వారు ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దే నౌ?
0: ఎక్కడున్నారు?
1: వేర్ ఆర్ దే?
0: పోయే సమయంలో ఇంత మట్టైన కూడా నువ్వు చేతితో తీసుకుని పోరు.
1: As they left, they could not take along with them even a fistful of sand.
0: మన గౌరవ మర్యాదలకు తగినట్టుగా మనం సంపాదించుకోవాలి. అందులో తప్పు లేదు.
1: There's no mistake in earning so as to keep up the prestige and respect of the family. Students,
0: మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను ఈనాటి చదువులు ధన సంపాదన నిమిత్తమే భావిస్తున్నారు.
1: You consider this modern education is meant to earn money.

0: You may pride yourself of the wealth that you possess, but there is no peace on earth.
1: Vidyadikariyai viravegina gani pudamiyanti sumanta shanti ledu.
0: You may be the one of authority in the field of education, there is no fraction of peace on earth.
1: Yanta chaduvu chadivi yeniti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all education acquired, in spite of all the knowledge, the mean man would not change his
1: temperament.
0: With all his education, he enters into argument. That's all, not total wisdom. This is the greatness of education. Argumentation, that's all.
1: ఈ వాదన వేయటం చాలా మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్ టు ఆర్గ్యూ.
1: వాదే వాదే వచ్చతే వైరం. దీనివల్ల వైరం పెరుగుతుందే కానీ శాంతం మనకు లభించదు.
0: యాజ్ వి ఆర్గ్యూ ఎనిమిటీ ఇంక్రీజెస్.
1: అన్నిటికీ మనము సహనాన్ని మనం వహించాలి.
0: వి హావ్ టు బి పేషెంట్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్.
1: మానవుడు తన యొక్క జీవితం యొక్క మానవత్వాన్ని సంరక్షించుకోవాలంటే పిపిపి
0: టు ప్రొటెక్ట్ హ్యూమన్.
1: నేను మరియాను చెప్పాను, మూడు పీలు ఉన్నాయి.
0: To protect human quality, three P's are essential.
1: Purity is the first P.
0: First P is purity.
1: Rendavadi, patience.
0: The second is patience.
1: Moodavadi, perseverance.
0: Third one, perseverance.
1: Ee moodu undinappude manavata viluvulu untuntai.
0: These are the human values.
1: Ee purity undinappudu neevu satya dharmanni prakatistavu, anubhavistavu, aanandistavu, aacharistavu.
0: When once there is purity, you will follow the cardinal principles of righteousness,
1: shanti
0: the dharma and peace.
1: Shanti undinappudu dharmamunu ahimsanu nu follow chestavu.
0: When once there is peace, you will certainly follow the non-violence and dharma.
1: Inka perseverance.
0: Perseverance.
1: Idi undinappudu ee aidintini kuda nu anusaristavu.
0: When once you have this perseverance, you will follow all five principles. Prema undinattu
1: hinsalo praveshinchadu.
0: The one with love will not be violent.
1: Dharmam unnatvanti vaadu ee himsaku palgonadu.
0: The one of dharma will never resort to violence.
1: Satyam unnatvanti vaadu ee yokka allarlo vanu praveshinchamu.
0: The one who follows the truth will never proceed in agitational way.
1: Inka shanti unnatvanti vaadiki ee allarle paniki raavu.
0: The one in peace will never be found in
1: disturbance. Satyam dharmam shanti prema ee naligintu lopulu edo okati undinappudiki vaadu ahimsa. అహింసా ధర్మాన్ని పాటిస్తుంటాడు.
0: దేర్ఫోర్ ఇఫ్ వన్ హ్యాస్ వన్ ఆఫ్ దీస్ ఫోర్, హి విల్ సర్టెన్లీ ఫాలో నాన్ వైలెన్స్.
1: ఒక ప్రక్రియ మనం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ నాన్ వైలెన్స్.
1: ఏ ఒక్కటి ఉండినా కూడా చాలు.
0: వన్ ఆఫ్ ది ఫోర్ ఇస్ ఎనఫ్.

0: Because there is no fear of sin. This is ignorance.
1: మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు. విశ్వశాంతికిదియే విప్లవంబు.
0: There is no fear of sin. This is ignorance. There is no love for God. This is the reason for all revolution, questioning, challenging the world welfare and peace.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి. పామరుడు కావచ్చు వాడు.
0: ఈ మే బి ఇగ్నోరెంట్.
1: గొప్ప మేధావి కాకుండా పోవచ్చు.
0: ఈ మే నాట్ బి ఇంటెలిజెంట్.
1: గొప్ప తెలివితేటలు లేకుండా ఉండేటువంటి వాడు కావచ్చు.
0: ఈ మే నాట్ బి ఇంటెలెక్చువల్.
1: కేవలం పామరుడిగా ఉండవచ్చు.
0: ఈ మే బి ఇగ్నోరెంట్.
1: ఇన్నోసెంట్ పీపుల్.
0: దే మే బి ఇన్నోసెంట్ పీపుల్.
1: పాప భీతి లేని అదొక్కటి ఉంటే చాలు.
0: ఇఫ్ దే హావ్ ఫియర్ ఆఫ్ సిన్ దట్స్ ఎనఫ్.
1: ఎన్ని ధనకనక వస్తు వాహనాదులు ఉండినప్పటికీ పాప భీతి లేకపోతే వాడు పామరుడే.
0: విత్ ఆల్ ద పొజిషన్స్ ద వెల్త్ if he has no fear of sin, he is ignorant, innocent.
1: కేవలం అజ్ఞానితో సమానము.
0: He is just equal to an ignorant one.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాపం అంటే భీతే లేదు.
0: Because he has no fear of sin.
1: అతను ఒకానొక సమయం లోపల ప్రహ్లాదుడు చెప్తున్నాడు తండ్రికి.
0: Prahlad at one time started telling his father, Father,
1: ఎందుకు మీరు ఇన్ని విధంగా శ్రమపడుతున్నారు?
0: Why do you suffer like that in so many ways?
1: అడవిలో ఉన్నటువంటి క్రూర మృగములను చంపినట్టుగా మనుషులను చంపుతున్నావు.
0: You are killing people as if you are killing wild animals. In order to expand your kingdom, you are doing all unrighteous acts. What is that you get by killing so many?
1: It's
0: not that what you should kill.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులు అనెట్టు పట్టగలడు.
0: ద వన్ హూ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద ఇన్నర్ ఎనిమీస్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు క్యాచ్
1: హోల్డ్?
0: ప్రహ్లాద్ అట్ వన్ టైమ్ స్టార్టెడ్ టెలింగ్ హిస్ ఫాదర్, ఫాదర్
1: ఎందుకు మీరు ఇన్ని విధంగా శ్రమపడుతున్నారు?
0: వై డు యూ సఫర్ లైక్ దట్ ఇన్ సో మెనీ వేస్?
1: అడవిలో ఉన్నటువంటి క్రూర మృగములను చంపినట్టుగా మనుషులు.

0: స్త్రీలోనే పెద్ద దుర్మార్గులు. నీ ద్వేషులంతా ఉన్నారు ఎవరు? కామక్రోధలో భూమోహమత్సర్యము. ఈ అరిషద్వర్గం అనేటువంటి యొక్క దుర్మార్గులు నీ అందుంచుకొని బయట దుర్మార్గులు నీవు చంపుతున్నావు. ఇది చాలా పాపం అన్నాడు.
1: There are six wicked people. There are six enemies within. The lust and the desire, the pride and all that.
0: Whereas you kill outer enemies. చంపవలసింది ఎవరినంటే కామక్రోధం దేశములు.
1: So what you are supposed to kill in the first instance is only this anger and the lust and the greed.
0: చంపినప్పుడే మనం పాపభీతిని తగినటువంటి రీతిగా కాపాడుకుంటాం.
1: When once you kill the inner enemies, you'll have the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: They don't have love of God.
0: పాపభీతి లేని పామరత్వము బట్టి, దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: As they have no fear of sin, they have no love of God.
0: మానవత్వమనగే మానవులందున్న.
1: Among human beings, the human quality, humanness is gone.
0: విశ్వశాంతికి ఇదే విప్లవంబు. దేశ శాంతికి ఇదే పెద్ద విప్లవం.
1: There will be no world peace here. It leads to a revolution.
0: దేశంలో శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is that peace is missing in this country?
0: దైవ ప్రీతి రెండు లేకపోవటమే ఇంత గొప్ప విప్లవంగా ప్రారంభమైంది.
1: We find the revolution everywhere because there is no fear of sin. ఎక్కడ చూసినా
0: అడవులలో, పల్లెలలో, పట్టణంలో, ఎక్కడ చూసినా కానీ, బుట్ట మీదలో, నట్టేటలో, ఎక్కడ చూసినా కానీ ఈ విప్లవాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: We find a sort of agitation, revolution there in the forest villages and
0: towns. ఇద్దరు ఉంటుంటారో అక్కడంతా కూడా విప్లవమే.
1: Wherever you find a congregation group of
0: సహనము సానుభూతి అనేటువంటిది శూన్యమైపోయింది.
1: There is no tolerance, there is no sympathy.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: So Tulsidas said,
0: ఏక్ నిరంజన్ దో గడిబిడి అన్నాడు. ఏక్ నిరంజన్ ఒక్కడిగానే ఉంటుంటే చాలా నిరంజనుగా ఉంటుంటాడు.
1: If you are alone, you will be
0: very happy. ఉంటుంటే చాలా అక్కడ గడిబిడి అయిపోతుంటుంటుంది.
1: When two are there, it's enough for fighting will be there.
0: చాలా మందికి తెలియదు కానీ అనుభవం ఉంటుంటుంది. ఒకే గాజు చేతిలో ఉంటుంటే శబ్దమే ఉండదు.
1: When there's single bangle here, there will be no sound.
0: రెండు బ్యాంగిల్స్ వచ్చిందంటే సౌండ్ ప్రారంభమవుతుంది.
1: When there are two bangles, there is a sound.
0: కనుక ఈనాడు కలియుగ ప్రభావం చేత ఎక్కడ ఇద్దరు చేరినప్పటికీ స్నేహం లేదు, సహనము లేదు, సానుభూతి లేదు, దయాదాక్షిణ్యమే లేదు.
1: Because of the effect, evil effects of Kali age, when there are two people, there is no friendship, there is no tolerance, there is no sympathy.
0: స్వార్థము స్వప్రయోజనమే.
1: Everywhere we find selfishness and self-interest.
0: కనుకని ఈనాటి విద్యార్థులు,
1: the students today,
0: ఈ సమాజంలో ప్రవేశించి,
1: they should enter into society,
0: దేశం యొక్క సంరక్షణకై,
1: to protect this country,
0: ఈ సమాజం యొక్క సంక్షేమం నిమిత్తమై,
1: for the welfare of the society,
0: తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: They should determine to work for these ideals.
0: ఇదే మీరు చదివినందుకు తగినటువంటి ఒక దేశ సేవ.
1: This is only the service to the country you can render.
0: దేశ సేవ యందే మనకు శాంతి ఉంటుంది.
1: Peace lies in rendering service to the country.
0: పుట్టడము పెరగటము జీవించడం అంతా కూడా సమాజం నుండే జరుగుతుండాలి.
1: In fact, we are born in society. ఈనాడు
0: మనం ఇంత గొప్పవారమైనామంటే సమాజం యొక్క ఉత్సాహం చేతని, సమాజం యొక్క క్షేమం చేతని, సమాజం యొక్క సహాయం చేతని.
1: యు హావ్ బికమ్ సో గ్రేట్ అండ్ ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ బికాస్ యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ, యు హావ్ గ్రోన్ ఇన్ సొసైటీ.
0: కనుక ఈ సమాజానికి మనం తగినటువంటి కృతజ్ఞతను అందించే నిమిత్తమై సమాజ సేవ చేయాలి.
1: దేర్ఫోర్ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద సొసైటీ, వీ షుడ్ రెండర్ సర్వీస్ టు సొసైటీ.
0: ఈ సొసైటీ లోపల మాటను మాత్రం మంచిగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ సొసైటీ వీ షుడ్ కీప్ అవర్ వర్డ్.
0: దీనివల్లనే మనకు నమ్మకం ఏర్పడిపోతుంది.
1: Then only there will be faith.
0: పలికి బొంకుట కంటే పాడివున్నే పాపమున్నే అన్నాడు బలిచక్రవర్తి.
1: ఇట్ ఇస్ ఎంపరర్ బలి హూ సెడ్.
0: గురువైనా సరే ధిక్కరించి మన సత్యములో మనం ప్రవేశించాలి.
1: లెట్ హిమ్ బి ఇన్ యువర్ టీచర్, డిసోబే హిమ్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రూత్.
0: శుక్రాచార్యుడు వద్దని చెప్పాడు.
1: శుక్రాచార్య సెడ్ నో.
0: ఓ బలి, అతను సామాన్యుడు కాదు, మూడడుగులు ఎత్తుతో వచ్చాడు, అది సాక్షాత్ నారాయణమూర్తి. కనుక అతనికి నీవేమైనా దానమిస్తే నీవు భికారి అయిపోతావు అన్నాడు.
1: Shukracharya, preceptor, said, O Bali, the one who has come to you is not ordinary one. He is so short. If you give him anything, you will be finished.
0: Swami, Bhagavantude vachi chetulu chaputunnappudu ichchedi naa enta. Nenu tappaka istanu. Nenu egate ainappudiki paravaledu annadu.
1: And Bali said, Swami, God himself came to me, stretching his hand. It doesn't matter whatever happens to me.
0: Naa cheyi kinda undi, naa cheyi paina vastundadi. Ichchevaani cheyi paina undi. Teesukune vaani cheyi kinda. Ide naa adrushtam annadu.
1: My good luck, my good fortune lies in the fact that my hand being the giver is on the top and God's hand receiver below.

0: సాక్షాత్ నారాయణమూర్తి వచ్చి నన్ను అడుగుతున్నాడు, అంతకంటే మహాభాగ్యమా?
1: గాడ్ హింసెల్ఫ్ అప్రోచ్డ్ మీ, వాట్ మోర్ ఈస్ దేర్ లెఫ్ట్ ఫర్ మీ?
0: ఈ భాగ్యానికి నేను ఏమైనా సరే నేను ధిక్కరిస్తానన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్, ఐ విల్ డిసోబే యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక సత్యానికి ఇచ్చిన మాటను తప్పకుండా ఉండడానికి ఇదియే మనకు సరైనటువంటి గౌరవం.
1: ద ట్రూ రెస్పెక్ట్ లైస్ ఇన్ కీపింగ్ అప్ టు ద ప్రామిస్ మేడ్.
0: ఈ యవ్వనం లోపల అన్ని కూడా కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ వీ షుడ్ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ పాసింగ్ క్లౌడ్.
0: మధ్యలో వచ్చేటువంటి మేఘమే పాసింగ్ క్లౌడ్.
1: యూత్ ఈస్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనికి పూర్వం లేదు,
1: ఇట్ వాస్ నాట్ దేర్ ఎర్లీ,
0: దీని తర్వాత రాదు,
1: ఇట్ వోంట్ కమ్ లేటర్.
0: కనుకనే మానవుని యొక్క యవ్వనం ఎలాంటిదంటే కేవలము కాలి కింద నీళ్లు వరే కదిలిపోతుండాలి.
1: ద యూత్ ఈజ్ సంథింగ్ లైక్ ఫ్లోయింగ్ వాటర్ అండర్ ద ఫీట్.
0: ఎంతసేపు ఉంటుంది?
1: హౌ లాంగ్?
0: కనుక ఈ మధ్యలో వచ్చినటువంటి దానికి మనం మిడిచిపోకూడదు.
1: So that which has come in between should not be cause for our pride.
0: భవిష్యత్తును లక్ష్యం నందుంచుకొని,
1: keeping future in view,
0: సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి నందుంచుకొని,
1: keeping in view the welfare of the society,
0: మనసును భ్రమించని దృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి.
1: We should develop unwavering mind and concentrated attention.
0: ఇంతియే కాదు,
1: not only this,
0: తల్లిదండ్రులకు కూడా తగినటువంటి పేరును తెప్పించాలి.
1: We should also bring a good name to our parents.
0: వారు ఎన్నో విధములైనటువంటి మీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.
1: They struggle hard to bring you up.
0: ఎన్ని కష్టములకో వారు గురి అవుతున్నారు.
1: They suffer to bring you up.
0: మీరు చదివి అభివృద్ధి అయిపోయి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తుంటారు.
1: All parents desire that you should come up in life and get a good name.
0: కనుక అట్టి తల్లిదండ్రులకు కూడా తగినటువంటి యొక్క శాంతిని మనం అందించాలి.
1: Therefore you should also give peace to your parents.
0: ఇది చదువు లోపల ఉన్నటువంటి పెద్ద సంస్కారం.
1: దిస్ ఈస్ ద కల్చర్ ఇన్ అవర్ స్టడీ.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: హావింగ్ స్టడీడ్ ఎవ్రీథింగ్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: ఇది బుకిష్ నాలెడ్జ్,
1: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: దీనివల్ల మనకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఏమాత్రం కూడా లేదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ ప్రెస్టీజ్ ఆర్ ఎనీ నేమ్ ఐదర్.
0: మనకు వచ్చేటువంటిది మనం చేసే కర్మల ద్వారా మనకు రావాలి.
1: All that you get is the result, reward of your
0: action. Samajamlo praveshinchali.
1: Go into the society.
0: Ekkada ye vidhamaitundi baadalu untunnayo danni tolaginchali.
1: Wherever there need and struggle, help them there.
0: Sadhyamainta varaku kudanu mana shaktiki minchukunda sahayam chestu ravali.
1: We should help everybody to the extent possible.
0: Swami cheppadu kada tyagam tyagam cheppani edu mee shaktiki minchi pokoddu.
1: You should not go beyond your capacity.
0: Kadaventura neeram tera.
1: As is the container, so is the water.
0: Kavalannanu ekkuva radura.
1: Even if you want, you cannot collect more of water than the size of the container.
0: Mana container entano ante neeru nimputundi.
1: As is the size of the container, so is the amount of water.
0: Kani neeru adhikanga ravalante andulo cheradu.
1: Even if you want more water, it's not possible.
0: Adhikanga ravalani aashinchinappudu ee container pedda chesukoni hrudayanni broad chesko.
1: If you want more of water, get a bigger container, expand your heart.
0: నీ హృదయాన్ని విశాలమైనటువంటి హృదయంగా చేసుకో.
1: Widen your heart.
0: అప్పుడే నీకు విశాలమైనటువంటి భావం కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
1: Then you will have broad mindedness, broad feeling.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీలో ఆవరించేటువంటి ఆవిర్భవించేటువంటి థాట్స్ అనేకంగా ఉంటుంటాయి.
1: So many thoughts arise in you.
0: ఈ థాట్స్ లోపల మొట్టమొదట మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: As the thoughts come, first discriminate.
0: ఎప్పుడు మనలో థాట్ వచ్చిందా, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దీంతో మనము డిస్క్రిమినేషన్ చేయాలి.
1: ద మూమెంట్ థాట్ అరైజెస్ జస్ట్ డిస్క్రిమినేట్ రైట్ ఆర్ రాంగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: తదుపరి నీవు కార్యంలో ప్రవేశించాలి.
1: దెన్ స్టెప్ ఇన్ టు యాక్షన్ దేర్ ఆఫ్.
0: తొందరపాటు మంచిది కాదు.
1: డోంట్ బీ ఇన్ ఎ
0: హర్రీ. వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఎ హర్రీ. తొందరపడకండి.
1: నెవర్ బీ ఇన్ ఎ హర్రీ.
0: ప్రతి దానికి టైం తీసుకోండి.
1: టేక్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్.
0: కాలం ఎంతైనా మనకు విశాలమైనటువంటిది. కాలమే దైవ స్వరూపము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: కనుక ఈ కాలాన్ని మనం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: ఈ సమాజంలో ఈనాడు ఏది చేసినా తప్పుగానే వస్తున్నాయి.
1: ఇన్ సొసైటీ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇట్స్ మిస్టేక్.
0: ఉపకారం చేసినా కూడా అపకారంగానే వస్తుంది.
1: ఈవెన్ హెల్ప్ ఇస్ కన్సిడర్డ్ హార్మ్.
0: అందుకని చెప్పారు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా.
1: నథింగ్ గ్రేట్ టు హెల్ప్ ఎ పర్సన్ ఫ్రమ్ హూమ్ యూ రిసీవ్డ్ హెల్ప్ అర్లియర్.
0: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి.
1: వితౌట్ బ్లేమింగ్ ఎనీ వన్ హెల్పింగ్ ఎ పర్సన్ హూ హార్మ్డ్ యు.
0: అయితే అది కూడాను ఎలాంటి పరిస్థితులు చేయాలో మనం కొంత యోచించాలి. అపకారి కూడా నువ్వు ఉపకారం చేయవచ్చును, కానీ ఎంతవరకు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కొంతవరకు విచారణ చేయాలి.
1: యు కెన్ ఆల్సో హెల్ప్ ద వన్ హూ హార్మ్డ్ యూ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ డిస్క్రిమినేషన్
0: చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్
0: మహమ్మద్ ఘోరీ 17 పర్యాయములు
1: 17 టైమ్స్
0: పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు.
1: అటాక్డ్ పృథ్వీరాజ్ కింగ్.
0: కానీ పృథ్వీరాజు ఈ 17 పర్యాయములు కూడాను అతన్ని క్షమించి వదిలిపెడుతూ వచ్చాడు.
1: పృథ్వీరాజ్ పార్డన్ హిమ్ ఆల్ దీస్ 17 టైమ్స్.
0: ఎంత కంపాషన్, ఎంత దయ. కానీ ఇది మితిమీరిన దయగా రూపొందింది.
1: హస్ లాట్ ఆఫ్ కంపాషన్ బట్ ఇట్ ఇస్ టూ ఎక్సెసివ్.
0: మితిమీరినప్పుడు మతి తప్పుతుంది.
1: దేర్ ఇస్ టూ మచ్ నేచురల్లీ వన్ టర్న్స్ మ్యాన్.
0: అందువల్లనే అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు,
1: భగవాన్ టెల్స్
0: మిత తిండి అతిహాయి, అతి తిండి మతిహాని.
1: లిమిటెడ్ ఫుడ్ విల్ మేక్ యూ కంఫర్టబుల్, ఎక్సెస్ విల్ మేక్ యూ మ్యాడ్.
0: కానీ ఈ 17 పర్యాయములు అతన్ని క్షమించినప్పటికీ వానికి ఆ కృతజ్ఞత లేకపోయింది.
1: దో పృథ్వీరాజ్ పార్డన్ గౌరీ 17 టైమ్స్ బట్ హి వాస్ నాట్ గ్రేట్ఫుల్ టు హి.
0: 18వ పర్యాయము
1: 18
0: తిరిగి పృథ్వీరాజు పై దండెత్తి వచ్చాడు.
1: అగైన్ హి స్టార్టెడ్ అటాకింగ్ పృథ్వీరాజ్.
0: పృథ్వీరాజు భావమరిది సహాయం తీసుకున్నాడు.
1: హి టుక్ ది హెల్ప్ ఆఫ్ ది వెరీ బ్రదర్ ఇన్ లా ఆఫ్ పృథ్వీరాజ్.
0: ఈ లోకములో మొట్టమొదటి నుంచి ఇదే జరుగుతుండేటువంటి.
1: దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
0: భారతదేశము స్వతంత్రాన్ని సాధించింది, కానీ ఐకమత్యాన్ని సాధించడం లేదు.
1: Though we achieved independence in India,
0: but
1: we could not
0: achieve unity. Since
1: the unity has not been there from the beginning, this is the present plight of this country.
0: Prithviraj sister ne ichchara taniki.
1: Prithviraj.
0: Alanti varini neham cheskoni. Ee okka Mahammad Ghori tirigi itani paina dandetti vachadu.
1: He took the help of brother-in-law Prithviraj and Ghori started attacking Prithviraj.
0: Kani talavan talampuga raavatam cheta atanu Prithviraju చిక్కిపోయాడు ఈ మహమ్మద్ ఘోరి చేతిలో.
1: As he came most unexpectedly, he lost the battle.
0: చిక్కినాడు కదా అని తాను కూడా ఒక్క పర్యాయమైనా క్షమించవచ్చును కదా.
1: Because he could catch hold of him, he could just pardon him.
0: తక్షణమే నిర్దయుడైపోయి కాఠిన్యం పూని కన్నులు తీసేశాడు.
1: Without any compassion, like with a stone hearted, he blinded him.
0: చూచారా, ఇంత ఉపకారం చేసినటువంటి వాడిని కూడా పెద్ద అపకారం చేశాడు ఈ యొక్క ఘోరి మహమ్మద్.
1: Though he was helped a lot, but he has harmed him.
0: కనుకనే ఉపకారం అనేది కూడా ఈ విధంగా పోకూడదు.
1: So we should not help in this
0: way. ఏదో ఒక పర్యాయం క్షమించు, రెండో పర్యాయం క్షమించు. మితిమీరిన టైంలో మీరు క్షమాపణకు పూనుకోకూడదు, అది మీకే ముప్పుగా వస్తుంది.
1: You can excuse anybody once or twice, not beyond, or else it will be harmful to you.
0: కనుక అందరి యందు మంచి భావం పెట్టుకోండి.
1: Have good feelings towards all.
0: కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: But you should be very, very careful basing on the situations and circumstances.
0: Anduvalli anvudvega karam vakyam satyam preeti hitam chayat. Manamu enta preetigaano enta shantangaano enta madhurangaano manam palukulu nerchukovali.
1: Therefore we should talk peacefully, sweetly, softly.
0: Kaani evaro tripti kosam kaadu, mana tripti kosam nerchukovali.
1: Not for
0: satisfaction.
1: Not for anyone's satisfaction. It's for self-satisfaction.
0: Kanukane manam ee kopam vastuntayi.
1: Supposing you will be angry.
0: Konni vidhamlainatundi yokka allakallolamu jarugutuntayi mana hrudayamlo.
1: There will be so many turbulations, agitation of heart.
0: Kaani reetiga manam sadinchukotaniki dani shanti panchadaniki tagina krushi cheyali.
1: We should make every effort to pacify our emotions.
0: కోపం వచ్చింది కదా అని తక్షణమే దాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ రిజార్ట్ టు యాక్షన్ ది మూమెంట్ యువర్ యాంగ్రీ.

0: The one full of anger will not be successful in any of the tasks. Further, he will have so many problems on the way.
1: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎత్తును గలుగు. పాపపు పనులను చేయుచు చీ చీ చీ పొమ్మని పించుకొనుట చేకూరుచుమి.
0: A person full of anger and fury will be humiliated, will be put to shame by society.
1: Inte kaadu.
0: Not only this.
1: Tana kalimi bhanga puchunu.
0: He will lose his wealth.
1: Tana kungala gauravambu daddamu seyun.
0: All his respect will be burned down.
1: Tana varala kedaseyunu.
0: He will be separated from his people.
1: Yenunaku kopambu valana tarvamu chedugum.
0: The anger will make you lose everything.
1: మనం కోపం వచ్చినప్పుడు

0: దీనికి చక్కని చిన్న చిటికాలు ఉంటున్నాయి చల్లార్చుకోవటానికి.
1: When you are angry, there are certain small, simple devices to pacify.
0: మీకు కోపం వచ్చిన తక్షణమే ఆ స్థానం వదలండి, అది మొట్టమొదటి స్టెప్.
1: The first step when you are angry, leave the spot.
0: ఎక్కడ నీ కోపం వచ్చిందో ఆ స్థానాన్ని నువ్వు తక్షణమే వదిలిపెట్టు.
1: You leave the place where you are angry.
0: లోపలి వెళ్ళు.
1: Go in.
0: ఒక అద్దం తీసుకొని నీ ముఖాన్ని చూసుకో.
1: Then watch your face in front of a mirror.
0: అప్పుడు ఆ కోపంలో నీ ముఖం ఎట్లా ఉందో నీకే అసహ్యమే.
1: Your face will look ugly. You will be
0: వికారంగా కనిపిస్తుంది.
1: It will be very ugly.
0: సూర్పణక వలె ఉంటుంటాది.
1: The face of an angry man will be like that of Surpanaka.
0: నీ కోపం పైనే నీ కోపం వచ్చేస్తుంది.
1: You will be angry with your own anger.
0: కోపం అనేటువంటిది రాకూడదు అనుకుంటా.
1: I should never be angry.
0: లేక
1: otherwise.
0: అది నీకు చేత కాకపోతే అప్పటికీ చల్లారకపోతే ఓ బాత్రూమ్ లోకి వెళ్ళిపో.
1: If the anger is still not pacified, go to bathroom.
0: Tap tippu baga.
1: Open the tap.
0: Ah, water bucket to kaarutuntadi.
1: And draw water in the bucket.
0: Sritiga chesko.
1: And make it a sruti there.
0: Paata paadu.
1: Start singing.
0: Namasmaranti.
1: Start singing, do bhajan.
0: Aa deentlo pala ee sin anta potundi.
1: In bhajan, all the sin
0: will get. Singing lopale sin anta potundi.
1: It's only in singing sin is lost.
0: Leka inka challarakapothe challani వాటర్ ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని పోయి దాన్ని త్రాగు.
1: ఇఫ్ ది యాంగర్ ఇస్ స్టిల్ నాట్ పాసిఫైడ్ డ్రింక్ కప్
0: సాధ్యమైనంత వరకు నువ్వు ఇందుతోనే సాధ్యమయ్యి నిలిచిపోతుంది కోపం.
1: ది యాంగర్ ఓన్లీ పాసిఫైడ్
0: ఇంకా బలంగానే ఉంటుంటే
1: స్టిల్ మోర్
0: ఒక హాఫ్ ఫర్లాంగో లేకపోతే వన్ ఫర్లాంగో బిగ్గా వాక్ చేయి.
1: వాక్ బ్రిస్క్ వాకింగ్.
0: ఇవన్నీ చిట్కాలు చాలా తక్కువ మందులతోనే నయమయ్యేటువంటివి.
1: దిస్ ద స్మాల్ సింపుల్ ఈజీ వేస్ టు పాసిఫై
0: మన ప్రాచీనులందరూ కూడా ఈ విధంగానే వారి యొక్క నైజ గుణములంతా కూడా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ వచ్చారు.
1: ఆల్ అవర్ ఏన్షియన్స్ గాట్ దెమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ బై దిస్ వే విచ్ ఇస్ నేచురల్ వే.
0: దీనికంతా ఇచ్చేటువంటి పిల్స్ అంతా లేవు ఇక్కడ.
1: దేర్ వర్ నో పిల్స్ విచ్ ఆర్ సజెస్టివ్ ఎ క్యూర్.
0: యాంగ్జైటీ వచ్చింటే ఒక పిల్ ఇస్తాడు, దాన్ని తీసుకుంటే మత్తుగా వచ్చేస్తుంది పోతాడు.
1: అండ్ టుడే యు టేక్ ఎ పిల్ టు బి ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ.
0: పిల్స్ అంతా మనం తీసుకోకూడదు.
1: ఏ
0: పిల్స్ కావాలి మనకు?
1: వాట్ పిల్స్?
0: భగవద్నామమే.
1: The pill of chanting the name of Lord.
0: Hare Nama, Hare Nama, Hare Nama Iva Kevalam.
1: It's only God's name which is the only refuge.
0: Hare Nama, Hare Nama, Hare Nama Iva Kevalam.
1: Hare Nama, Hare Nama, Hare Nama Iva Kevalam.
0: Dine Kali Yugamlo Pradhanamaitvantiti.
1: This is important in this age of Kali.
0: ఈ నామస్మరణ మనం చేస్తుంటే దీనికంటే గొప్పదైనటువంటిది మెడిసిన్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ దిస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుక మనం నామస్మరణ చేయాలి.
1: లెట్ అస్ డూ భజన్.
0: ఈ నామం చేతనే మన యొక్క శాంతము, మన యొక్క దౌర్భాగ్యము కొంతవరకు నువ్వు అణచిపెట్టి శాంతాన్ని పెంపొందించి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: బై చాంటింగ్ హిస్ గ్లోరీ విల్ రీచ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్. We'll be in this peaceful state.
0: Kanukane ee kaliyugamlo manaku emiti undadi goppa shakti.
1: What is the mighty power in kaliyugam?
0: Nastina.

0: ఈ కలికాలం లోపల దేనికంటే గొప్పది ఏది లేదు. లేదు లేదు లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. ఆ నామస్మరణే మనకు దీనికి తగినటువంటి మందు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నో గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ నామస్మరణ.
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్ కృతయుగ
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్
0: త్రేతాయుగ యజ్ఞం
1: ఇన్ త్రేతాయుగ
0: అర్చనం
1: ద్వాపర
0: నామస్మరణ
1: అండ్ కలి ఏజ్ భజన్ నామస్మరణ.
0: ఎంత సులభమైన మార్గం.
1: వాట్ ఎన్ ఈజీ పాత్.
0: కృత త్రేతాయుగ ద్వాపర యుగముల కంటే కూడా కలియుగం చాలా సూక్ష్మమైనటువంటి మార్గం.
1: ది కలి ఏజ్ హాస్ సజెస్టెడ్ అన్ ఈజియర్ పాత్.
0: ఇంత సూక్ష్మమైనటువంటి మార్గాన్ని కూడా మనము అవలంబించలేకపోతున్నాము.
1: వి డోంట్ ఫాలో దట్ సింపుల్
0: అనుసరించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్.
0: ఒక రెండు నిమిషాలైనా మనం స్థిరంగా కూర్చోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు
0: ఏ విధంగా తపస్సు చేయగలరు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టిక్ even for 2 minutes.
0: ఇది సాధ్యం కాదు.
1: వెల్ యూ డోంట్
0: కనుకనే ఒక నామస్మరణ చేసుకుంటూ రావాలి.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సింగ్ ది భజన్.
0: ఈ నామస్మరణ చెప్పాడు ఒక అబ్బాయి.
1: ద బాయ్ సెడ్ నౌ
0: మరణ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ దిస్.
0: అందుకోసమనే గొప్ప పండితులంతా కూడాను గొప్ప వ్యాకరణ సూత్రాలంతా వల్లిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ మ్యాథమెటిక్స్
0: శబ్ద శాస్త్రాన్ని వల్లిస్తూ వచ్చారు.
1: ఆల్
0: శబ్ద సూత్రాలను కూడా వల్లిస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ థియరీ
0: అంతా శబ్ద బ్రహ్మంగా మారిపోయింది.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ జస్ట్ సౌండ్.
0: కానీ దీని సత్యాన్ని గుర్తించాడు శంకరుల వారు.
1: బట్ శంకర రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: వెళ్లి ఆ గణిత శాస్త్రాన్ని సూత్రిస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్లి తట్టి చెప్పాడు.
1: హి టోల్డ్ దట్ మ్యాథమెటిషియన్
0: భజ

0: ఏది ఇదంతా కించిత్ అయినటువంటిది. యోగరతోవా భోగరతోవా, ఏమిటి ఈ యోగము, ఏమిటి ఈ భోగము, ఇదంతా ఒక రోగమే.
1: వాట్ ఈస్ దిస్ యోగ, దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వాట్ ఈస్ దిస్ భోగ, ద వెల్త్, ఇట్స్ ఆల్ రోగ.
0: మన యొక్క రాగమే మనకు పెద్ద రోగము.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, రాగ ఇస్ ఎ రోగ దట్ ఇస్ డిజైర్ ఇస్
0: రాగం అంటే డిజైర్స్.
1: రాగ ఇస్ డిజైర్.
0: ఈ రాగమే మనకు పెద్ద రోగం.
1: దిస్ రాగ ద డిజైర్.
0: రాగాన్ని కూడా కొంత శుతి మించకుండా పోవాలి.
1: We should not cross the limit.
0: అపశృతి రాకుండా ఉండాలి.
1: It should not be అపశృతి out of tune.
0: వారు కూడా వింపు.
1: Then only it will be melodious. That will be melodious.
0: భావానికి ఒక విధమైనటువంటి ఒక వింపు.
1: And it will fill your heart.
0: ఇదే లేకపోతే ఇదే ఒక కంపు.
1: Or else it will be full of foul smell.
0: కనుక మొట్టమొదట ఇంపు సొంపును మనం చూడాలి.
1: Therefore it's the beauty and the order we should think of.
0: ఇది భగవత్ యొక్క చింతన చేతనే మనకు ప్రాప్తి.
1: This you can get it by thinking of God.
0: Kanuka.
1: So,
0: Bhagavat Namani chintistu.
1: We should chant His name.
0: Manalo avirbhavinchetuvanti oka durgunalni kramakramena tallabarustu.
1: We should pacify all bad inclinations.
0: Ee gaanamlo enta aanandam untunda chudandi.
1: How much of happiness is there in singing God?
0: Andukosmane Bhagavantuni kodanu gaanalonudu gaanapriyudu ani cheptu vacharu.
1: Therefore God is attracted by music.
0: Narada Tumburadulu ippudu kodanu నారాయణ దగ్గర గానం చేస్తూనే ఉండేటువంటి వారు.
1: నారదన్ తుంబురాది థింగ్ కంటిన్యూ
0: 24 గంటలు కూడా వారికి అదే పని.
1: 24 అవర్స్ ఈజ్ దేర్ జాబ్.
0: ఆ దీంతో భగవంతుడు నిరంతరం కూడా తన్మయత్తుడైపోయేటువంటి వాడు.
1: అండ్ గాడ్ ఫర్గెట్స్ హింసెల్ఫ్ యాజ్ హి లిసన్స్ టు దిస్ మెలోడీ.
0: గానములో అంత ఆనందం ఉంటుంది, మనసును ఆకర్షిస్తుంది.
1: ది మ్యూజిక్ అట్రాక్ట్స్,
0: మనసును మరిపిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: హృదయాన్ని మురిపిస్తుంది.
1: ఇట్ ఆల్సో డిలైట్స్ యువర్ హార్ట్.
0: ఇంకన్నింటినీ తన్మయత్నం గావిస్తుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి
0: కనుక గానములకు ఇంత విలువ ఉంటుండాలి.
1: దట్ ఈ హై వాల్యూ ఆఫ్ మ్యూజిక్.
0: మనకు శృతిలే రాగతాళములు తెలియకపోయినప్పటికి మన హృదయం నుంచి ఆ విధమైన ఆవేదన రావాలి.
1: యు మే నాట్ నో ది రిథమ్ అండ్ ద బీట్ అండ్ ద ట్యూన్, బట్ యెట్ యు విల్ బి బ్లెస్డ్.
0: నామాన్ని స్మరించేటువంటి మార్గంలో మూడు మార్గం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 3 పార్ట్స్ ఇన్ దిస్ పాత్.
0: మాటలతో ప్రార్థించవచ్చు.
1: వన్ యూ కెన్ ప్రే,
0: ఓ రామా నన్ను కాపాడరా అని చెప్పవచ్చు మాటలతో.
1: యు కెన్ సే ప్లెయిన్లీ, ఓ రామా ప్రొటెక్ట్ మీ.
0: ఇంకా పద్యాలతో ఓ రామా నన్ను కాపాడు అని పాట పద్యంతో చెప్పవచ్చు.
1: యు కెన్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ ద బై వే ఆఫ్ ఎ పోయమ్, ఓ రామా ప్రొటెక్ట్.
0: అవి రెండు కూడా అంత ఇంపుగా సొంపుగా ఉంటుండవు.
1: దే విల్ నాట్ బి డక్ ప్లీజింగ్ అండ్ సాటిస్ఫైయింగ్.
0: అదే గానంలో వచ్చి రామా నన్ను కాపాడు అంటే ఎంత హృదయాన్ని లాగుతుంది.
1: But if the same prayer is put in the form of a song, it will be highly attractive.
0: Kanukane gaanamulo pala inta madhuryam untundadi.
1: So there's so much sweetness in music.
0: Ee gaanamulo pala inta aanandam kuda untundadi.
1: There's bliss in music.
0: Anduvalle nirantaram kuda ee pani lekapoyina narayaniki ee kutumbam ledu, ee biddalu ledu, ee illu vaakili okati janjatam ledu. Kaani narada eppudu chuchaga narayan narayan narayan narayan ide naamanni smaristhu poyadu.
1: Narada has no other botheration, no family, no wife, no children, excepting singing the glory of God.
0: Narayana Govinda Damodara, Narayana Govinda Damodara. Idi atana peru. Govinda Damodara Narayana. Okanadu poyyadu, ye pani ledu paapam.
1: He has no other job. One day he went.
0: Narayana daggariki vellaadu.
1: He went to Narayana.
0: Swami,
1: Swami.
0: Nenu edo gaanam chestunnanu.
1: I am singing.
0: మీకు తృప్తి నాకు తృప్తి.
1: ఐఎమ్ సాటిస్ఫైడ్
0: తెలుసుకోవాలని నాకు ఇష్టంగా ఉంటుంది అన్నాడు.
1: బట్ ఐ వాంట్ టు నో ద మీనింగ్ ఆల్సో.
0: ఒరే రామనామంలో ఉన్నటువంటి అర్థం నీకు ఇంతవరకు తెలియదా అన్నాడు నారాయణుడు.
1: నారాయణ సెడ్ డోంట్ యు నో ద మీనింగ్ ఆఫ్ రామ దిస్ సో లాంగ్.
0: చూడు ఆ చెట్టు పైన ఒక చిలుకు ఉంటుండాలి, ఆ చిలుకను పోయి అడుగు అన్నాడు.
1: దేర్ ఈస్ ఎ ప్యారెట్ ఆన్ ది ట్రీ, యు ఆస్క్ ఇట్, ఇట్ విల్ గివ్ యు మీనింగ్.
0: భగవతాజ్ఞ శిరసావహించాలి, వెళ్ళినాడు నారదు. ఇంకంతకంటే పని లేదు.
1: ఇన్ ఒబీడియన్స్ to God's command, since he has no other job, he simply went.
0: Oh chiluka,
1: oh parrot,
0: neekemaina artham telusna rama ante artham emti ani annadu.
1: He said, what is the meaning to this rama?
0: Rama ane cheppadiki aa chiluku chettu pai nunchi kinda padi pranam ichi.
1: The moment he said rama, the parrot fell and died.
0: Rama ante pranam potamena arthamu అనుకున్నాడు పాప నారదుడు.
1: నారద థాట్ రామ మీన్స్ డెత్, బికాస్ ద ప్యారెట్ ఫెల్ డౌన్ అండ్ డైడ్.
0: కానీ ఇది ఏమిటో అంతరార్థం ఉంటుంది, అది తెలుసుకోవాలని పట్టుబట్టాడు.
1: హి డిటర్మిన్డ్ టు నో ది సిగ్నిఫికెన్స్.
0: డిటర్మినేషన్,
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: పట్టుదల మనకు ఉండాలి, ఏదైనా తెలుసుకోవాలని పట్టుదల రావాలి.
1: వి షుడ్ హావ్ ద డిటర్మినేషన్ టు నో.
0: అంతవరకు మనకు ఒక పేషెంట్ కావాలి.
1: Till then you need to observe patience.
0: Narayana.
1: Narayana.
0: Meer cheppinattu ga nenu chilukunu poi adigaanu.
1: I asked that parrot as you said.
0: Rama ante artham emti? Rama ani tappiki adi kinda padipoyindi.
1: I simply asked what does it mean? It simply fell down.
0: Kevalam kinda padatame kaadu pranam kuda vichindi.
1: It not only fell down, it died.
0: Enta paapini.
1: What a sinner I am.
0: Annadu.
1: Narada.
0: నీవు అర్థాన్ని తెలుసుకోవాలి ఉంటే గట్టికి పట్టుబట్టు.
1: యు డిటర్మిన్ టు నో ద మీనింగ్.
0: నీవు ఇప్పుడు వెళ్లి,
1: నౌ యు గో,
0: పలాని బ్రాహ్మణ ఇంటి లోపల ఇప్పుడే పుట్టింది ఒక ఆవుకు దూడ.
1: నౌ ఎ కాఫ్ ఇస్ జస్ట్ నౌ బోర్న్ టు ఎ కావ్.
0: ఆ ఆవు దూడలు పోయి అడుగు నీకు చెప్తుంది అన్న.
1: యు ఆస్క్ దట్ కాఫ్, దట్ విల్ టెల్ ది మీనింగ్.
0: దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ క్లోజ్ టు ఇట్.
0: యజమానుడి యజమాని ఉంటుంది, ఏమైనా పట్టుకుని కొడతారో ఏమిటో, ఆ పక్షికి జరిగినట్టుగా ఇది కూడా జరుగుతుందో ఏమని లోపల భయమే.
1: He watched all around if there is owner or the master because he is afraid that he would be beaten manhandled.
0: నారదుడు వచ్చారంటే గౌరవించడం కోసమని అతను లోపలికి వెళ్లి ఏదో మజ్జిగో పాలో తీసుకుని రావడానికి వెళ్ళాడు.
1: వాచింగ్ నారద దేర్ హౌస్ ఓనర్ వెంట్ ఇన్ టు బ్రింగ్ ద
0: మిల్క్. దూడను పోయి అడిగాడు.
1: He asked the calf softly.
0: ఓ దూడ,
1: ఓ కాఫ్,
0: రామ అంటే ఏం అర్థము అన్నాడు.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రామ ద వర్డ్?
0: రామ అనేటప్పటికే తోక నల్లాడుచుకుంటూ అప్పుడే ప్రారంభించారు.
1: The moment it heard the Rama's name, it just waved its tail and died there. What is to be done now?
0: ఇంకా యజమానుడు వచ్చే లోపలనే వెళ్లిపోయాడు.
1: He ran away from there before the master
0: arrived. తిరిగి నారాయణ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to Narayana.
0: నారాయణ ముందుగానే జరిగింది.
1: నారాయణ the same thing repeated.
0: దీని అర్థం ఇంతేనా అన్నాడు.
1: Is that the only meaning?
0: కాదు కాదు కాదు.
1: No, no.
0: నీ ఇప్పుడు మన రాజు, నీ యొక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు.
1: Here you have a king in this.
0: ఆ రాజుకు లేకలేక ఇప్పుడే కుమారుడు పుట్టాడు.
1: He has a son now, just born.
0: ఆ కుమారుణ్ణి పోయి నువ్వు అడుగు చెప్తాడు అన్నాడు.
1: You go and ask that newly born son, he will tell.
0: సరే దైవాజ్ఞ, బయలుదేరాడు.
1: It's God's command.
0: కొంత దూరం పోయి తిరిగి వెనక్కి వచ్చాడు.
1: He went to some distance and returned.
0: నారాయణ, పక్షికి ఎవరు దిక్కు లేరు.
1: నారాయణ, దట్ బర్డ్ హ్యాస్ నన్ టు ప్రొటెక్ట్.
0: ఎవరు కూడా దిక్కు లేరు.
1: నో వన్ టు ప్రొటెక్ట్ ద కాఫ్.
0: కానీ నన్ను పట్టుకుని అడిగేటువంటి వారు ఎవరు లేరు.
1: నో వన్ కుడ్ ఆస్క్.
0: కానీ రాజకుమారుని ప్రశ్న అడిగేటప్పటికి రాజకుమారు కూడా మరణిస్తే నన్ను ఇంక అక్కడే బంధిస్తారు.
1: నౌ ఇఫ్ ది
0: ప్రిన్స్, దర్శనం కూడా లేకుండా పోతుంది.
1: ఇఫ్ దట్ ప్రిన్స్ డైస్ నౌ, వెల్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సీ యూ అండ్ సింగ్ యువర్ గ్లోరీ.
0: సరే ఏమైనా అయిపోయి భగవంతుని యొక్క ఆజ్ఞ, రెడీ, వెళ్ళాడు తిరిగి.
1: Let anything happen, it's God's command.
0: ఈ నారదుడు పోతానే రాజు గారు అతనికి స్వాగతం చేశాడు. బ్రహ్మమానస పుత్రుడవు.
1: కింగ్ రిసీవ్డ్ హిమ్ ప్రైజింగ్ హిమ్, యువర్ బ్రహ్మమానస పుత్ర.
0: ఇప్పుడే నాకు కుమారుడు పుట్టాడు, ఆశీర్వదించి పోండి అని తీసుకుని వెళ్ళాడు.
1: He said, now I have son newly born, please bless him.
0: చాలా భయము.
1: He is completely fear stricken within.
0: ఏదో పైపై నవ్వులు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు.
1: He smiled outwards and dared to
0: బంగారు తట్టలో పెట్టుకుని ఆ యొక్క పనికత్తెలు నారదు దగ్గరికి తెచ్చారు ఆశీర్వాదం కోసం.
1: Servants brought the newly born child in a golden plate for blessing.
0: Inka samayam tappindi kaadu, daivagnam tappaka nadchukovali ane uddeshamto nayana kumara annadu. Chatamanam bhavatitaya purushasyate tani ayushyevendiya prativi anni mantralu cheppadu. Anni 100 years unta nee undali. Chatamanam bhavatitaya purushasyate tani ayushyevendiya prativi chati annadu.
1: Watching the child in a golden plate, first he blessed, oh child, let you live for 100 years.
0: కాని ఈ రాజుకు తెలియదు కదా అనుకుని సంస్కృతంలోనే ఈ పిల్లని వాడిని ప్రశ్నించాడు.
1: సిన్స్ దిస్ కింగ్ డస్ నాట్ నో సాంస్క్రిట్,
0: ప్రశ్నించాడు. నారదుడు చాలా యుక్తి, ఇది ఒక మంత్రంగా ఒక భావించినట్టుగా మంత్రంతో రాగంతో పాడాడు.
1: హీ స్పోక్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ మంత్ర ఇన్ ఎ మ్యూజిక్.
0: రాజకుమార,
1: ఓ కింగ్,
0: రామ అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రామ
0: అనేటప్పటికీ ఆ రాజకుమారుడు పక్కన నవ్వాడు.
1: దిస్ బేబీ స్మైల్డ్ ఎట్ వన్.
0: నారదుడు కూడా నవ్వాడు. అబ్బా ఇంకా బ్రతికిరిపోయాను.
1: నారద ఆల్సో స్మైల్డ్ బికాజ్ హీ షూర్ ఆఫ్ హిజ్ లైఫ్.
0: ఈ రాజకుమారుడు మరణించలేదు.
1: ది బాయ్ డిడ్ డై.
0: కనుక మాట్లాడాడు, ఇదే నా అదృష్టం అనుకున్నాడు.
1: హీ సెడ్, దిస్ ఇస్ మై గుడ్ లక్.
0: అప్పుడు ఆ రాజకుమారుడు పుట్టినటువంటి రాజకుమారుడు అప్పుడు చెప్తున్నాడు, ఓ బ్రహ్మ మానస పుత్ర,
1: ది న్యూలీ బోర్న్ బేబ్స్ టెలింగ్, ఓ
0: 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఈ నారదుడే.
1: నారద, హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్,
0: 64 విద్యలు నేర్చుకున్నావు.
1: యు హావ్ లెర్న్డ్ ఆల్ 64.
0: కానీ నా యొక్క నామం యొక్క మంత్రం నీకు తెలియకుండా పోతుండాలి.
1: బట్ యు డోంట్ నో ది మీనింగ్ ఆఫ్ లార్డ్స్ నేమ్.
0: ఇదిగో నేను చెప్తున్నాను వినమన్నాడు.
1: లిసన్ టు మీ నౌ, ఐఎమ్ టెలింగ్ యూ.
0: నేను చెట్టు పైన చిలుకగా ఉండినప్పుడు మీరు వచ్చి అయ్యో రామనామం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ రామా అనే నామం వినేటప్పటికీ నేను మోక్షానికి
1: I was in the form
0: దేహాన్ని విసర్జించాను.
1: I was in the form of a parrot then. When I heard this Rama's name from your lips, I just dropped down. I left this body.
0: Okkaturi Ramani vineṭappatike na janma sārthakam ayipoyindi.
1: When once I heard the sacred name, my life is redeemed.
0: Ikkada rendovadi emai puttanu, tirigi oka brahmanintlo oka govududane puttanu.
1: Later I was born as a calf.
0: అక్కడికి కూడా వచ్చి మీరు ఈ రామనామం యొక్క అర్థమును బోధించమని చెప్పారు.
1: దేర్ ఆల్సో యూ వాంటెడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ రామ.
0: అక్కడ కూడా ఈ రామనామాన్ని వినేటప్పటికే నేను ఆ జన్మను కూడా విసర్జించాను.
1: హావింగ్ హర్డ్ ది సీక్రెట్ నేమ్ ఐ లెఫ్ట్ దట్ జన్మ ద బర్త్.
0: ఇప్పుడు రాజకుమారుడిగా వచ్చి పుట్టాను.
1: నౌ ఐఎమ్ ఎ ప్రిన్స్.
0: చూచావా, రామనామం శ్రవణంలోనే ఇంత మార్పు. పచ్చి ఎక్కడ, గోవుదూడు ఎక్కడ, రాజకుమారుడు ఎక్కడ, ఇంత ఉన్నత పదవికి నేను వచ్చాను.
1: By mere listening to God's name, these are the steps in the ladder. A parrot, a calf, and a prince.
0: Vinnanta matramne intati goppa maarpulu jarugutunte inga naamani smarinchinanta matramna enta goppa maarpu jarugutundi. Ide janma saarthakaniki moola kaaranamu.
1: Mere listening to God's name brought you this exalted position. If you chant, it will be mightier still.

0: శివపాండవాయ నమః.
1: మధుర మధుర

Thank you.

చదివించవచ్చు, దాచదువవచ్చు. వేద శాస్త్రంబులు వివరించి బుధులచే చదివించవచ్చు, దాచదువవచ్చు. యజ్ఞయాగ తపంబులు

అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అడవి జీవితమును గడపవచ్చు.

దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి

0: All the contents of Vedic texts can well be explained, and others can be encouraged to go through those texts. And the yajna, yaga and the penance, they could be done. Others can be motivated to undertake these things. Here in this world, one can go on pilgrimage and one can explain the efficacy of it. It's also possible to teach all the 8 forms of knowledge. One can spend time in the forest also. But controlling all the senses, having the mind drawn inwards, to spend the time in equanimity, is it possible for anybody to do that? No one can do it.
1: Divyatma Sarupulaya.
0: Embodiments of divine Atma.
1: Anadikalamanundi. Bharatiyaru. ఆధ్యాత్మిక తత్వ ప్రభావముతో అన్ని దేశములకును శాంతి భద్రతలను చేకూర్చుచు వచ్చుచున్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ భారత్ భారత్ హెస్ ఎన్ష్యూర్డ్ ద పీస్ అండ్ సెక్యూరిటీ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క నైజం.
0: ఇస్ ది ట్రూత్ ఆఫ్ భారత్ నౌ అండ్ దెన్ ద ఓన్లీ ప్రేయర్ ఇస్ లెట్ ఎవ్రీవన్ బి ఫైన్ లెట్ ఎవ్రీవన్ బి సేఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కృతయుగ త్రేతాయుగ యాగములందు దివ్యమైనటువంటి మనస్తత్వాన్ని పవిత్రమైన హృదయభావాన్ని నిర్మలమైనటువంటి వాక్శుద్ధిని అందించుచు అనుభవించుచు లోకానికి యోగక్షేమాన్ని చేకూర్చుచూ వచ్చారు పూర్వపురుషుడు.
0: ఏన్షియంట్ రిషీస్ గేవ్ ది వెల్ఫేర్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ద డివినిటీ ఇన్ దేర్ మైండ్ అండ్ ట్రూత్ ఇన్ దేర్ స్పీచ్.
1: ప్రాచీన కాలము మానవులందరూ ఒక్కటే అని ఎట్టి భేదములు లేక ఎట్టి తారతమ్యములు చూడక సమర్థమును భావించి జీవించుతూ వచ్చారు.
0: ద ఏన్షియంట్ పీపుల్ డిడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ దే ఎంజాయ్డ్ ఈక్వాలిటీ.
1: కానీ కాల మార్పు చేత మానవుడు లోక ప్రభావములకు లొంగి తన స్వభావమును మర్చిపోతూ వచ్చాడు.
0: Because of the passage of time, as the effect of time, to keep up his own individuality, he has forgotten himself.
1: ప్రభావమే ప్రధానంగా విశ్వసిస్తున్నారే కాని నేటి మానవులు మానవ స్వభావాన్ని ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
0: They are carried away by the effects, but they have not recognized the nature.
1: మానవత్వము ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని పవిత్రతను నిశ్చలత్వమును నిర్మలత్వమును ఒక్కతూరి విచారించిన మానవుడు దీనిని గుర్తించగలడు.
0: ఇఫ్ మ్యాన్ అండర్స్టాండ్స్ ద ప్యూరిటీ ద డివినిటీ అండ్ ద స్టెడీనెస్ విత్ ఇన్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ వుడ్ రియలైజ్.
1: మానవుడు ఇది కేవలము ఒక లౌకికమైన భౌతికమైన జీవితంగా భావిస్తున్నాడు.
0: మ్యాన్ టేక్స్ దిస్ వరల్డ్ యాజ్ ఎన్ ఎఫిమరల్ ఫిజికల్ వరల్డ్.
1: నరజన్మము కణజన్మం అనేటువంటి సత్యాన్ని గుర్తించటం లేదు.
0: హీ హాస్ నాట్ అండర్స్టుడ్ ద ఫ్యాక్ట్ దట్ ది హ్యూమన్ బర్త్ ఈజ్ ది అల్టిమేట్.
1: పుట్టుకతోనే మానవుడుగా పుట్టటం లేదు.
0: He is not born as a human being at the time of birth.
1: మానవులకు పూర్వము అనేక విధములైనటువంటి జన్మలను అనుభవించి జన్మించి వాటి యొక్క స్వభావమును సంస్కారములుగా రూపొందింపచేసుకుని వస్తున్నాడు మానవుడు.
0: Prior to the human life, he had so many births and all the qualities accrued, he just carries them with him.
1: கடஜன்மமேன நரஜன்மமோ நிர்மல ஜன்மமே நிஸ்வார்த்த ஜன்மமே.
0: The life is selfless and it is pure.
1: காணி தீனிக்கு கொஞ்சம் உதாரணமும்.
0: The few examples for this statement.
1: மானவ ஜன்ம வெற்றி கூடமும் மூர்க்கங்கா பிரவர்த்திஸ்துட்டாரு கொந்தரு.
0: Few behave foolishly having been born as human beings.
1: ఈ మూర్ఖత్వమునకు ఒక హద్దు పద్దు లేదు.
0: For this foolishness, it is no limitation.
1: కానీ ఈ మూర్ఖత్వము మానవుని యొక్క స్వభావమా కాదు.
0: Is this foolishness the nature of man? No.
1: దీనికి పూర్వము తాను ఈ మూర్ఖత్వం కలిగినటువంటి యొక్క జన్మము ధరించి ఉంటాడు.
0: The reason is, prior to this, he had the birth with all foolishness.
1: ఆ మూర్ఖత్వము గొర్రె యొక్క జన్మం.
0: That foolishness is the quality of the sheep, the previous life.
1: పూర్వం ఒకానొక సమయమున తాను గొర్రెగా జీవించి గొర్రెగా ప్రవర్తించి గొర్రెగా జీవితమును గడపటం చేతనే దాని యొక్క స్వభావములు సంస్కారములుగా మారి మానవుని యందు అప్పుడప్పుడు ఇవి జ్ఞప్తికి తెప్పించుకుంటుంటారు.
0: Prior to this, he lived the life of a sheep and carried all kinds of things foolishly, and those things are brought forward this lifetime too.
1: ఇంకా కొంతమందికి మానవుడు ఒక విధమైనటువంటి యొక్క మదనతో కూడి ఉంటుంటాడు.
0: Some will have the ego with them.
1: ఈ మదం అనేటువంటి దానికి కూడా ఒక హద్దు పద్దు లేకుండా మీరిపోతుండాలి కలియుగములు.
0: అండ్ దిస్ ఇస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: మద గజములకైనా ఒక పరిమితం ఉన్నది కానీ ఈ మదం పట్టినటువంటి మానవులకు ఒక పరిమితమే లేదు.
0: ఆల్ దాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎలిఫెంట్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిట్స్ బట్ నాట్ ద హ్యూమన్ బీయింగ్.
1: అయితే ఈ మదము మానవుని యొక్క స్వభావమా కాదు.
0: Is this the quality of a human being? No.
1: ఈ పూర్వము ఏనాడో తన జన్మములకు పూర్వము దున్నపోతుగా పుట్టి ఉంటుంటాడు.
0: At one time or other, earlier, he was born as a he buffalo.
1: ఆ దున్నపోతు యొక్క స్వభావమే సంస్కారముగా మారి మానవుల్లో ప్రవేశించి ఉండాలి. ఆ శేషం.
0: The qualities and the traits of a he buffalo are brought forward here now.
1: మరి కొంతమందికి నిరంతరము కూడాను దోచుకునే బుద్ధులు దొంగతనము ఇలాంటి గుణములు అనేకంగా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: సమ్ హ్యావ్ క్వాలిటీస్ లైక్ ఎమాసింగ్ స్టీలింగ్ సట్ క్వాలిటీస్ ఆర్ సీన్.
1: కానీ దోచుకునే గుణము ఈ మానవులకు స్వభావం కాదు.
0: This stealing and robbing is not the quality of a human being.
1: దొంగిలించుకుంట ఈ మానవులకు సరియైనటువంటి లక్షణము కాదు.
0: This quality of stealing is not the proper quality of a human being.
1: పూర్వం ఏదో ఒకనాడు తాను పిల్లిగా పుట్టి దాని స్వభావమునంతా సంస్కారంగా మార్చుకుని అతనిలో శేషించి ఉంటున్నది.
0: At one time or other, he must have been a cat, and those qualities are still with him as remnants.
1: మరి కొంతమంది కారణము లేకుండా కూడాను ఇతరుల పైన పడి అనేక విధములైనటువంటి యొక్క హింసలు చేస్తుంటారు.
0: There are others who go on attacking, harming others.
1: నిష్కారణంగా కూడాను ఇతరుల పైన అనేక విధములైనటువంటి యొక్క దేశముతోనో లేక రౌద్రంతోనో పడి వారిని హింసిస్తుంటారు.
0: Without any reason whatsoever, they go on attacking, harming others.
1: ఇది మానవుని యొక్క లక్షణము కాదు.
0: This is not a human quality.
1: ఇది మానవత్వమునకే అగౌరవం పరిచేటువంటి లక్షణం.
0: It is a quality that will put down the human life to
1: అవలక్షణమనే చెప్పవచ్చు.
0: We can say it is a vice, it's a bad quality.
1: కానీ ఒకనొక సమయములో తాను దీనికి పూర్వము కుక్కగా పుట్టి ఉంటుంటాడు.
0: The reason is at one time or other he must have had the birth of a dog.
1: ఇంకా మరొకటి చాలా సహజమైనటువంటిది.
0: దెన్ అనదర్ క్వాలిటీ విచ్ ఇస్ క్వైట్ నేచురల్.
1: ప్రతి మానవుడు కూడా నిరంతరము చంచలంగా ఉంటుంటాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ has got a memory.
1: Discrimination ఇది ఉండదు.
0: There's no steadiness whatsoever.
1: ఒక్క చలమైన నిలకడగా ఉంటుండదు వారి మనసు.
0: Their mind is not steady for a moment.
1: కానీ మానవుడు నిశ్చలుడు నిర్మలుడు అయినటువంటి ఈ మానవులకు ఈ చంచలత్వము ఈ చపలత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
0: The human being who is all pure and steady, how is it that he is not steady and wavering?
1: స్వభావము కాదు.
0: It's not his quality.
1: మానవత్వానికి పూర్వము కోతి లక్షణాలు ఇవన్నీ, కోతిగా పుట్టినటువంటి వాడు.
0: Prior to this life, he must have been a monkey earlier.
1: ఆ కోతి స్వభావములన్నీ కూడాను తనలో శేషించటం చేత అవి క్రమక్రమేణా నిత్య జీవితం లోపల ఎప్పుడంటే అప్పుడు కూడా అవి బయలుదేరుతుంటాయి.
0: Those traits of a monkey are still with him as remnants and they just crop up whenever he
1: is away. వాడు చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటిది ఎలాంటిది? ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది.
0: This mind which is wavering is very strong, is very dangerous.
1: చాలా దృఢమైనటువంటిది.
0: It's very strong one.
1: ఈ మానవత్వానికి పూర్వమే వచ్చినటువంటి కనుక ఇంకా దాని వాసనలు అధికంగా ఉంటున్నాయి, ఇంకా చెదిరిపోలేదు.
0: As it was there existing even prior to the human birth, it is still there.
1: కనుకనే మానవత్వంలో ఆవిర్భవించినటువంటి యొక్క ఈ దుర్గుణమును హతమార్చి మానవత్వాన్ని పోషించి మానవత్వాన్ని అభివృద్ధి గావించి మానవ లోకానికి శాంతి భద్రతలు చేకూర్చాలనే ఉద్దేశంతోనే యజ్ఞయాగాది క్రతువులు ప్రారంభమైనాయి.
0: One has to kill these animal qualities and uphold the human nature and the human value and ensure safety and peace in this world. For that reason, yajna yagas are undertaken.
1: Yajnamulu rendu vidhamulu.
0: Yajnas are of two types.
1: Okati antar yajnamu, rendavadi bahir yajnamu.
0: One is internal, the other one is external.
1: Aithe prati manavudu yendu kudanu oka siddhashramam unnadi.
0: In every human being there is siddhashrama.
1: Anaga idi ekkada unnadi manavudi yendu?
0: Where is it present in a human being?
1: నా అనే తలంపు ఎక్కడ ప్రారంభమైనదో అది సర్వసిద్ధులకు ఆశ్రమం.
0: దట్ మోమెంట్ వెన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ హైనెస్ మైన్ ఇస్ దేర్, ఇట్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ఆల్ సిద్ధిస్.
1: అది సిద్ధాశ్రమం.
0: దట్ ఈస్ సిద్ధాశ్రమం.
1: నా అనేటువంటి యొక్క ప్రజ్ఞ హృదయం నుండి ప్రారంభమైంది.
0: దట్ నాట్ అవేర్నెస్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్, హృదయ.
1: ప్రతి ఒక్కరి హృదయము సిద్ధాశ్రమమే.
0: The hriday of everyone is siddhasana.
1: ee siddhasanamlo bhava pritya samay gavinchetunti samasta karmalu yajna swaroopani dharistayi.
0: In the siddhasrama, what all the rituals that are undertaken are done to please God.
1: Anati yajnamulu sarva karma bhava prityartham, bhava pritya gavinchetunti varu.
0: In those times all acts are done so as to be acceptable and pleasing to God. Adi
1: siddhikai chesetunti varu kaadu.
0: Without that they never did anything.
1: Idi preyo margame kaani preyo margam kaadu.
0: It is the one that ensures welfare, not the merely that which pleases.
1: Kanukane aa yajnamunaku aneka vidhamainatvanti abhyantaramulu addu raavatam cheta Vishwamitrudu Ramunu teesukoni vellaadu.
0: As there were many obstacles while conducting yajna, Vishwamitra took the support of Rama Lakshmana.
1: Ippudu Ramudu evaru? Dasaratha Maharaja kumaruda?
0: Who is Rama? Is the son of King Dasaratha?
1: Kaadu, kaadu.
0: No.
1: Prati surya kiranamulu nunchi kudanu manavudu aavirbhavistunnadu.
0: Man is born out of the sun rays.
1: Surya kiranamulu chetane manava janmam labhistuntundadi.
0: Because the sun rays we get the human birth.
1: Kanaka suryanchamu prati manavudi yendu kuda untunnadi kanuke andaru kuda surya vamsikule.
0: As this element of sun, all of us belong to the clan of sun.
1: Ee surya vamsikule anetuvanti yokka deenini drushtini maratta chesinatuvanti yokka guruve Vishwamitrudu.
0: The saint Vishwamitra is the one who directed our mind in this way.
1: Anaga suryanchamunu digi vachetattuga chesinatuvanti vaadu Vishwamitrudu.
0: It's only Saint Vishwamitra who is responsible for descending
1: in Christ.
0: Therefore, in everyone's heart, Ramayana takes
1: place.
0: For this Hridaya, the Siddhasrama, there are many obstacles.
1: కనుకనే నేను ఆత్మారాముడను అనేటువంటి యొక్క సత్సంకల్పము ఎవరు అభివృద్ధి గావించుకుందరు?
0: దోస్ దట్ డెవలప్ ది ఫీలింగ్ దట్ రియల్ సెల్ఫ్ ఈజ్ రామ,
1: వారే మన హృదయమును సర్వ యజ్ఞమునకును భంగం కలిగించేటువంటి యొక్క తాటకి శూర్పణకలు ఈ ఎరువుల్ని హతమార్చేటువంటి వారు.
0: ఆర్ దోస్ దట్ విల్ కిల్ ద ఆబ్స్టకల్స్ లైక్ తాటకి అండ్ శూర్పణక.
1: కనుక మనము దేనిని మనం హింసించాలి?
0: వాట్ ఈస్ దట్ వీ హావ్ టు కిల్?
1: ఈ అంతర్యజ్ఞమనగా మనలో ఉండేటువంటి భగవంతుణ్ణి నిరంతరము మనం చింతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ స్మరిస్తూ కాలం గడపాలి.
0: ది ఇంటర్నల్ యజ్ఞ మీనింగ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రైజింగ్ ద లార్డ్, ఫీలింగ్, ఎక్స్పీరియన్సింగ్ ద లార్డ్.
1: ప్రతి కర్మ కూడా యజ్ఞమయమే.
0: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అస్ ఈజ్ యజ్ఞ.
1: ఆ యజ్ఞములో
0: ఇన్ దట్ యజ్ఞ
1: మనసే యజ్ఞ వేదిక.
0: మైండ్ ఈజ్ ది ఆల్టర్.
1: ఈ మనస్సు అనేటువంటి యజ్ఞ వేదిక ముందు
0: ఇన్ దిస్ మైండ్ విచ్ ఇస్ ది ఆల్టర్
1: పూర్వం అనుకున్నటువంటి ఈ మదము, దొంగతనము, చంచలత్వము, ఈ క్రోధము, ఇలాంటి పశువులను బలి చేయాలి.
0: We have to sacrifice all the animal qualities like the pride, the ego, stealing and anger.
1: బాహ్య జంతువులను కాదు,
0: నాట్ ది ఔటర్ అనిమల్స్,
1: మనలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి జంతువులను బలి చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ ద బ్యాడ్ క్వాలిటీస్, అనిమల్ క్వాలిటీ విత్ ఇన్.
1: అప్పుడే ఇది అంతర్యజ్ఞములకు సరైనటువంటి ఆదర్శం.
0: దెన్ దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఫర్ దిస్ ఇంటర్నల్ యజ్ఞ దట్ టేక్స్.
1: ఈ అంతర్యజ్ఞములకు సరైనటువంటి ఆదర్శము రామాయణమే.
0: Ramayana is the true ideal that stands for internal
1: yajna. Rigveda, Yajurveda, Samaveda mula yokka tattvanni enta chakkariga manava swarupaluga bodhisthu vachindi.
0: It propagated very clearly the essence of Vedas.
1: Rigveda prati manavudu kodunu devude janmane nirnayam chesindi.
0: Rigveda decided that every human being is divine.
1: Prati manavudu yendu kodunu divyatmayetundi daivattamu ప్రకటితమవుతున్నదని బోధించింది.
0: ఇట్ థాట్ ద డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: సాక్షాత్ ధర్మమును ధర్మ మార్గమునందు నడిపి ఆచరించి ఆనందించి లోకానికి అందించినటువంటి రాముడు యజుర్వేదము.
0: రామ సిగ్నిఫైస్ యజుర్వేద దట్ టీచెస్ అబౌట్ దిస్ రైచియస్నెస్ అండ్ ద డిలైట్ దట్ యు గెట్ బై ఎక్స్పీరియన్స్.
1: రామో విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మమే తన యొక్క స్వరూపము.
0: Rama is the very form of dharma.
1: కనుక సమస్త ధర్మములు కూడా జగత్తునకు బోధించి ప్రచార ప్రబోధన కలిపినటువంటిది యజుర్వేదం.
0: ఇట్ ఈస్ యజుర్వేద దట్ టాట్ అండ్ పబ్లిసైజ్.
1: ఈ యజుర్వేదం అంతా కూడా దాన ధర్మములతోనే నిండి ఉంటున్నది.
0: యజుర్వేద ఈస్ ఫుల్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: కనుకనే అట్టి దాన ధర్మములతో కూడినటువంటి ఒక స్వరూపము రాముడు. కనుక రాముడే యజుర్వేదము.
0: Rama stands for Yajurveda, which speaks of charity and sacrifice.
1: Ramuni mata, Ramuni yokka aadya, mantramuga bhavinchi, nirantaram kudanu valle vestu vachinatundi vaadu Lakshmanudu.
0: It was Lakshmana who went on repeating the word of Rama, who went on following the life of Rama.
1: Kanuka Rama matanu nirantaram kudanu, Rama aadyanu sirasavahinchi, nirantaram kudanu valle vesinatundi Lakshmanudu. ఋగ్వేదము.
0: లక్ష్మణ స్టాండ్స్ ఫర్ ఋగ్వేద యాజ్ హీ ఫాలోడ్, యాజ్ హీ చాంటెడ్, రిపీటెడ్ ద గ్లోరీ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రామ వియోగమును భరించుకోలేక,
0: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్
1: రాజ్యమును ఆశించక,
0: వితౌట్ ఎక్స్పెక్టింగ్ కింగ్డమ్,
1: పేరు ప్రతిష్టలు ఏమాత్రము ప్రాకులాడక,
0: వితౌట్ పైనింగ్ ఫర్ ఎనీ రిప్యూట్,
1: సర్వమును రామార్పితమైనటువంటి భావముతో,
0: విత్ ది ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఇస్
1: రాత్రింపగలు, రామనామమునే గానము చేసినటువంటి ఒక భరతుడు సామవేదము.
0: భరత హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఈ సామవేద.
1: రామ రామ రామ అని నిరంతరము కొడును గానము చేస్తూ వచ్చాడు భరతుడు.
0: భరత సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ కంటిన్యూస్లీ రిపీటెడ్ హిస్ నేమ్.
1: ఆ భరతుడే సామవేదము.
0: భరత స్టాండ్స్ ఫర్ సామవేద.
1: ఈ మూడు అన్నదమ్ముల యొక్క ఆజ్ఞలను శిరసావహించి
0: following the command of all the three brothers,
1: anta shatrunu hatamarchi,
0: killing all the enemies,
1: bahyamayikunte anantamunu abhivruddhi gavinchi,
0: developing all the happiness of the
1: kalyana nimittame sitaramunu cherchi,
0: for the welfare of the society, bringing sitaramunu
1: together, sevare taliyokka pradhanamaina pranamuga bhavinchinatundi shatrugrude ee adharvana vedam.
0: Shatrughna stands for Adharvana Veda, who has taken as his life principle to serve all the brothers.
1: Rama, Lakshmana, Bharata, Shatrughnulu. Ee nalugulu kudanu Yajurveda, Rigveda, Samaveda, Adharvana Veda, Swarupulai, Dasharathuni intilo, pillala vale aadukuntu unnaru.
0: All the four brothers stand for all the four Vedas, who just to play at the palace of Dasharatha.
1: Evaru ee Dasharathudu?
0: Who is Dasharatha?
1: Ee Ayodhya Chakravartiya Dasharathudu?
0: Is Dasharatha emperor of Ayodhya?
1: Avunu, Ayodhya Chakravarti.
0: Yes, he is the emperor of Ayodhya.
1: Ekkada unnadi Ayodhya?
0: Where is that Ayodhya?
1: Yedo Prayagaku daggaraga untundali Uttar Pradesh lo anukuntunnam.
0: We say it is close to Prayaga in Uttar Pradesh.
1: Nijamuga Uttar Pradeshame.
0: Yes, it is true, Uttar Pradesh.
1: Uttar Pradesh ante emiti adi?
0: What is this Uttar Pradesh?
1: Himalaya parvatamulaku samipanga undinatundi.
0: It is close to Himalayas.
1: Himam ante emiti?
0: What do you mean by Hima?
1: Allaga tellaga undetundi.
0: That which is bright and cold.
1: చల్లగా ఉంటుంటాది.
0: ఇట్స్ వెరీ కోల్డ్.
1: చల్లగా ఉంటుంటాది.
0: ఇట్ ఇస్ వైట్.
1: చల్లదనం ప్రశాంతికి గుర్తు.
0: ద కోల్డ్ స్టాండ్స్ ఫర్ పీస్.
1: చల్లదనం నిర్మలత్వానికి గుర్తు.
0: ద వైట్ కలర్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: నిర్మల ప్రశాంత హృదయమే హిమాచలము.
0: దట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ పీస్ఫుల్ ఇస్ హిమాచల.
1: దానికి సమీపము లోపల ఏ యొక్క దేశకుడను ఏ యొక్క సైన్యము కాని ఏ యొక్క హంతకుడు కాని ప్రవేశించడానికి వీలు కానటువంటి స్థానమే హృదయము. అదే అయోధ్య.
0: ద హృదయ ఇస్ అయోధ్య అండ్ నో ఎనిమీ.
1: యోగులు ప్రేమించినటువంటి యొక్క ప్రదేశం అయోధ్య.
0: అయోధ్య ఇస్ దట్ ప్లేస్ దట్ నో వన్ కెన్ ఎంటర్.
1: దానిని పాలించేటువంటి వాడు దశరథ చక్రవర్తి.
0: ద రూలర్ ఆఫ్ దట్ సెంటర్ ఇస్ ది ఎంపరర్.
1: దశరథుడు.
0: హూ ఇస్ దశరథ?
1: దశరథుడు అనగా ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ దశేంద్రియముల యొక్క రథము ఈ దేహమే. ఇతనే దశరథుడు.
0: దశరథ మీనింగ్ ద చారియట్ విత్ ఆల్ ద ఫైవ్ కొగ్నిటివ్ సెన్సెస్ అండ్ ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్.
1: ఈ దశరథునకు ముగ్గురు భార్యలు.
0: దశరథ హ్యాస్ త్రీ వైవ్స్.
1: వారే కౌసల్య, సుమిత్ర, కైకేయి.
0: కౌసల్య, సుమిత్ర, కైకేయి.
1: వారు ముగ్గురే సత్వ రజో తమో గుణములనేటువంటి ముగ్గురి కూడాను ఈ దేహము వరించింది. ఈ దేహము ధరించింది.
0: దిస్ బాడీ క్యారీస్ ఆల్ ద త్రీ ఫండమెంటల్ ట్రేట్స్, ద డల్నెస్, ద ఎమోషనల్ అండ్ ద పాయస్ క్వాలిటీ.
1: కనుక ఈ విధముగా మనం ఈ యొక్క యజ్ఞ ప్రతిష్టల యొక్క విషయాన్ని, పవిత్రమైనటువంటి యజ్ఞ సారాన్ని మనం గుర్తించి విచారించినప్పుడు సర్వము మనలోనే ఉంటుందని.
0: లైక్ దిస్ వెన్ యూ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ యజ్ఞ, we'll understand that everything is within us.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఆ నారాయణుడే.
0: నారాయణ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్, అవుట్ సైడ్, అబౌ, బిలో, అరౌండ్, ఎవ్రీవేర్.
1: అయితే ప్రాకృతమైన ఈ జగత్తునందు, లౌకికమైన ఈ జగత్తునందు, మారేటువంటి ఈ ప్రకృతి యందు తమ యొక్క తత్వము నిశ్చలత్వంగా భావించుకోవాలన్నా ఈ విధమైనటువంటి యొక్క కథములు చేసి దాని అంతరాత్మలను చక్కగా హృదయానికి హత్తుకునిలాగన మనం చూసుకోవటానికే ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్, టు అండర్స్టాండ్ దట్ అన్వేవరింగ్ స్టడీనెస్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్, వన్ షుడ్ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్, రిచువల్స్.
1: ఇక్కడ అగ్నికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చాడు.
0: ద ఫైర్ ఇస్ గివెన్ గ్రేట్ ఇంపార్టెన్స్.
1: సమిధలు తెచ్చి అనేక విధములుగా దీనిని అర్పితం చేస్తుంటారు.
0: ఆల్ ఆఫరింగ్స్ ఆర్ ఆఫర్డ్ దేర్.
1: అగ్నిని సృష్టించడానికి
0: టు క్రియేట్ ద ఫైర్
1: క్రింద ఒక వుడ్ కర్ర, పైన ఒక కర్ర పెట్టి దానిని మదనం చేస్తారు.
0: దే విల్ కీప్ వన్ వుడెన్ పీస్ బిలో అండ్ అనదర్ పీస్ అబౌవ్ అండ్
1: హరిణి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ హరిణి,
1: నాట్ హరిణి. హరిణి,
0: హరిణి, హరిణి.
1: ఇది క్రింద ఉండినటువంటిది ఈ అగ్నికి తల్లి.
0: దాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ అట్ ద బాటమ్ ఇస్ ద మదర్.
1: పైన ఉన్నటువంటిది తండ్రి.
0: దాట్ విచ్ ఇస్ అబౌవ్ ఇస్ ఫాదర్.
1: ఈ తల్లిదండ్రులు ఇద్దరిని చేర్చి మదన చేసినప్పుడు కుమారుడు అనే అగ్ని ఆవిర్భవిస్తున్నాడు.
0: అండ్ దీస్ టు వర్క్ టుగెదర్ వి ఫైండ్ ద ఫైర్ ద సన్ అవుట్ ఆఫ్ ది టూ.
1: ఈ కుమారుడు ఎలాంటి వాడు తెలుసా?
0: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ద సన్ హీ ఇస్.
1: పుట్టిన దక్షిణమే అమ్మను నాన్నను మృంగివేస్తాడు.
0: The moment he is born, he will swallow the mother and father.
1: కనుకనే ఇలాంటి అగ్నిమయమైన యొక్క తత్వము గృహస్థులు కూడా చాలా అవసరమే.
0: The nature of fire is very important for every householder.
1: ఇతని ఈ యజ్ఞమునకు దక్షుడు.
0: He presides the యజ్ఞ.
1: ఇతని ఈ యజ్ఞమునకు ఒక విధమైనటువంటి బ్రహ్మ.
0: He is Brahma for this యజ్ఞ.
1: ఇతని ఈ యజ్ఞమునకు పురోహితుడు.
0: He is the Purohit or the priest for this యజ్ఞ.
1: ఇతను చేసే పని ఏమిటి?
0: What is that he does?
1: ఈ మంత్రద్రష్టలంతా కూడాను మంత్రంతో చేసిన ఆహుతి అంతా కూడాను దేవతలకు అందిస్తూ ఉంటాడు.
0: He just hands over all the offerings to the deities there.
1: ఈ ఆహారమును దేవతలకు అందించేటువంటి వాడు ఇతనే.
0: He is the very same one who passes on
1: ఇతనే the food to the deities. అని కూడా పిలుస్తూ వచ్చారు. హోత.
0: He is also called హోత.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అంతరాత్మలతో కూడినటువంటివే మన యజ్ఞములు.
0: యజ్ఞాస్ హావ్ గాట్ దట్ సీక్రెట్ సిగ్నిఫికెన్స్.
1: ఇంతటి పవిత్రమైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు ఎక్కడ యజ్ఞం చేస్తున్నారంటే ఓ వాళ్ళకి ఇప్పుడు డబ్బు కావాల్సి వచ్చింది, ఈ చందాలు వేసి యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు అని ఇంత హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు.
0: ద ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ దే మేక్ ఫన్ ఆఫ్ ఇట్ థింకింగ్ దట్ యజ్ఞాస్ ఆర్
1: మంత్రమే యజ్ఞము కాదు, హోమము చేయటమే యజ్ఞము కాదు.
0: మియర్ హోమ ఇస్ నాట్ యజ్ఞ.
1: ప్రాచీన మహర్షులు అంతర్భావమును ఎంతయో నింపుకొని దేశ కళ్యాణమునకు దేశ క్షేమమునకు శ్రేయస్సును కోరి ఆచరించుతూ వచ్చినటువంటి సత్కర్మలు ఇవన్నీ.
0: దీస్ ఆర్ ది గుడ్ యాక్షన్స్ ఆఫ్ ఏన్షియంట్ సెయింట్స్ కీపింగ్ ఇన్ యూ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క శ్రేయస్ సంబంధమైనటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము విస్మరించి
0: శ్రేయో
1: సంబంధమైనటువంటి కార్యములను మనం ప్రేమించి కట్టగడబడకు మన నిజత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We forget that sacred rituals and we have forgotten all these important acts.
1: ఈనాడు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకులను స్వభావం అనేది పోయింది, ఒట్టి ప్రభావాన్ని మాత్రమే పట్టుకున్నారు.
0: In all fields, moral, ethical, scientific, technological, political aspects, they are only
1: ప్రభావాలు ఎక్కడి నుంచి వచ్చినవి?
0: Where from have they come?
1: ఇవన్నీ గాలి మేడలు.
0: They are just
1: కదిలిపోయేటువంటి ఈ ప్రభావాలు.
0: They just pass off.
1: ఈనాడు ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్నాడంటే తన ప్రభావాన్ని చూపిస్తాడు.
0: If he is prime minister today, he will show his influence.
1: రేపటి దినం తన గద్దె దిగినాడంటే ప్రభావము లేదు స్వభావము లేదు రెండూ చేయనట్టు వాడు తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతికి పోదక్కర్లేదన్నాడు. ఈ రకమైన స్థితికి వస్తున్నాం మనం ఇప్పుడు.
0: The moment he steps down from his position, there is no influence, there are no effects. One need not spend the money.
1: స్వభావాన్ని నమ్మినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is only the true human being.
1: అతనే నిజమైన నరుడు.
0: He is the true Nara.
1: నర అనగా ఆత్మ అని అర్థము.
0: నర మీన్స్ ఆత్మ ద సెల్ఫ్.
1: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే పంచభూతములు.
0: All the five elements emanate.
1: ఆకాశ వాయువు అగ్ని జలము పృథ్వి ఇవన్నీ కూడాను ఆ నరము నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్ అవుట్ ఆఫ్ దట్.
1: కనుకనే వీటికి నారములు అని కూడాను పేరు.
0: దేర్ఫోర్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ నారములు.
1: నారములు అనగా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి.
0: నారములు మెన్ దోస్ దట్ కేమ్ అవుట్
1: ఆఫ్ నారము నుంచి వచ్చినటువంటి వాడే నారాయణుడు.
0: అండ్ నారాయణ ఇస్ వన్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక నరానగా కేవలము చేతులు కాళ్ళు రూపము చూచి ఇతను నరుడని భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ద నర ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ జస్ట్ ద వన్ విత్ ద లెగ్స్ అండ్ ద హ్యాండ్స్.
1: నరుడు అనగా ఆకార నరుడు కాదు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ మియర్లీ బై
1: ఆచార నరుడు కావాలి.
0: బై బిహేవియర్ ఆల్సో హీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే మన యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఎంతనో అంతరాత్మతో కూడినటువంటివి.
0: దేర్ఫోర్ యజ్ఞాస్ అండ్ యాగాస్ హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
1: పుట్టిన తక్షణమే మనం ఎవరు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: ద మూమెంట్ వీ ఆర్ బోర్న్ వీ షుడ్ నో
1: తనను తాను ఎరుగుటకై వచ్చినటువంటిదే తన యొక్క జీవిత తత్వం.
0: హిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్ దట్ టు నో ద రియాలిటీ.
1: తానెవరో తెలియకున్నా తత్వజ్ఞానం ఎటు కుదురును?
0: ఇఫ్ హీ డజంట్ నో హూ హీ ఈజ్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద స్పిరిచువాలిటీ?
1: పువ్వు ఉంటుండాలి, వాసన లేదు, ప్రయోజనం ఏమిటి?
0: దేర్ ఇస్ ఎ ఫ్లవర్ బట్ ఇట్ హస్ నో స్మెల్, వాట్ ఇస్ ది యూజ్?
1: వాసన లేని పువ్వు వలె, రసము లేని ఫలము వలె, పాలివ్వని గోవు వలె, గుణము లేని మనిషిగా తయారైపోతున్నాం.
0: వీ హావ్ బికమ్ ఎ ఫ్లవర్ వితౌట్ ద స్మెల్, ఎ ఫ్రూట్ వితౌట్ ది జ్యూస్ అండ్ ఎ కౌ వితౌట్ ద మిల్క్.
1: కనుక మనము గుణము కలిగినటువంటి మానవుడుగా తయారు కావాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్స్ విత్ వాల్యూస్.
1: ఈ మానవుని గుణములు ఎట్టివి అని
0: వాట్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్
1: అనేక ఉపనిషత్తులన్నీ కూడా నువ్వు శోధించి సాధించి బోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లెయిన్ థరోలీ ది హ్యూమన్ వాల్యూస్
1: మొట్టమొదట తన గురువు తను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.
0: ఫస్ట్ వన్ షుడ్ నో హూ హీ ఈజ్
1: అనగా తన యొక్క శరీరమా మనస బుద్ధ చిత్తమా ఇంద్రియమా అంతఃకరణ ఇవి కాదు అనేటువంటి ఒక సత్యానికి మనం రావాలి.
0: వీ షుడ్ నో ది ట్రూత్ ఎమ్ ఐ ద బాడీ ఎమ్ ఐ ది మైండ్ ఆర్ ఇంటెలెక్ట్ ఆర్ ఈగో
1: కానీ ఈనాడు కల్పితమైనటువంటి యొక్క గుణమును మనలో ఆవిర్భవించుకుంటున్నాము.
0: బట్ టుడే వీ హావ్ మెనీ ఆర్టిఫిషియల్ క్వాలిటీస్
1: మనము దుర్గుణాలంతా కూడా ప్రవేశపెట్టుకుంటున్నాము.
0: వీ గివ్ స్కోప్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
1: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది ఇక్కడ ప్రపంచంలో?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ధర్మ టు బి దేర్ ఇన్ దిస్ వరల్డ్
1: ధర్మము నిలిచడానికి వీలే లేదు.
0: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ధర్మ టు ఎగ్జిస్ట్
1: దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా పొంచి చూచి కనులున్నా పంచల విను చెవులున్నా వంచిత గుణ చిత్తమున్నా వంచే మనసున్నా ఈ వికృతులు చూడగానే ధర్మము ఇక నిలువదన్నా.
0: ఇఫ్ దేర్ ఆర్ హెడ్స్ విత్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ద ఇయర్స్ దట్ విల్ లిసన్ టు ఆల్ కైండ్ ఆఫ్ టేల్స్ అండ్ రూమర్స్ and there are eyes that goes on staring everywhere and there is a mind that entertains all wicked thoughts and also deceive others, this dharma will not sustain, will not stand
1: any vikruta bhavane untunnayi manayandu.
0: We find all perversions.
1: Sukrutamainatuntivi e maatramo kanipinchadam ledu.
0: There are no good qualities, not even a trace.
1: Etla manaku pavitrata yerpadutundi?
0: How do we expect to be sacred?
1: Kanukane yagnamulu anetuntivi entaro అంతరాష్ట్రాన్ని బోధించి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వంలో ప్రవేశింపచేయడానికి ఏర్పడినటువంటి రాజబాటగా మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ యజ్ఞాస్ యాజ్ ద వన్ దట్ విల్ టీచ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ది డివినిటీ ఈజ్ ద రైట్ రాయల్ పార్ట్.
1: ఎంతో శక్తివంతుడు,
0: గాడ్ ఈజ్ మైటీ పవర్ఫుల్.
1: అతని శక్తికి ఇంత అంత అని హద్దే లేదు.
0: హిస్ పవర్ హ్యాస్ నో లిమిట్స్.
1: కానీ ఆ శక్తిని గుర్తించుకోలేనటువంటి ఒక నరులు,
0: ద హ్యూమన్ బీయింగ్ హూ కెనాట్
1: కాంప్రహెండ్, తాను చేసేటువంటి అల్ప సాధనలకు అల్ప ప్రార్థనలకు అల్పమైనటువంటి యొక్క క్రియలకు తామే గొప్పగా భావించుకుంటున్నారు.
0: హ్యూమన్ బీయింగ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ వెరీ గ్రేట్ దో హి సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వెరీ లో. వాట్ ద రీజన్?
1: స్వార్థము ఇందులో ప్రవేశించింది.
0: బికాస్ హి డస్ ఇట్ విత్ ఆల్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థ పరులకు అవటం చేతనే తనకు తానే గొప్పగా భావించుకుంటాడు, ఎదుటిలో గొప్పను ఏమాత్రం కూడా గుర్తించడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ గ్రేట్ అండ్ హీ డజన్ లుక్ ఎట్ ది గ్రేట్.
1: ఎంత గొప్ప ఉండినప్పటికీ ఎట్టి వ్యక్తిని తాను ఏమాత్రము లక్ష్యం చేయడు.
0: దో ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఈస్ వెరీ గ్రేట్ హీ డజన్ బాదర్.
1: ఈ విధమైనటువంటి ఆడంబరాలకు కొంతవరకు ఒక ప్రయత్నంగా పూర్వకంగా తాను ప్రవేశిస్తున్నాడు.
0: హీ డస్ ఇట్ విల్ఫుల్లీ. ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్
1: ఆడంబరాలకు అలవాటైపోయాడు మానవుడు.
0: Man has got this habit of pomp and show.
1: Meekandariki telusu Tyagaraju parama bhaktudu rama bhaktudu.
0: You know Tyagaraju is a great devotee of Rama.
1: Nirantaram kudanu rama namani smarincheetunti vadu.
0: He sang the glory of Rama continuously.
1: 96 kota rama namani likhinchinatunti vadu.
0: He has written Rama's name 96 crore.
1: Aha nidrana mani.
0: He sacrificed food and drink.
1: Lokavi sambandhamainatunti gaurava pathramu lakshyam cheyadu.
0: Though the man in front is very great, he doesn't bother.
1: ఈ విధమైనటువంటి ఆడంబరాలకు కొంతవరకు ఒక ప్రయత్నంగా పూర్వకంగా తాను ప్రవేశిస్తున్నాడు.

0: తన పెన్నిధిగా భావించినటువంటి వాడు.
1: హి కన్సిడర్డ్ ప్రాక్సిమిటీ ఆఫ్ రామ.
0: అలాంటి వానికి కూడాను ఒక్కొక్క సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావము మాయగా ప్రవేశించి మనస్సును మారుస్తుంది.
1: సచ్ మైటీ డివోటీ ఆల్సో ఎంటర్టైన్ ఫిజికల్ థాట్స్ దట్ చేంజ్ హిస్ మైండ్ ఎట్ టైమ్స్.
0: కానీ మార్చిన తక్షణమే మనం దానికి లొంగకూడదు, దానిని విచారణ సల్పాలి. ఇది సత్యమా కాదా, ఇది రైటా ఇది రాంగా, ఇది నిజమా అసత్యమా అని తనలో తాను పరీక్ష చేసుకోవాలి.
1: When there is such change, one should not submit himself. He
0: should మనం పరిగెత్తకూడదు.
1: The mind should not run after.
0: మనసు జారిపోయేది.
1: Mind slips.
0: మనసు పారిపోయేది.
1: Mind runs away.
0: మనసు ఊడిపోయేది. ఊడిపోయేది మనసు. ఇలాంటి దానిని మనం ఆధారం చేసుకుని దాని వెంట పరిగెత్తకూడదు.
1: We should not rely on such mind and run after.
0: కోపం వచ్చింది ఒకనొక సమయంలో త్యాగరాజు కూడాను.
1: Chagaraj also was angry at one time.
0: బాగా పూజ రూమ్ లో కూర్చున్నాడు, కన్నులు ఎర్ర చేశాడు.
1: He sat in puja room.
0: ఇంతకాలము నిన్ను పూజించి ఆరాధించి నిన్నెన్నో విధములుగా నేను ప్రార్థించాను, ఇది ఆ నాకు ఈ ఫలితము.
1: Rama, I prayed you so long. Is this the result of all the worship?
0: నిజముగా నీలో శక్తి లేదా లేక నాలో భక్తి లేదా?
1: Truly speaking, don't you have power, or is there no devotion in me?
0: మానవుడు ఎంతైనా మానవత్వానికి పొందినటువంటి వాడు తనను తానే సమర్థించుకునేటువంటి శక్తి ఎక్కువగా ఉంటాయి.
1: A human being will have this capacity, faculty to support himself.
0: నా భక్తే గొప్పది కానీ నీ శక్తి గొప్పది కాదు.
1: My devotion is great, but not your power.
0: కారణమేమనగా అనుభవించేవాడిని నేను.
1: The reason is I am the experiencer.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఆరాధించేవాడిని నేను.
1: And the one who worships
0: you, నీవు ఆరాధిస్తున్నావో లేదో అది నీకే తెలుసు.
1: I do not know whether you confer the grace or
0: not. నాకు తెలుసును కనుక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను.
1: As this is known to me, I say with all the courage.
0: కనుక నీలో శక్తి లేదు, నాలో శక్తి ఉన్నది. నా భక్తి గొప్పది, నీ యొక్క శక్తి చిన్నది అన్నాడు.
1: Therefore, you have no power. I have devotion.
0: అని తరువాత బాధపడ్డాడు.
1: Later he felt sad.

0: Will the monkey cross the ocean? Is it possible to bind the mortar?
1: Lakshmi Devi Valachuna, Lakshanundu Kolachuna. Lakshmi Devi Yerantini. జగత్తుకంతా కూడా నువ్వు పిచ్చం ఇచ్చేటువంటి ఒక లక్ష్మీదేవి. ఆమె నిన్ను కొలుస్తుందా? నిన్ను వరిస్తుందా?
0: The goddess of wealth who confers everything to this world, will she be after you?
1: లక్ష్మణుడు ఆదిశేషుడు.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష,
1: సర్వసమగ్రుడు, ప్రపంచాన్నంతా మోసేటువంటి వాడు.
0: Has got all capacities, he based the whole.
1: లక్ష్మణుడు నిన్ను కొలచగలడా?
0: Such a Lakshmana, will he ever worship you?

0: అన్నాడు. నీవు చాలా గొప్పవాడు స్వామి అన్నాడు.
1: Then he said, Swami, you are really great. Then he said,
0: Chusara, vicharana salipinappude satyam gurtinchadaniki veelu avutundi.
1: One can understand the truth after inquiry.
0: Vicharana cheyaka,
1: without inquiry,
0: tananni taanu samarthinchukuneetundi discrimination, selfish discrimination chestuntu,
1: even discriminates along the selfish line.
0: Nene goppa, taanu takkuva aneetundi bhavaniki vaste intakante murkattu marokati ledu.
1: If one has the feeling I am great, the other man is low, there cannot be further foolishness.
0: Ee murkatvanne gorri ani cheptu vachadu.
1: This foolishness is represented by sheep.
0: Kanuka chaala mandi indulo gorrulanta untuntaru. Aa gorru lakshanaanni ee yagnam lopala poorthi daanni రూపమాపండి.
1: There are many black sheep with these qualities. One has to sacrifice.
0: యజ్ఞానికి బలి ఇవ్వండి.
1: They have to sacrifice in this యజ్ఞ.
0: ఇంకా మనలో ఉండేటువంటి చంచలత్వము,
1: this wavering nature.
0: హనుమంతుడు కూడా చెప్పాడు.
1: హనుమాన్ ఆల్సో సెడ్,
0: ఒరే విభీషణ, నీవేదో గొప్పవాడని భావిస్తున్నావు, రామునికి గొప్ప చిన్న అనేటువంటి భేదములు లేవు.
1: విభీషణ, యూ కన్సిడర్ గ్రేట్, బట్ రామ హ్యాస్ నో ఫీలింగ్ ఆఫ్ లో అండ్ హై.
0: రాముడు సర్వుణ్ణి కూడా ప్రేమిస్తాడు.
1: Rama loves everyone.
0: నేను ఎలాంటి వాడిని తెలిసిన,
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఐఎమ్.
0: చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు నాది.
1: మై నేమ్ అండ్ మై ప్లేస్ ఆఫ్ బర్త్.

0: ఉండవు. ఒక్క క్షణమైనా నా చేతులు కాళ్ళు ఇంద్రియములు ఊరికే ఉండవు.
1: మై సెన్సెస్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మూమెంట్ విల్ నాట్
0: తనం తానైనా గోకుంటాడు, ఇతరులైనా గోకుతాడు.
1: ఐదర్ స్క్రాచెస్ వన్స్ ఓన్ బాడీ ఆర్ స్క్రాచ్ ది అదర్.
0: ఇలాంటి చంచలత్వంతో కూడినటువంటి నన్ను రాముడు దగ్గర తెచ్చుకున్నాడంటే ఎంత గొప్పవాడు రాముడు.
1: Rama has taken me to his proximity in spite of my valiant nature.
0: ఎందుకు దగ్గర చేసుకున్నాడు?
1: What is the reason?
0: నేను అతనికి శరణునిచ్చాను, అతను దాసుడైపోయినాడు.
1: I have surrendered to him, I have become his servant.
0: కనుక నేను నన్ను దగ్గర చేర్చాడు.
1: Therefore he called me close.
0: అతను సేవ మాత్రమే కాదు,
1: not merely
0: అతని service. ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను.
1: I follow his command.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణ చేస్తుండేంత మాత్రం చాలదు, రామ సేవను కూడా పాల్గొనాలి.
1: ఇస్ నాట్
0: ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ టు రిపీట్ లార్డ్స్ నేమ్, వన్ హాస్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుకనే రాముడు నన్ను ఇంత సమీపుడుగా తీసుకున్నాడు.
1: ఫర్ దట్ రీజన్ రామ హాస్ టేకెన్ మీ సో క్లోజ్.
0: కనుక ఆ చంచలత్వం అనేటువంటి దానిని ఆ పరమాత్మనికి అంకితం చేశాడు.
1: దేర్ఫోర్ హి హస్ ఆఫర్డ్ హిస్ వేవరింగ్ మైండ్ టు గాడ్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఈ చంచలత్వాన్ని కూడా ఈ యజ్ఞంలో బలి చేయాలి.
1: దేర్ఫోర్ దిస్ వేవరింగ్ క్వాలిటీ ఇన్ మ్యాన్ షుడ్ బి ఆఫర్డ్ సాక్రిఫైస్ హియర్.
0: క్రూర గుణములు ఉంటుంటుంటాయి,
1: దర్ వికెడ్ అనిమల్స్,
0: రాగద్వేషములంతా ఉంటుంటాయి.
1: అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: ఈ పశువులను, ఈ యొక్క జంతువులను, ఈ యొక్క యజ్ఞములకు బలి చేయాలి.
1: సచ్ క్రూయల్ క్వాలిటీస్ ది క్రూయల్ అనిమల్స్ విల్ హావ్ టు సాక్రిఫైస్.
0: ఇది యజ్ఞములో మనం చేయవలసినటువంటి యొక్క త్యాగములు.
1: దిస్ ఇస్ సాక్రిఫైస్ దట్ హస్ టు బి డన్ ఇన్ యజ్ఞ.
0: త్యాగినికి అమృతత్వ మానసు, అప్పుడే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మన యొక్క నరజన్మం లోపల దీనికి పూర్వమెత్తినటువంటి జన్మముల యొక్క దుర్గుణాలు, దుర్బుద్ధులు మనలో శేషంగా మిగిలి ఉంటుంటాయి.
1: Therefore in this human life there are present remnants, vestiges of the animal qualities.
0: శేషము లేకుండా చూసుకోవాలి.
1: We should see that nothing remains with us.
0: కనుక మనలో ఈ దుర్గుణాలను భగవత్ అర్పితం గావించి ఈ యజ్ఞంలో ఆహుతి చేయాలి.
1: What will happen to those that are offered?
0: పూర్వమే చెప్పాను, అగ్నిదేవుడు దీనంతటి కూడా ఏమి ఆహుతి చేసినా అవన్నీ దేవతలకంతా అందిస్తుంటాడు.
1: స్వామి సెడ్ ఎర్లియర్, వాట్ ఎవర్ దట్ ఇస్ ఆఫర్డ్ ద ఫైర్,
0: దేవతల చేతిలో పడేటప్పటికి అది అమృతంగా మారిపోతుంటాయి.
1: ద మూమెంట్ ఇట్ ఈస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఇట్ బికమ్స్ అమృత.
0: కనుక మన దుర్గుణములు కూడా అమృతంగా మారిపోతాయి.
1: ద బ్యాడ్ క్వాలిటీస్ ఆల్సో విల్ టర్న్ టు బి వర్చ్యూస్.
0: దీనిని పురస్కరించుకునే మూడు ప్రార్థనలు చెప్పాయి ఉపనిషత్తులు. అసతో మా సద్గమయ,
1: బేసింగ్ ఆన్ దిస్ ఉపనిషత్ సెడ్ త్రీ ప్రేయర్స్, వన్
0: తమసో మా జ్యోతిర్గమయ,
1: ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్,
0: మృత్యోర్మ అమృతంగమయ,
1: ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ శరీర సంబంధమైన యొక్క భావములన్నీ మారిపోయి అమృతత్వం అనేటువంటి యొక్క నిరంతరము స్థిరముగా ఉండేటువంటి యొక్క అమరత్వాన్ని పొందిపోతాయి.
1: ఆల్ దిస్ బాడీ ఫీలింగ్ షుడ్ కన్వర్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఇమ్మోర్టాలిటీ.
0: కనుక యజ్ఞ యాగాది క్రతువులనగా ఏదో ప్రొద్దుపోక, కాలం జరగక ఏదో ఆచరించేటువంటి యొక్క ఆచారములు కాదు.
1: సో యజ్ఞ యాగాస్ ఆర్ నాట్ మియర్లీ టైం పాస్ ఆర్ వేస్ట్ఫుల్ యాక్ట్స్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తం.
1: అండ్ ఓన్లీ టు ఎక్స్ప్రెస్ ద డివినిటీ విత్ ఇన్
0: ఈ పవిత్రమైనటువంటి మంత్రముల యొక్క సారమంతా కూడాను విద్యుత్ శక్తి అనేటువంటి తరంగంలో చేరి జగత్తంతా వ్యాపించి పరిశుద్ధమైనటువంటి వాతావరణంగా తీర్చిదిద్దుతుంది.
1: The sacredness that comes out of this yajna will be there in the sound waves, electric waves all around and spread everywhere.
0: And murkulu unta untaru,
1: there are also some of the foolish people.
0: Yevidi ee yagnam yagnam ani neyyi 100 rupayalu kilo ayipothuntunte inta neyyi golubai agnilo padestunnare enta vyartham chestunnaru ani anukuntaru murkulu.
1: There are also foolish people who think, what is this 100 rupees costly ghee simply poured into the fire, is it not a waste? They feel
0: inka annani kuda nu teesukonipoyi dantlo vestuntaru.
1: They also put food also there.
0: Annam leka alamatinchetundi okka jeevulnu vichipetti agnilo padevachi kaal chestunnaru antaru.
1: Leaving those people that are suffering because of hunger and appetite, they are also
0: there is no varike telusunu.
2: People, knowledgeable people only know that.
0: Adi oka paata paadadu Tirupati athanu.
2: One song was,
0: ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నేను అన్నాడు.
2: గాడ్ విల్ అపియర్ అకార్డింగ్ టు యువర్ ఓన్ ఎస్టిమేట్.
0: ఎవరు ఏ విధంగా తలుచుకుంటారో వారికి అంతే మాత్రమే ఉంటుంటారు.
2: యూ విల్ అపియర్ యాజ్ పర్ యువర్ ఎస్టిమేషన్.
0: ఒక రైతు ఉంటాడు,
2: ఇస్ అ ఫార్మర్.
0: రైతు బాగా భూమినంతా దున్ని చక్కగా మెత్తపరిచి దుక్కు చేసి ఎరువులు వేసి సిద్ధం చేస్తాడు.
2: ఇట్ ఇస్ ద ల్యాండ్ అండ్ మేక్స్ ఇట్ సాఫ్ట్ అండ్ ఆల్సో మెనూర్.
0: రెండు మూటల బొడ్లు కొట్టబోయి ఆ బురదలో అంతా చల్లుతాడు.
2: అండ్ యూ స్ప్రెడ్ ఆల్ ద సీడ్స్ ఆల్ ఓవర్ ద ల్యాండ్.
0: కానీ రైతు కానటువంటి వాడు, ఆధునిక చదువుడైనటువంటి వాడు ఆశ్చర్యపడతాడు.
2: The modern man who is not a farmer will be taken by surprise.
0: ఏమిటి అన్నం లేక అలమటిస్తుంటే రెండు మూటలు ఒడ్లు కొండ పోయి ఈ బురదలో చల్లి వీడంతా భూమి పాలు చేస్తున్నాడు అని తిరుగుతాడు.
2: They go on scolding people. What is it? There are no people with the food there. Why should you spend the money here?
0: ఈ భూమిలో వేస్తే కదా తిరిగి ఒక నాలుగు నెలలకు 40 మూటలు ఈ ఒడ్లు ఇంటికి తీసుకోగలుగుతాడు.
2: When these 4 bags of paddy are sown there, he can bring back 40 bags of paddy later.
0: ఈ రెండు రెండు మూటలు ఒడ్లు అందులో చల్లకపోతే 40 మూటలు ఒడ్లు ఇంటికి ఎట్ట తెచ్చుకోగలడు?
2: If he doesn't sow these seeds, how can you expect him to bring back?
0: అదే విధంగానే ఈనాడు సుగంధ ద్రవ్యాలు నెయ్యి ఇంకా విలువైనటువంటి అన్నము ఇవన్నీ అగ్నిలో వేసినప్పుడే ఈ వాతావరణం నుంచి ప్రపంచము లోపలి ఎంతో పవిత్రమైనటువంటి యొక్క కాంతులు వెలిమి అందులో పవిత్రమైనటువంటి యొక్క ఉపకారం కూడా జరుగుతూ ఉంటుంటాయి.
2: Similarly, the food and ghee are offered in the sacred fire. The world will be helped and benefited thereafter.
0: లోక శ్రేయస్సును కోరి చేసేటువంటివే కాని యజ్ఞములు స్వార్థం కోసం చేసేటువంటివి కాదు.
2: యజ్ఞాస్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ఫర్ సెల్ఫిష్.
0: అయితే ఏది చేసినా కానీ ప్రేమపూర్వకంగా చేయాలి.
2: However, whatever that is done, one should be If you think of expenses involved there,
0: త్యాగం భావంతోనే త్యాగం చేయాలి.
2: You should do it with the spirit of sacrifice.
0: ఆ త్యాగం పోవాలనుకుంటే చేయాలనుకుంటే ప్రేమ మనలో ప్రవేశించాలి.
2: To have this feeling of sacrifice, you should have love.
3: ప్రేమ ముదిత మనసే

ஆலயம் சீதாபதிம் ரகுபதிம் ரகுகுலான்வய ரத்னதீபம்

0: గడిచిన నెల దినములు కూడాను మీకు ఇక్కడ ఏ విధమైనటువంటి యొక్క మార్పు మీలో ఉండినట్టు మీకు ఏమైనా విశ్వాసం ఉందా?
1: బై నెక్స్ట్ సండే యు విల్ ఆల్ హావ్ గాన్ టు యువర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ బై హావింగ్ స్టేడ్ హియర్ ఫర్ నియర్లీ ఎ మంత్ హావ్ యు డెవలప్డ్ ఎనీ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ ఆల్ దట్ యు హావ్ సీన్ అండ్ లిసన్ టు?
0: ఇక్కడ ఉన్నంత కాలం మాత్రము ఈ విధమైనటువంటి యొక్క మార్పును మీరు అనుభవించటం, తిరిగి మీ స్థానంలో చేరిన తర్వాత ఈ మార్పులకు భిన్నంగా తిరిగి మార్పు రావటము అనేటువంటిది జరగకూడదు.
1: టు ది ఎక్స్టెంట్ టు విచ్ యూ హ్యావ్ స్టేడ్ హియర్ దట్ ఎనీ చేంజ్ హ్యాస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ దెన్ వెన్ యూ గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్ సంథింగ్ కాంట్రరీ టు వాట్ హ్యాస్ అకర్డ్ టు యూ షుడ్ నాట్ టేక్ ప్లేస్.
0: ముఖ్యంగా మనం ఇన్ని దినములు ఇక్కడ గడిపినందుకు మన హృదయంలో రెండు విషయాలను మాత్రం మనం భద్రం చేసుకోవాలి.
1: హావింగ్ స్పెండ్ సో మెనీ డేస్ హియర్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ యూ షుడ్ ఫర్మ్లీ ఇంప్లాంట్ ఇన్ యువర్ మైండ్స్ టూ థింగ్స్.
0: ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కర్మకు, ప్రతి ఒక్క ఆశయానికి ఒక గమ్యము, ధ్యేయము అనేటువంటిది ఉండాలి.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ ఆర్ ఫర్ ఎనీ అంబిషన్ విచ్ హీ హ్యాస్ దేర్ మస్ట్ బి ఏ డెస్టినేషన్ ఎన్ ఆబ్జెక్టివ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఒక ధ్యేయము, గమ్యము అన్నటువంటిది లేనప్పుడు మన యొక్క జీవితమే కేవలం ఒక విధమైనటువంటి అర్థరహితమైనటువంటి జీవితంగా ఉంటుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో డెస్టినేషన్ అండ్ ఇఫ్ ఎన్ ఆబ్జెక్టివ్ ఇస్ నాట్ దేర్ దెన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ మీనింగ్లెస్.
0: మనం ఎన్ని పనులు చేసినా, ఏ విధమైనటువంటి యొక్క తలంపులు తలంచినా, ఏ ప్రదేశం నందు ఉండినా, మన యొక్క ధ్యేయం అన్నటువంటిది నిరంతరము కూడాను ఆత్మ పైన లక్ష్యపరచుకుంటుండాలి.
1: We may do many things. We may think of many ideas. We may get involved in several thoughts. But we must keep our objective, what we are trying to reach ultimately, in the place of our own heart and our atma.
0: ఎక్కడైనా ఒక నది ప్రవహిస్తుంటే ఆ నది ఒడ్డున మీరు నిల్చుకొని ఆ నదిని మీరు కొన్ని రకములైనటువంటి ప్రశ్నలు వేయడానికి పూనుకోండి. ఆ నది ఏమైనా మీకు జవాబు చెప్తుందా, లేక మీరేమైనా పలకరిస్తున్నారని మీ వైపునైనా తిరిగి చూస్తుందా? ఏమాత్రం కూడా చూడదు. ఓ నది, నీవు ఎక్కడికి ఇంత త్వరగా వెళుతున్నావు? నీ ప్రయాణం ఇంత తీవ్రంగా జరగడానికి కారణం ఏమిటి? నీ యొక్క గమ్యం ఏమిటి? నీ యొక్క పరిస్థితి ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చావు అని ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ నీ ప్రశ్నలకు కానీ నీ రూపమును కానీ ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయక తాను అనేక రకములుగా తాను ఉద్రేకపరచుకొని మనస్సు యొక్క ఆవేదనతో పల తాను క్రమక్రమేణ ఆ ప్రయాణమును ఏమాత్రం కూడా నిలుపుకుండా సల్పుతూనే ఉంటుంటాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ అ ఫ్లోయింగ్ రివర్ అండ్ ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ దట్ రివర్ ఆఫ్ సమ్ క్వశ్చన్స్ ఇస్ దట్ రివర్ గోయింగ్ టు లుక్ ఎట్ యూ? ఇస్ దట్ రివర్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్? యూ మే ఆస్క్ ది రివర్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, వేర్ డూ యూ వాంట్ టు గో, what is the purpose in your flowing, what is your objective? Any question you may want to ask the river is not going to answer. The river will flow and will do its task on its own without minding that you are standing there and asking questions.
0: Anaga taanu ye yokka sthanam nunchi udbhavinchindo aa swasthanam aneetvanti deeniki chereetvanti nimittamai tana yokka lakshyamunta swasthanam paina pettukovatam cheta ఎవరి ప్రశ్నలకు కానీ ఎవరి యొక్క దీనికి కానీ ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయక తన పటి తన గతి అయినటువంటి యొక్క సముద్రంలో చేరి అతని ఒడిలో చేరి ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై పుర్రూతలూగుతూ ఎట్టి దీనికి కూడా నువ్వు కాలహరణం చేయక కొండలపైన పడి, గుట్టలపైన పడి, నదులుగా ప్రవహించి తదుపరి అనేక రకములైనటువంటి వంకర్లుగా తిరిగి అడవుల్లో తిరిగి ముండ్లలో తిరిగి గుండెల్లో తిరిగి అనేక రకములైనటువంటి శ్రమలకంతా కూడా తాను ఓర్చి ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని బాధలు కలిగినప్పటికీ తాను లక్ష్యాన్ని మాత్రం వదలక గమ్యం అనేటువంటి యొక్క సాగరును చేరుతూ ఉంటుండాలి.
1: దిస్ మీన్స్ ది రివర్ నోస్ వెరీ వెల్ వాట్ ఇట్స్ ఆరిజిన్ ఇస్, వేర్ ఇట్ హాస్ స్టార్టెడ్ అండ్ ఇట్ హాస్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ది ఆరిజిన్ టు గో అండ్ గెట్ బ్యాక్ టు ది ప్లేస్ వేర్ ఇట్ హాస్ స్టార్టెడ్, నేమ్లీ ది ఓషన్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ట్రబుల్స్ ఇట్ కమ్స్ టు ఇన్ బిట్వీన్, ఇట్ ఫ్లోస్ ఓవర్ హిల్స్, ఇట్ ఫ్లోస్ త్రూ ఫారెస్ట్, ఇట్ ఫ్లోస్ త్రూ స్టోన్స్ అండ్ థార్న్స్, ఇట్ గెట్స్ ఇన్ టు సో మెనీ డిఫికల్ట్ పొజిషన్స్. ఈవెన్ ఇఫ్ యు ఆస్క్ క్వశ్చన్స్ ఆఫ్ ఇట్, ఇట్ డస్ నాట్ మైండ్ అట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిప్లై టు యువర్ క్వశ్చన్స్ ఆర్ టేక్ ఎనీ బాదర్ అబౌట్ ది ట్రబుల్స్ విచ్ హ్యాస్ ఆన్ ది వే. ఇట్స్ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఇస్ టు గో బ్యాక్ టు ది ఓషన్, the original source from which it has started, and to join it. It gives all its attention, all its effort and time for this ultimate purpose which it has in its mind.
0: Ade vidhamugane manamu ee jagattulo enni rakamulainatundi ibbandulu kaligina, enni rakamulainatundi ikkattuku paala ayipoyina, konni rakamulainatundi ashantiniki guri aina, mana yokka margamunandu enni rakamulainatundi yokka dovalu manamu nadichinappatikini, అనగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటువంటి ఈ మార్గముల ముందు మనం ప్రవేశించినప్పటికీ మన లక్ష్యము ఒక గమ్యం అనేటువంటి ఆత్మ పైనే ఉంచుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ వి ట్రావెల్ త్రూ అవర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, నో మ్యాటర్ వాట్ ఆబ్స్టికల్స్ కమ్ ఇన్ అవర్ వే, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ డిఫికల్టీస్ వి మీట్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ పాత్స్ వి టేక్, దట్ మీన్స్ వి మే బి గోయింగ్ త్రూ బ్రహ్మచర్య, we may be going through our grihastha, we may be going through vanaprastha, we may be going through the sannyasa. These various ashrams that are appropriate to our life are the various paths through which we go. No matter what paths we take, what obstacles we get, we should bear in mind our ultimate destination, and that is our objective.
0: Deeniki maroka udaharanamu meeru ee summer class ayin tarvata 22, 23 మీరు ఇక్కడ నుంచి బయలుదేరి మీ మీ గ్రామములకు మీరు వెళ్ళుతున్నారు. ఈ వెళ్లేటువంటి యొక్క మధ్య లోపల, మార్గ మధ్యం లోపల ఏదో ఒక చక్రంలో మీరు దిగవచ్చును. అక్కడ కొంతకాలము ట్రైన్ కోసమో ఇంకే విధమైనటువంటి దీనికోసమో మీరు వెయిట్ చేయవచ్చు.
1: యూ మే బి ఆఫ్టర్ దిస్ సమ్మర్ క్లాస్ perhaps on the 22nd or on the 23rd of this month you will be returning back to your home. On your way home it is possible that you will stop either because there is no connecting train or for some other connection on the way in some rest house. This is possible.
0: Meera rest house lo diginappudu aa rest house yokka adhikariga unnatundi vado leka incharge ga unnatundi vado mimmalni prashninchavachunu evarandi meeru ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎన్ని దినాలు ఉంటారు అని ప్రశ్నించవచ్చు.
1: ఐదర్ ది ఓనర్ ఆఫ్ దట్ రెస్ట్ హౌస్ ఆర్ సంబడి హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ రెస్ట్ హౌస్ మే ఆస్క్ యూ హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, వేర్ ఆర్ యూ గోయింగ్, హీ మే ఆస్క్ సచ్ క్వశ్చన్స్ ఆఫ్ యూ.
0: మీరు అందుకు నేను ఫలాని వాణ్ణి, నేను ఫలాని బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చాను, ఫలాని ఢిల్లీకి వెళుతున్నాను అని చెప్పటం ఇది సహజంగా ఉంటుంటాయి.
1: ఫర్ దట్ క్వశ్చన్ it is natural that you will give a reply that you are so and so, you are coming from Bangalore and you are going to Delhi or some place like that. This is quite natural.
0: Ade vidhamugane manamu ee naadu ee jana sambandhamainatundi ee yokka madhya lokamulo vachi mana yokka rest ga mana yokka vishranti ga manam ikkada ee prakruti aneetundi chatramlo manam nilisistunnam.
1: In the same manner we have come into this world, the world full of so many different people, and during this life we are living in this rest house which we may regard the world as a rest house.
0: Ikkada shastramo vedamo aneetvantidanta kudanu kastvam koham kutam ayatam ani prashnistu untundadi. Ee evaru ekkadi nunchi vachavu, ekkadiki velutunnavu ani prashnistu untundadi.
1: Here, in this rest house, our Shastra or our Veda is asking the question, who are you? Where have you come from? Where are you going?
0: Appudu నీవు నేను ఫలాని ఫలాని రామయ్యనో ఫలాని కృష్ణయ్యనో అని మీరు చెప్పినప్పుడు ఈ రామయ్య కృష్ణయ్య ఇక్కడికి రాలేదు. రామయ్య కృష్ణయ్య తల్లిదండ్రులు పెట్టిన పేరు.
1: When you give the reply, you are some Ramayya or Krishnaya, you must realize that it is not the Ramayya or Krishnaya that has come into this world. This name has been given to you by your parents.
0: Leka nenu Delhi nunchi vachanu leka Bombay nunchi vachanu ani nenu cheppukotaniki ee deham aneetundi putte samilo Delhi nunchi vachi talli kadapulo cherledu Bombay nunchi vachi talli kadapulo cherledu ekkadi nunchi vachavo nevu kanukkovali.
1: Oh, if you want to say that you have come from Bombay or from Delhi, then you will not be correct, because this body at the time of birth did not come either from Bombay or from Delhi. You have to find out where from you have come at the time of your birth into this world.
0: Puttina tarvata nivasincheetundi pradesham nunchi raavachune kaani ee puttukaku ekkadi nunchi vachavu.
1: You can come from some place where you are living after your birth, but the question is, where from have you come to take this birth itself?
0: Kanuka ee vidhamainatvanti yokka prashnalu vestu untunnatvanti samayamlo manamu ekkadi nunchi vachamani ee taduna tadipandi ekkadiki vellutamo anetvantidi manamu cheppaleneetvanti paristhiti lopala kannulu mitagaristu kunchunnam.
1: So when such questions are asked, we are not able to say where we have come from. We are not able to reply where we are going. We are simply blinking without knowing the answers for such questions.
0: Kanuka manamu ekkadi nunchi vachamu ekkadiki vellutamu aneetvanti ee rendu vishayalu manam telusukolekunda vinipothe ఏమి ప్రయోజనం మన జీవితం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ వీ కెనాట్ అండర్స్టాండ్ వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్ వేర్ వీ ఆర్ గోయింగ్.
0: ఇదే రీతిగా ఒక వ్యక్తి ట్రైన్ లో పోయి కూర్చున్నాడట, టికెట్ తీసుకోలేదు.
1: ఇన్ దిస్ మేనర్ వన్ ఇండివిజువల్ వెంట్ అండ్ సాట్ ఇన్ ఎ ట్రైన్, హీ డిడ్ నాట్ పర్చేస్ ఎ టికెట్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళుతున్నారండి అని అడిగాడట, ఏమో నాకు తెలియదు అన్నాడట. ఎక్కడి నుంచి వచ్చారండి, ఏమో నాకు తెలియదు అన్నట. ఒరే వీడు పిచ్చి ఆసుపత్రికి చేర్చాల్సింది అని అన్నాడట పక్క సీటు వాడు.
1: వన్ హూ వాజ్ సిట్టింగ్ అలాంగ్ సైడ్ హీ ఆస్క్డ్ హిమ్ వేర్ డు యు వాంట్ టు గో, హీ సెడ్ ఐ డోంట్ నో. హీ అగైన్ ఆస్క్డ్ హిమ్ వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్, హీ సెడ్ ఐ డోంట్ నో. దెన్ ది నైబర్ థాట్ దట్ దిస్ పర్సన్ షుడ్ నౌ బి అడ్మిటెడ్ ఇంటూ ఎ మెంటల్ హాస్పిటల్.
0: మనము ఇదే స్థితిలో ఉంటున్నాము కనుక ఏదైనా ఒక సత్సంగం అనేటువంటి మెంటల్ హాస్పిటల్ లో చేరక తప్పదు.
1: బికాస్ వీఆర్ ఆల్సో ఇన్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ పొజిషన్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ యూ కెనాట్ ఎస్కేప్ జాయినింగ్ ఏ మెంటల్ హాస్పిటల్ లైక్ ఎ సత్సంగ్.
0: కనుక మొట్టమొదట మనము ఒక ఆరోగ్యవంతమైన జీవితము ఒక స్థితిలో ఉన్నటువంటి యొక్క బుర్రగా ఉన్నటువంటి వ్యక్తులను మనము ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్తాము అనేటువంటి మన ప్రవర్తన బట్టి మనం నిర్ణయించుకోవడానికి పూనుకోవాలి.
1: Therefore, we should, in the very first instance, in the case of healthy people, in the case of people who have their mental faculties quite alert, we must decide where from are we coming, where are we going.
0: దీనికి మరొకటి నిత్యానుభవంలో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్.
1: There is another example which can be drawn from our daily experiences.
0: మీరు ఇక్కడ నుంచి ఏదైనా ఒక లెటర్ రాసారనుకోండి మీ తండ్రికో లేక మీ అత్తమామలకో మీ బ్రదర్స్ కో ఫ్రెండ్స్ కో, రాసే సమయం లోపల అక్కడ ఒక టూ అడ్రస్ అని రాసేసేస్తాం.
1: సపోజ్ వన్ ఆఫ్ యూ రైట్స్ ఎ లెటర్ ఐదర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ టు యువర్ పేరెంట్స్ ఆర్ టు యువర్ రిలేషన్స్, వెన్ యూ రైట్ దట్ లెటర్ దేర్ యూ పుట్ అన్ అడ్రస్, ది అడ్రస్ విచ్ ఇట్ హ్యాస్ టు గో టు.
0: మరికొంతమంది వెనుక వైపున ఫ్రెమ్ అడ్రస్ రాస్తారు.
1: Some others, on the back side of the envelope, also give the address from where this envelope is going.
0: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆ అడ్రస్ తీసుకుంటుంది, టూ అడ్రస్ కు ఇచ్చేసేస్తుంది. ఒకవేళ టూ అడ్రస్ వాళ్ళు అక్కడికి లేకుండా పోతే ఫ్రమ్ అడ్రస్ కు రీడైరెక్ట్ అవుతుంది.
1: ది పోస్టల్ డిపార్ట్మెంట్ విల్ లుక్ ఎట్ దట్ ఎన్వలప్ అండ్ దే హ్యాండ్ ఇట్ ఆన్ టు ది అడ్రస్ విచ్ ఇస్ ది అడ్రస్ టు విచ్ ఇట్ ఇస్ సెంట్. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ది పర్సన్ టు హోమ్ దట్ లెటర్ హ్యాస్ బీన్ అడ్రస్ టు ఈస్ నాట్ దేర్, దెన్ దే విల్ రిటర్న్ ఇట్ టు ది అడ్రస్ ఫ్రమ్ విచ్ ది లెటర్ హ్యాస్ స్టార్టెడ్.
0: అయితే ఈనాడు మనము టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాయకుండా పెద్ద లెటర్స్ రాసి అందులో కనిపించి ఈ పోస్ట్ బాక్స్ లో వేసేసేస్తే అది ఎక్కడ పోతుంది? ఫ్రమ్ అడ్రస్ లేదు, టూ అడ్రస్ లేదు, అది కేవలం ఒక విధమైనటువంటి వేస్ట్ పేపర్ బ్యాస్కెట్ లోనో లేకపోతే డెడ్ లెటర్ బ్యాస్కెట్ లోనో పడేసేసి బర్న్ చేసి పెట్టేస్తారు.
1: But today, if we write a big long letter without showing where it has to be sent, that is the to address, without letting them know from where it has come, that is the from address, and put it in the post box, what can the department do with it? Either they will put it in a waste paper basket or they will send it to the dead letter office and will destroy it.
0: అదే విధంగా ఇప్పుడు మనం ఎక్కడ నుంచి వచ్చామని ఫ్రమ్ అడ్రస్ మన దగ్గర లేదు, ఎక్కడికి వెళ్తామని టూ అడ్రస్ లేదు, మనం ఇంకా ఏదో ఒక విధమైనటువంటి శ్మశానంలో బర్న్ కావాల్సింది.
1: ఇన్ దట్ మేనర్ ఇన్ అవర్ హెడ్ దేర్ ఇస్ నైదర్ ది అడ్రస్ ఫ్రమ్ విచ్ వీ హావ్ కమ్ నార్ ఇస్ దేర్ ది అడ్రస్ టు వేర్ వీ విష్ టు గో. Therefore, what is to happen to us? We have got to be simply cremated in some burial ground.
0: దీని కోసమేనా మనం ఇంత పెద్ద దేహాన్ని ధరించి ఇంత పెద్ద మానవత్వం అనేటువంటి సార్థక నామాన్ని వహించి మనం ఈ జగత్తుకు రావటం వచ్చినటువంటి ఫలితం ఏమిటింది? అంత పెద్ద లెటర్ రాసి ఆ కవర్ లో పెట్టి దాంట్ లోపల ఏమాత్రం కూడా నువ్వు చేరవలసిన స్థానానికో లేక నీకు పొందవలసినటువంటి స్థానానికో రెండింటికి చేరకుండా ఉండినప్పుడు ఆ రాసినటువంటి టైం ఎంత వేస్ట్, ఆ ఇంక్ ఎంత వేస్ట్, పేపర్ ఎంత వేస్ట్, కట్టగడపడికి లైఫ్ వేస్ట్ గా మారిపోతుంది.
1: ఇస్ ఇట్ ఫర్ దిస్ పర్పస్ దట్ వీ హావ్ కమ్ ఇంటు దిస్ వరల్డ్ టేకింగ్ దిస్ నోబుల్ హ్యూమన్ బాడీ విదౌట్ నోయింగ్ వేర్ టు గో, విదౌట్ నోయింగ్ వేర్ వీ హావ్ కమ్ ఫ్రమ్, లైక్ ది లెటర్ దట్ బిగ్ లెటర్ విచ్ యూ రైట్ విదౌట్ ఎ ఫ్రమ్ అడ్రస్ విదౌట్ ఎ టు అడ్రస్ cannot be sent anywhere except to be destroyed. So also our body and our life, if we don't know where we have come from, where we are going to, it will be a complete waste like that letter. Waste of time, waste of writing, waste of paper, waste of ink.
0: Karuka manamu ee yokka nela rojulu ikkada undinanduku ee peddalaneetunte varantha kudanu upanishattulu వేదము, ఇతిహాసము, పురాణము, పెద్దల యొక్క అనుభవములు కూడాను, మహనీయుల యొక్క అనుభవములు కూడాను ఇన్ని రకములుగా మీరు వినటం చేత మీరు ఆ ఎక్కడ నుంచి వచ్చారు అనేటువంటి విషయాన్నైనా ఒక ఆత్మస్థానమును మీరు లక్ష్యం నందించుకుని తిరిగి ఆత్మస్థానం నుంచి వచ్చాం, తిరిగి ఆత్మకే వెళుతున్నాం అనేటువంటి సత్యాన్ని మీ అనుభవ రూపమైనటువంటి దీంట్లోపల మీరు ప్రచార ప్రబోధం సల్పడానికి సరైనటువంటి స్థితిలో మీరు దృఢశక్తితో మీరు నిండినప్పుడే ఈ నెల దినములు కూడాను ఇక్కడ మీరు శ్రవణం చేసినటువంటిది అనుభవించినటువంటి దాని యొక్క ఫలితము మీరు దక్కించుకున్న వారైపోతారు.
1: Therefore, for a whole month, you have listened to the statements of various experienced people, their knowledge derived from Vedas and Shastras. As a result of that, if you can take into your heart that you have come and emanated from the Atmasthana, your ultimate destination is again to go back to Atmasthana. If you are able to understand this and keep it in your hearts, it would mean that you have usefully utilized your stay of a whole month here.
0: ఈ విధమైనటువంటి యొక్క దృఢమును మీ యొక్క హృదయమునందు కలిగించుకొని తద్వారా మున్ముందుకు మీ యొక్క ప్రవర్తనలు యందు మార్పులు తెప్పించుకొని తిరిగి మీకు సహచరులుగా ఉండేటువంటి వారి యందు కూడా మార్పును తెప్పించి తద్వారా తిరిగి భారతదేశం యొక్క ఉన్నత స్థితిని మీరు తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: ఇఫ్ యూ కెన్ టేక్ దీస్ ఆస్పెక్ట్స్ ఫర్మ్లీ ఇన్ యువర్ మైండ్ అండ్ దేర్ ఆఫ్టర్ వెన్ యూ గో హోమ్ యూ కీప్ దెమ్ యాజ్ ఫర్మ్లీ ఇన్ యువర్ మైండ్ నాట్ ఓన్లీ దాట్ యూ మస్ట్ బ్రింగ్ అబౌట్ సచ్ చేంజెస్ ఇన్ ఫ్రెండ్స్ విత్ హోమ్ యూ కమ్ ఇన్ టు కాంటాక్ట్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు రెక్టిఫై అండ్ డూ సమ్ హెల్ప్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. This is what I hope of you that you would do in future.
0: Maroka chinna udaharanam.
1: This is another small example.
0: Mana intilo kontha tokku car untuntadi anaga e vidhamainatundi condition lo na lenatundi car ga untuntadi danni edo chakka chesi dani yokka tarinatundi yokka parts anta veyinchi deeni peedam tappinchukoni evarnettinikaina kardamo anetundi plan vesukunnappudu dani teeskuni velli workshop lo vadal pettestam.
1: In our house, we may be having a useless car, a car which doesn't run at all and which has no purpose. Then, what do we think? We want to take it to a workshop and get some parts replaced, get the repair done and somehow make it move about and then sell it away to somebody, bomb it off to someone so that he may take it. This is what we try and do with an old useless car in our house.
0: ఏ విధమైనటువంటి ఉపయోగం లేనప్పుడు మన కంపౌండ్ లోపల ఏమాత్రం పిల్లలు కూర్చొని ఆడుకోవటానికి కూడా పనికి రానటువంటి పరిస్థితిలో ఉంటుంటుంది ఆ కారు.
1: దట్ కార్ ఈస్ పర్ఫెక్ట్లీ యూస్లెస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ అసైడ్ ఇన్ అవర్ కాంపౌండ్, ఇట్ ఈస్ ఇన్ ఎ స్టేట్ వేర్ ఈవెన్ చిల్డ్రన్ కెనాట్ గో అండ్ ప్లే ఆన్ ది చాసీ.
0: అలాంటి కారును వర్క్ షాప్ లో పెట్టిన తర్వాత అక్కడ అనేక రకములైనటువంటి యొక్క పార్ట్స్ అంతా కొత్తవంతా వేయటం చేత అది ఒక విలువైనటువంటి రీతి కింద దాన్ని చూచి దానిని ఎవరో ఒకరు ఆకర్షింప చేసుకుని దానిని తీసుకుని వెళ్ళడానికి కొనుక్కుంటారు.
1: When we put such a car in a repair workshop, when some parts are replaced and when it is set right, it comes to some condition when someone or other will look at it and will want to pay a price for it and take it away from you.
0: అట్లు కాకుండా మన ఇంటి దగ్గర నుంచి ఏ లారీకో ఏ కారుకో కట్టి ఈ కారును వర్క్ షాప్ కు తీసుకుని పోయి తిరిగి వర్క్ షాప్ నుంచి కూడా ఏ కారుకో ఏ లారీకో కట్టి తిరిగి మన ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఇంకా కారు యొక్క విలువ ఏముంటుంది?
1: Unlike this, if this car which is not functioning, if you tie it up and tow it to your workshop with the help of a lorry and again after leaving it in the workshop for some time bring it back in the same condition, tow it again to your home with the help of another lorry, what is the change that has come about in that car of yours?
0: Meer intaku mundu edo konni telisu teliyakuno konni parts anta loot chesukoni కొన్ని రకములైనటువంటి బోల్ట్స్ నట్స్ లూజ్ చేసుకుని ఏ విధమైన పరికరాన్ని వలె కూడా ఉండిండవచ్చును. అయితే అందరి కాదు, కొంతమంది. కానీ అది ఈ సత్సంగము సమ్మర్ క్లాస్ అనేటువంటి వర్క్ షాప్ కు రావటం చేత ఇక్కడ కొత్త బోల్ట్స్ కొత్త నట్స్ కొత్త స్క్రూస్ కొత్త పిన్స్ అన్ని వేసుకుని చక్కగా పోయినప్పుడే ఇది సరైనటువంటి కారుగా వచ్చింది అని దానికి చక్కని విలువ ఇవ్వడానికి కూడాను ఇంకొకరు ఆకర్షించడానికి కూడాను ఒక విధమైన అవకాశం ఉంటుంటుంది. అట్ట లేకుండా అక్కడ నుంచి ఏ రకమైనటువంటి యొక్క కండిషన్ లో వచ్చారో తిరిగి ఈ వర్క్ షాప్ నుంచి అదే కండిషన్ లోనే మీరు పోయింది తింటే విలువ ఏమాత్రం ఉండదు. ఇంకా పూర్వం వన్నా ఒక ఇంటి ముందు పెట్టుకుని ఉండొచ్చును, ఇప్పుడు తిరిగి ఇంటి వెనకలు నెట్టేసేసి ఒక టార్పాలను కప్పేసేసేస్తారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ సమ్ ఆఫ్ యూ మే హావ్ లాస్ట్ సమ్ పార్ట్స్ విచ్ మేక్ యువర్ సెల్ఫ్ సమ్ ఆఫ్ ది బోల్ట్స్ అండ్ నట్స్ ఇన్ యూ మే హావ్ బికమ్ లూజ్ and you have come here, you have stayed in this workshop of a summer school. These parts have all been replaced. These bolts and nuts which have become loose have all been tightened. Then when you go back home, naturally it doesn't mean that all of you have got your bolts and nuts loose, but some of you may be having your bolts and nuts loose. Go back home, you go back in a good condition because everything has been tightened up and there is some purpose, your value will go up. On the other hand, if after having come here, you go back home with the same lost parts unreplaced, with the same bolts and nuts as loose as they were when you came here, what happens? There is no change. At least you were staying in the house in a previous situation. Now, they will think that you are not fit enough to continue to stay in the house and they will push you into the backyard as a car that is perfectly useless. And they will cover a tarpaulin on this as we would do.
0: అయితే ఈ విధమైనటువంటి ప్రశ్నకు మీ నుంచి ఒక విధమైనటువంటి ఇంకొక ప్రశ్న కూడా బయలుదేరొచ్చును. కారణం ఏమిటి? ఇది కారు తప్పేమిటుండాలి, ఈ వర్క్ షాప్ వాళ్ళు సరిగా చెయ్యాలి, కానీ ఇది కారు తప్పేమి కాదని మీరు ప్రశ్నించవచ్చు.
1: సమ్ ఆఫ్ యూ మే ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ విత్ ది కార్? ది వర్క్ షాప్ షుడ్ హావ్ రీప్లేస్డ్ ది బోర్డ్స్ అండ్ సో ఆన్ ప్రాపర్లీ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ మీ. యూ మే ఆస్క్ సచ్ ఎ క్వశ్చన్.
0: అయితే ఇక్కడ ఈ వర్క్ షాప్ లోపల అన్ని చక్కని పార్ట్స్ అంతా వేసేసాము, దాని సరైనటువంటి సర్వీస్ అంతా కూడా చేసేసినాము, కానీ ఆ కారు వెంట పంపించినటువంటి ఓనర్ ఉంటున్నాడు చూడండి, ఆ ఓనర్ అనేటువంటి వాడు జీవుడు. ఇది ఈయన వెంట పంపించిందేది మనసు అనేటువంటి డ్రైవర్ ను. ఆ డ్రైవర్ మధ్య మధ్యలో ఈ పార్ట్స్ అంతా అమ్ముకొని కూడా పోతుంటుంటాడు, అది వర్క్ షాప్ తప్పు కాదు.
1: బట్ ఇన్ దిస్ వర్క్ షాప్ ఆల్ ఆఫ్ యూ హూ హావ్ కమ్ హియర్ విత్ ఎ నీడ్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ పార్ట్స్ విత్ ఎ నీడ్ ఫర్ సర్వీసింగ్, all that has been done by the workshop, you have been serviced very well, the parts that need to be replaced have all been replaced, but the owner of the car who has come with you, that is the jiva in you, and the driver of this car, that is the mind in you, when they take you back after servicing and reconditioning, on the way they may sell away some of the new parts that have been put into the car. It is not the mistake if you arrive back in home in a bad condition. It's not the mistake of the workshop. It is the mistake of the owner and the driver, the jiva and the mind who are driving you back home.
0: Kanuka, ee mind anetvanti driver nu సరైనటువంటి వాడిగా పెట్టుకోండి, ఫెయిత్ఫుల్ గా ఉండేటువంటి వాడిని పెట్టుకోండి, అప్పుడు ఏ విధమైనటువంటి యొక్క సర్వీస్ అయిందో అదే స్థితి లోపల కూడా ఇంటికి తీసుకుని పోవడానికి ఈ డ్రైవర్ పూనుకుంటాడు.
1: సో కీప్ దిస్ డ్రైవర్ దిస్ మైండ్ ఆఫ్ యువర్స్ ఇన్ అ గుడ్ కండిషన్, హ్యావ్ ఫెయిత్ give him strength by having faith. Then he will take back this car exactly in the same condition in which it has been serviced and handed over at the end of the school here, and will hand it over at your homes in that condition.
0: యజమాని స్వాధీనములో ఉన్నటువంటి డ్రైవరు చక్కగా భయభక్తులతో ఉంటుంటాడు. యజమానుడే ఈ డ్రైవర్ కు వశమైపోవటం చేత డ్రైవర్ యజమానుడి నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టంతా కూడా యజమానుడిని మార్చుకోవచ్చు.
1: ఇఫ్ ది డ్రైవర్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఓనర్ దెన్ ది డ్రైవర్ విల్ సర్టన్లీ డూ వాట్ ది ఓనర్ ఆస్క్స్ హిమ్ టు డూ. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది ఓనర్ లెట్స్ హిమ్సెల్ఫ్ బి సబ్సర్వియంట్ టు ది డ్రైవర్ then the driver will begin to dictate to the owner and do what he likes and not what the owner wants him to do.
0: Kanuka manasunu control lo unchukunnatvanti vaani yokka dekhamo manaso buddho chittamo ee vidhamainatvanti sarva paashto cheyinatvanti jeevitham anetvantidi sukshemanga untuntadi
1: kaani
0: aa driver ku owner e vasamaipovatam cheta inka vaani ishtam prakaram taxi ga kuda use cheskovadaniki poonukuntadu.
1: Therefore one who can keep in control his driver, that is his mind, he will be able to lead his life in a satisfactory manner without any discomfort to the various parts, either the body or the intelligence or your mind and so on. On the other hand, if the owner himself is not able to control the driver and becomes subservient to the driver will not do what you want him to do. He may even run the car as a taxi and acquire hire out of that.
0: కనుక ఈ కాలంలో సరైనటువంటి డ్రైవర్స్, నమ్మకమైనటువంటి డ్రైవర్స్ చిక్కడం చాలా కష్టం. కనుక ఈ సమ్మర్ క్లాస్ నుంచి మీరు వెళ్లిపోయేటువంటి సమయం లోపల మీ జీవితం అనేటువంటి కారును డ్రైవ్ చేసుకోవటానికి మంచి ఫెయిత్ఫుల్, అన్ని రిపేర్లు కూడా తెలిసినటువంటి వాడు, అన్ని రకములైనటువంటి యొక్క మెకానిజం తెలిసినటువంటి వాడు ఒక డ్రైవర్ ఉంటున్నాడు. ఇతన్ని మీరు డ్రైవింగ్ కింద తీసుకుని పోండి, తప్పక మీ యొక్క కారు కానీ మీ జీవితానికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తప్పక మీ జీవితం అనేటువంటి ప్రయాణాన్ని సుక్షేమంగా జరుపుకోవచ్చు.
1: టుడే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ డ్రైవర్స్ ఆన్ హూమ్ యూ కెన్ రిలై అండ్ ఇన్ హూమ్ యూ కెన్ హ్యావ్ ది ట్రస్ట్ టు కీప్ యువర్ కార్ ఇన్ గుడ్ కండిషన్. Therefore, after you return home after the summer classes, in order to drive the car of your life safely and soundly, there is only one driver on whom you can rely, and that driver is here in me. Take me with you and use me as your driver throughout your life. You will be perfectly safe and sound.
0: Yetti road lo aina kuda nu pramada lekunda kuda nu drive chestadu.
1: He will drive the car of your life on any road without any fear of accident.
0: ఏ మధ్య లోపల ఏ విధమైన బోల్ట్స్ నట్లో పోయినా కూడా అప్పటికప్పటికే తీసి దాన్ని వేసేసేస్తాడు.
1: Halfway, as you travel, even if some bolts and nuts are lost from the car, this driver is such that he will then and there replace the lost bolt and the lost nut.
0: కనుక మీరు నేర్చుకుని పోవాల్సినటువంటిది అన్నింటికంటే ప్రధానమైనటువంటిది మీ జీవితానికి. ఆనాడు అర్జునుడు కృష్ణుడిని డ్రైవర్ గా పెట్టుకున్నాడు. ఈనాడు మీ విద్యార్థులంతా కూడాను సాయిని మీరు డ్రైవర్ గా పెట్టుకుంటే తప్పక మీరు ధన్యులైపోతారు, తప్పక మీరు సుధాకులైపోతారు.
1: That day, Arjuna had the Lord Krishna as his charioteer. Therefore, today, all of you young students, if only you make the determination to have Sai as your driver in driving the car of your body through your life, then your life would be fulfilled.
0: Sai anaga sayamu aneetvanti vaade sai, nirantaramu sayanga untuntadu ee sai.
1: Sai means one who gives help at all times. He who helps is Sai.
0: కనుక మీరు ఇది మాత్రం హృదయం లోపల భద్రము చేసుకుని హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో మీరు దీనికి అర్పితం చేసి దానిని ఆనందంగా మీరు అనుభవించుకోవటానికి పూనుకోవటం మీరు నేర్చుకోవాల్సినటువంటిది మొదటి విషయం. దీని ద్వారా మీకు అనేక రకములైనటువంటి యొక్క జీవితం లోపల ఐహికంగా, ఆముష్మికంగా, కైవల్యంగా కూడాను మీ యొక్క జీవితము ఒక పవిత్రమైనటువంటిదే కాకుండా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా కూడాను మీరు అభివృద్ధి కాంచుకోగలరని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Have this firmly implanted in your minds. Develop such strong faith in this aspect that it will never waver. If you do that, and if you are able to have faith at all times in this aspect, you will be able to spend your life happily without any troubles. I hope you will be able to do that. This is my expectation of all of you.
0: వెళ్ళి మీరు సమాజ సేవ లోపల హృదయపూర్వకమైనటువంటి భావంతో ఈ సమాజ సేవను కలపండి. మీరు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత మీరు వచ్చేటువంటి సండేలంతా కూడాను అక్కడక్కడ ఏదైనా కూడా ఇలాంటి అవకాశం సంభవించినప్పుడు మీరు ఒక గ్రూపులుగా పెట్టుకుని అక్కడ కూడా ఈ సమాజ సేవలు కూడాను వచ్చి చేయటానికి కూడాను ప్రయత్నం కలపండి.
1: Now you may go, as you have been told earlier, do the social service, whatever you do today, with the bottom, from the bottom of your heart, have faith in it. Similarly, in the coming Sundays, when you have gone from here, when such opportunities come, join in small groups and do service exactly with the same spirit and faith as you have been doing here in the past 4 Sundays.
0: Leka, ikkada jariginatundi vishayalanta kudanu. మీరు కొన్ని కొన్ని గ్రూపులుగా చేరుకుని ఏ ఏ టీచర్ ఏ ఏ లెక్చర్స్ ఏమేమి చెప్పారని దాన్ని ఒక విధమైనటువంటి ఒక రీతిగా మీరు డిస్కస్ చేసి దాంట్లో ఏది యథార్థమైనటువంటి విషయాన్ని మీలో మీరు తెలుసుకొని తద్వారా మీ యొక్క అభివృద్ధిని కూడాను దాని ద్వారా పొందడానికి చూసుకోండి.
1: ఆల్టర్నేటివ్లీ యూ మే జాయిన్ ఇన్ టూ స్మాల్ గ్రూప్స్, యూ మే డిస్కస్ అమంగ్స్ యువర్ సెల్స్ వాట్ హాస్ బీన్ టోల్డ్ టు యూ బై వేరియస్ టీచర్స్, విచ్ టీచర్ స్ట్రెస్డ్ ఆన్ వాట్. In that way, you can discuss amongst yourselves and arrive at conclusions regarding what you have learnt during the summer classes. Thereby help yourselves to conduct your lives in a proper manner.

0: い一番上ちょっともうちょっと上スリ
1: ーおおるわしきがいの神
0: 低い
1: 低い、
0: うん、もう半音下げてみましょう、
1: はい

音は合ってきたけど喉に今プレッシャーかかってるんで、いいってならない。喉がイガイガしない。前。

ओम श्री साई राम। संकल्प मात्र सृष्टि स्थिति लयकारकुलु समस्त जगत्तुकु माता पिता गुरु दैवमुलु प्रेम स्वरूपुलु मन पालिट कल्पतरु अयिन भगवान श्री सत्य साई बाबा वारी दिव्य पाद पद्ममुलकु शतकोटि प्रणाममुलु। ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక సాయిరాం। స్వామి, మీ దివ్య భవ్యమైనటువంటి సంపూర్ణ అనుగ్రహ ఆస్తులతో సంగారెడ్డి జిల్లా పర్తియాత్ర సందర్భంగా ఈ క్రింది ఆధ్యాత్మిక సేవా కుసుమములను ఆనందోత్సాహాలతో నిర్వహించుకుని తమ పాద పద్మముల చెంత భక్తిపూర్వకముగా ప్రేమపూర్వకముగా సమర్పించుకుంటున్నాము తండ్రి, అనుగ్రహించి ఆశీర్వదించండి। జిల్లాలోని అన్ని సమితులలో సంస్థ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము తండ్రి। జిల్లాలోని ఒక సమితి స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భములో గోల్డెన్ జుబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము స్వామి। ఆధ్యాత్మిక విభాగములో భాగంగా నిత్యము ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తనలు ప్రత్యేక నగర సంకీర్తనలు నిత్య గృహ భజనలు కమ్యూనిటీ భజనలు వృద్ధాశ్రమ భజనలు నేషనల్ గ్రామ సేవలో ఎంచుకున్న గ్రామాలలో భజనలు నిత్య పూజ అభిషేక కార్యక్రమాలు చేయుచున్నాము స్వామి। ప్రతివారము అధ్యయన మండలులు సాధనా శిబిరములు ప్రతి నెల సత్సంగం మరియు సమర్పణ కార్యక్రమాల రూపములో స్వామివారి పూర్వ విద్యార్థులు మరియు ధన్యజీవుల ఉపన్యాసాలతో ఆధ్యాత్మిక సాధన చేయుచున్నాము స్వామి। తమరి శ్రద్ధ జయంతి సందర్భములో ఒక సమితి తమ 100వ సత్సంగ కార్యక్రమను పూర్తి చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది తండ్రి। దేశ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించేందుకు తమ దివ్య సన్నిధిలో నిర్వహించబడు ప్రతి పండుగను కూడా మేము స్ఫూర్తిగా తీసుకుని సంగారెడ్డి జిల్లాలోని మందిరాలలో ఆ పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము స్వామి। ప్రతి నెల సంకటహర చతుర్థి మాస శివరాత్రికి ప్రత్యేక ఏకాదశి రుద్రాభిషేకములు కొత్త ప్రాంతాల్లో పల్లకీ సేవలు సామూహిక శ్రీ సత్యసాయి వ్రతములు 12 గంటల తండులార్చన సహస్ర నామార్చనలు ప్రత్యేక భజనలు చేస్తున్నాము స్వామి। తమరి 100వ జన్మోత్సవ వేడుకలను మా అందరి పుట్టినలు అయినటువంటి ఈ ప్రశాంతి నెలములో అలాగే మరియు సంగారెడ్డి జిల్లా అంతటా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో కళ్ళు పండుగ జరుపుకున్నాము స్వామి। వేద పోషణ యొక్క ప్రాముఖ్యతను చాటుతూ శివరాత్రి సందర్భంగా స్థానిక 16 శివాలయములలో సామూహిక రుద్రపారాయణాలు 41 రోజుల పాటు భక్తుల గృహములలో సామూహిక రుద్రపారాయణాలు జరుపుకున్నాము స్వామి। శబ్ద బ్రహ్మ పేరిట జరిగిన 100 గంటల రుద్రపారాయణలో మా జిల్లా నుండి వేద బృందం పాల్గొన్నది స్వామి। నేషనల్ వేద కాన్ఫరెన్స్ శ్రీ సత్యసాయి శృతి వైభవం ఎగ్జిబిషన్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో తలపెట్టిన ఏకదశ రుద్రపారాయణలో మా జిల్లా వేద బృందం పాల్గొన్నది స్వామి। శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భారతదేశముచే నిర్వహించబడు శ్రీ సత్యసాయి లీడర్షిప్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం మరియు వాహిని సుధామృతలో మా జిల్లా నుండి పాల్గొని మీ దివ్య సన్నిధిలో సర్టిఫికెట్లు అందుకున్నారు స్వామి। శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రను జిల్లాలోని ప్రతి సమితి నందు దర్శింపజేశాము తండ్రి, అలాగే శ్రీ సత్యసాయి ప్రేమజ్యోతి ప్రతి సమితికి చేర్చాము స్వామి। ప్రత్యాత్ర పురస్కరించుకుని ఈ ప్రత్యాత్ర పురస్కరించుకుని 100 రోజుల దీక్షా సాధన తపోవన పారాయణాలు శ్రీ సత్యసాయి వ్రతములు గాయత్రి మంత్రజపము 12 గ్రామ సేవలు పూర్తి చేసుకుని వచ్చాము తండ్రి। మానవ సేవయే మాధవ సేవ అను మీ పలుకులను శిరసావహిస్తూ జిల్లాలోని వివిధ సేవా కార్యక్రమాలు చేయుచున్నాము స్వామి। ప్రతి నెల అర్హులైన వారికి 100కు పైగా అమృత కలశములు, ప్రతి నెల 2300 పైకి పైగా నారాయణ సేవలు, ప్రతినిత్యము 5 ప్రభుత్వ పాఠశాలలో 350 మంది విద్యార్థులకు అల్పహారం మరియు 2 సమితులలో సుమారు 70 మందికి నిత్యనారాయణ సేవ, 2 సమితులలో ప్రతి గురువారము మరియు శనివారము కలుపుకొని 300 మందికి నారాయణ సేవ, వివిధ సందర్భాలలో ప్రసాద వితరణలో జన్మదిన వేడుకలలో భాగంగా 5000 మందికి పైగా మహానారాయణ సేవలు చేసుకునే భాగ్యాన్ని మీరు కల్పిస్తున్నారు స్వామి। గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతి నెల మెడికల్ క్యాంప్స్, క్లినికల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ద్వారా 100 మందికి చెకప్ మరియు సమితులలో ప్రతి నెల ఒక ఉచిత హోమియో, ఒక అలోపతి సదుపాయాలు అందిస్తున్నాము స్వామి।
పై వైద్య సేవల ద్వారా నెలకు సుమారు 500 మంది లబ్ధి పొందుతున్నారు తండ్రి. అలాగే 2300 మంది పైగా కేటరక్ట్ ఆపరేషన్ జరిగాయి తండ్రి. ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు సాయి ప్రోటీన్లు అందజేస్తున్నాము స్వామి. మహిళలకు స్వయం ఉపాధి కల్పించుటకు 3 బ్యాచులలో కుట్టు శిక్షణ తరగతులు ఇచ్చాము స్వామి. ఈ శిక్షణలో భాగంగా వారిలోని సమర్థతను తెలియజేసే వకృత్ పోటీలు, ముగ్గుల పోటీలు మరియు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించాము తండ్రి. వీరిలో ఇప్పుడు సంస్థలో చేరి మీ సేవ చేసుకుంటున్నారు తండ్రి. చలితో బాధపడుతున్న వారికి 1000 దుప్పట్లు పంపిణీ, గ్రామ సేవలో భాగంగా మెడికల్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు, పశువుల పరీక్షలు మరియు అలాగే మందులు అందజేశాము తండ్రి. ప్రతి గ్రామ సేవలో అమృత కలశాల పంపిణీ, వృద్ధులకు చేతికర్రల పంపిణీ, పాదరక్షలు, గొడుగులు, దుప్పట్లు, చీరలు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భీమరత శాంతి, అక్షరభ్యాస మాతృపూజలు, దేవాలయంలో పరిశుభ్రత, ప్రేమతరు, గ్రామ యువతకు ఆటల పోటీలు, విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, ఇతర స్టేషనరీ పరికరాలను అందిస్తున్నాము తండ్రి. ఈ గ్రామ సేవల్లో భాగంగా సుమారు 3000 మందికి సేవలు అందుతున్నాయి స్వామి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఇఎస్ లిమిటెడ్ అను సంస్థ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా 12 ప్రభుత్వ పాఠశాలను రినోవేట్ చేసి పెయింటింగ్, బెంచెస్, వాష్రూమ్స్ రిపేర్, స్పీకర్స్, సైకిల్స్ మొదలగునవి అందించాము స్వామి. మీ సృజయంత్ ఉత్సవాలలో భాగంగా నెలకు ఒక ప్రత్యేక సేవారూపములో స్కూల్ పిల్లలకు పళ్ళు, చెప్పులు, ప్లేట్స్, స్కూల్ బ్యాగ్స్, పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, బీటెక్ చదువుతున్న 2 విద్యార్థులకు ల్యాప్టాప్స్, మహిళలకు నూతన వస్త్రములు, ఎండలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారికి క్యాప్స్, గొడుగుల సేవ చేసుకుని భాగ్యాన్ని మీరు కల్పిస్తున్నారు తండ్రి. స్వామి, తమరు నడియాడిన పుణ్యభూమి ప్రశాంతి నిలయంలో సేవలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ నవంబర్, జనవరి, ఏప్రిల్ మరియు అలాగే స్పోర్ట్స్ బ్యాచ్, శివరాత్రి ఆరాధనోత్సవం మరియు ఇతర స్పెషల్ బ్యాచ్ల్లో కూడా సేవలు పాల్గొంటున్నారు తండ్రి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలను భావితరాలను నడిపించే పట్టుకొమ్మలు బాల వికాస్ విద్యార్థులు. అటువంటి విద్యార్థులను ప్రోత్సహించుటకు మా జిల్లాలోని బాల వికాస్ గురులు వారిని చేపట్టి మీ బాటలో నడిపిస్తున్నారు తండ్రి. జిల్లాలో 4 గ్రూప్స్ కలుపుకుని మొత్తము 76 బాల వికాస్ సెంటర్లలో 1420 మంది బాల వికాస్ విద్యార్థులు ఉన్నారు స్వామి. సమితిలో ప్రతి సమితిలో గురుల శిక్షణ తరగతులు జరిపి తద్వారా 16 నూతన బాల వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాము తండ్రి. జిల్లాలో 5 విద్యాజ్యోతి పాఠశాలలో విలువలతో కూడిన విద్యను బోధించున్నాము తండ్రి. బాల వికాస్ తరగతులతో పాటు జన్మదిన వేడుకలు మరియు ఈశ్వరమ్మ వారోత్సవాలలో బాల వికాస్ చిన్నారులచే స్వరవేద సంగమం, సంగీత విభావరి, కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ కిజెస్, వక్తృత్వ పోటీలు, వృద్ధాశ్రమ సేవ, మాతృపూజలు, బాల వికాస్ పిల్లలచే ప్రత్యేక నగర సంకీర్తనలు, వాక్ ఫర్ వాల్యూస్, తండులార్చన మొదలగునవి జరుపుతున్నాము స్వామి. ప్రభుత్వ పాఠశాలలో మెడికల్ చెకప్స్, డెంటల్ చెకప్స్, బాల వికాస్ పిల్లలు, పదో తరగతి పిల్లలకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నాము తండ్రి. శ్రీ సత్యసాయి విద్యావిహార్ హైదరాబాద్ నుండి జరిగిన

మా జిల్లా నుండి 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు తండ్రి. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ సిల్వర్ జూబిలీ వేడుకలలో భాగంగా జరిగిన ఎలక్యూషన్ లో మా జిల్లా బాలవికాస్ చిన్నారి ప్రథమ విజేతగా నిలిచి సర్టిఫికెట్ అందుకున్నది స్వామి. 4 నిరుపేద బాలికల ఉన్నత చదువులకు సంస్థ ద్వారా సహాయం అందుతున్నది స్వామి. ప్రతి 3 గ్రూప్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ప్రీ సేవదళగా అనేక సేవలలో పాల్గొంటున్నారు స్వామి. అలాగే సంస్థను బలోపేతం చేయుటకు జిల్లాలోని అన్ని సమితులలో యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ యువ విభాగముచే వివిధ కార్యక్రముల సరళి నిరంతరం జరుగుతున్నది స్వామి. జిల్లాలో జరుగు గ్రామ సేవలు మరియు పల్లక సేవలలో యువత అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు స్వామి. బ్లడ్ గ్రూపింగ్ సేవ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు లిక్విడ్ లవ్ ప్రోగ్రాం ద్వారా వివిధ సందర్భాలలో బ్లడ్ డొనేట్ చేస్తున్నారు స్వామి. స్వచ్ఛతనే దివ్యత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని దేవాలయాలను అలాగే స్థానిక రైల్వే స్టేషన్ను శుభ్రపరచడం జరిగింది స్వామి. ప్రేమతురు కార్యక్రమంలో భాగంగా 2,000 మొక్కలు నాటాము స్వామి. 2,000 నోట్బుక్స్ పంపిణీ. కాలిస్టు కార్పొరేట్ పేరుట జిల్లాలోని కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ నేర్పించాము స్వామి. జిల్లాలోని ఒక సమితి సర్వీస్ నౌ అను ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్పిస్తూ 190 మందికి సేవ చేస్తున్నది స్వామి. ప్రభుత్వ కళాశాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ప్రభుత్వ హాస్టల్ క్లీనింగ్, పురాతన ఆలయాలను పరిశుభ్రపరిచే కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నది స్వామి. జిల్లాలోని ఒక సమితి సమ్మర్ క్యాంపు పేరిట గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, హ్యూమన్ వాల్యూస్, క్లాసికల్ డ్యాన్స్ వారికి సంస్థను పరిచయం చేశాము తండ్రి. వారిలో 100 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ప్రతియాత్రలో పాల్గొని తమ దర్శనార్థమై వచ్చారు స్వామి. అలాగే యువత జనవరిలో స్పోర్ట్స్ బ్యాచ్, ఆరాధనోత్సవము మరియు శతజయంతి వేడుకలు సందర్భంగా యువత ప్రశాంతి నిలయంలో ప్రత్యేక సేవలలో పాల్గొంటున్నారు తండ్రి. జిల్లాలోని మహిళ యువత ప్రతినెల ఒక చక్కటి కార్యక్రమాలతో వృద్ధాశ్రమ సేవలు చేస్తూ వేసవిలో క్యాప్స్ మరియు గొడుగుల పంపిణీ, అప్పుడే పుట్టిన బిడ్డలకు నూతన వస్త్రములు, అంగన్వాడీ పిల్లలకు సాయి ప్రోటీన్ పంపిణీ వంటి కార్యక్రమం నిరంతరం జరుగుతుంది స్వామి. ఈ సేవా పుష్పములను మీ పాదపద్మముల చెంత భక్తితో సమర్పిస్తున్నాము స్వామి. మున్ముందు మరిన్ని సేవాభాగ్యములను ప్రసాదించి మీ అవతార ఉద్యమంలో మమ్మల్ని మంచి పనిముట్లుగా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ఈ సంగారెడ్డి జిల్లాలోని ప్రతి కుటుంబమును తాము అనుగ్రహించి మీ అపార అనుగ్రహ ఆశీర్వాదములు ఎల్లప్పుడూ వారిపై కురిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము స్వామి. మీరు మాకు ప్రసాదించిన కొన్ని సేవా పుష్పములను వీడియో రూపంలో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అనుగ్రహించి ఆశీర్వదించండి. జై సాయిరాం.

0: ప్రేమ స్వరూపులారా.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము.

0: ప్రేమ స్వరూపులారా.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాదీత స్వరూపమైన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణములకు ప్రణమిల్లుతూ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఓ స్వామి, మీరు దయతో అనుగ్రహించి అనుమతించిన ఈ సంగారెడ్డి జిల్లా పవిత్ర పర్తియాత్రలో భాగంగా మీ పిల్లలమైన మేము ఈనాడు మీ పదసన్నిధి వద్ద యుగ అవతార్ అనే బుర్రకథను సమర్పిస్తున్నాము. ఆశీర్వదించండి స్వామి.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్సు మాంజళ్ళు అర్పించుకుంటూ అయితే సోదరా
1: చెప్పరా,
0: మనం ఈనాడు యుగావతార్ అనే బుర్రకథను చెప్పుకోబోతున్నాంరా. ఇక ప్రారంభిద్దామా? మరి
1: తప్పకుండా ప్రారంభిద్దాం అన్నయ్యా. ఎంతైనా మనం చాలా అదృష్టవంతులంరా.
0: ఎందుకనిరా?
1: ఎందుకంటే ఈ కలియుగంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న మనలాంటి వాళ్ల కోసం ఆ భగవంతుడు మళ్లీ మళ్లీ అవతరిస్తూనే ఉన్నాడురా.
0: అవునరా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారా గీతలో గీతాచార్యులు.
1: ధనమూలమిదం జగత్, పైసామే పరమాత్మా హే, లేకిన్ జాన్ ఖత్రేమే హే అని అంటానురా నేను.
0: అదేమిట్రా అలా అన్నావు?
1: రైమ్ రిధమిక్ గా ఉంటుందని ప్రాస కోసం వాడానురా.
0: బాగుందిరా మీ రైము రిధము, కానీ మరి ఆలస్యం ఎందుకు?
1: అన్నయ్య, ఆ రంగుళాల కరెన్సీ 6 అడుగుల మనిషిని శాసిస్తోందిరా.
0: అక్షర సత్యం చెప్పావు చిన్నాడా.
1: అయినా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావనరా?
0: ఏమి తీసుకురాలేదు కదా.
1: మరి వెళ్లేటప్పుడు తీసుకెళ్లగలరా ఎవరైనా బంగారు బిస్కెట్లు?
0: తీసుకెళ్లలేం కదా.
1: ఎంతైనా డబ్బుకి దాసోహం, జబ్బుకి సోహం మన మనిషి.
0: మంచి వేదాంతం చెప్పావురా చిన్నాడా. అందుకేరా ఈ కలియుగంలో విశ్వ మానవ విఖ్యాతికి, విశ్వరక్షణకు వెలుగుతేజమై ఆ భగవంతుడు మళ్ళీ అవతరించాడురా. ఆ అవతారమే ఈ కలియుగ అవతారంరా చిన్నాడా.
1: అవునా అన్నయ్య?
0: అవునరా.
1: అయితే అసలు ఈ యుగావతారుని గురించి, అసలు అవతార అవసరం గురించి నాకు కాస్త విపులంగా చెప్పరా.
0: చెప్తాను వినరా. రౌడీలు, కీచకులు, కంసులు, రావణాసురులు, ఫ్యాక్షనిస్టులు వేల కొలది పుట్టుకొచ్చి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుంటే అవతారం ఎత్తక తప్పలేదురా భగవంతునికి.
1: పరదారను పంచదారగా భావించిన అటు వాలి ఇటు రావణాసురుడు చివరకు ఏమయ్యారా?
0: అవునరా. సాటి మనిషి తోటి మనిషితో విభేదాలు సృష్టించుకుని, అశాంతిని పెంచుకుని, అరిషడ్ వర్గాలకు బానిసలై, నీతి నియమాలకు నిలోదకాలిచ్చి నిరంకుశత్వ పాలన సాగిస్తూ ఉంటే ఈ చీడ పురుగులను ఎవరు ఏరిపారేయగలరురా? ఈ పీడిత ప్రజలను ఎవరు ఉద్ధరింపగలరురా?
1: అందుకే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 గుణాలను 5 ఆయుధాలుగా చేసుకుని నా జీవితమే నా సందేశం అంటూ పుడిమిపై 2వ కాశీ పుణ్యాల రాశి అయిన ఈ పుట్టపర్తి క్షేత్రంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మన కోసం శివశక్తి అవతారంగా మన కోసం మళ్లీ అవతరించారా.

0: రత్నాకర వంశంలోని శ్రీ పెదవెంకమరాజు గారికి, మీసరగండ వంశంలోని శ్రీ ఈశ్వరమ్మ గారికి జరిగిన వివాహంతో ఈ అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందిరా చిన్నాడా.
1: చాలా చక్కగా వివరించావురా అన్నయ్య.
0: అయితే చిన్నాడా, మనం ఇక్కడ ఒక పవిత్రమైన విషయం చెప్పుకోవాలరా.
1: పవిత్రమైన విషయమా? ఏమిట్రా అది?
0: పరమశివునికి తల్లిదండ్రులు లేరు కదా.
1: అది అందరికీ తెలిసిన విషయమే కదా.
0: అట్టి పరమశివునికి చిరకాలంగా ఒక చిన్న కోరిక ఉండేదిట్రా.
1: ఏమిట్రా అన్నయ్య, పరమశివుడికే కోరిక ఉందంటావు?
0: అవునరా.
1: అదేమిటో త్వరగా చెప్పు మరి.
0: తల్లిదండ్రులు లేనటువంటి పరమశివునికి తాను ఒక తల్లికి తనయుడిగా పుట్టాలని, అమ్మా నాన్న అని పిలవాలని,
1: ఓహో
0: తల్లిదండ్రుల ప్రేమ పొందాలని, ఆ తల్లి ఒడిలో ఒదిగిపోవాలని కోరికుండేదిట్రా చిన్నయ్య.
1: ఎంత చక్కటి కోరికలరా అన్నయ్య అవి.
0: అవునరా, పారిజాతానికి పరిమళం సహజంగానే అబ్బినట్టు మన ఈశ్వరమ్మ గారికి కూడా ఇలాంటి తపనే కలిగిందిరా.
1: అంతే కదరా, మరి అదేమిటో త్వరగా అది కూడా చెప్పు.
0: ఈశ్వరుని వరప్రసాదంతో జన్మించిన ఈశ్వరమ్మ గారికి ఆ త్రినేత్రుడే తనకి తనయుడిగా పుట్టాలని, అమ్మా అని పిలవాలని, అమ్మా అని పిలిపించుకోవాలని ఆకాంక్షించిందిరా.
1: అమ్మా ఈశ్వరమ్మ, నీ వ్యక్తిత్వానికి జోహార్లమ్మా. అటు ఆడతనానికి ఇటు అమ్మతనానికి అమ్మమ్మ నువ్వు. ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మ.
0: అయితే చిన్నాడా, ఇటువంటి పుణ్యాలను పుణికిపుచ్చుకున్న ఈశ్వరమ్మ గారికి 1926 నవంబర్ 23 మన స్వామి వారు జన్మించారా.
1: ఆహా అన్నయ్య, ఎంత గొప్ప విషయాన్ని నువ్వు బాగా చెప్పావరా.
0: ఆ పసిబాలుణ్ణి చూడడానికి పుట్టపర్తి గ్రామమంతా తరలి వచ్చిందిరా.
1: వస్తుంది కదరా మరి.
0: ఆ పసిబాలుడు ఎలా ఉన్నాడో మన పెద్దాడొక తెలుగుపతి రూపంలో చెప్తాడు రా, విందాం ఇప్పుడు.

0: ఎంతటి మధురాతి మధురమైన మధురామృతమైన వర్ణం రా పెద్దాడా నీది.
1: నాకైతే వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయనుకో.
0: నాకు కూడా చిన్నాడా? అయితే చిన్నాడా, మన స్వామివారు కార్తీక సోమవారం నాడు జన్మించారా?
1: ఆహా, ఏమన్నావురా అన్నయ్యా? కార్తీక మాసమా?
0: అవునరా.
1: అసలు కార్తీక మాసం అంటేనే వనభోజనాల పరంపర. భోజనాలు భలే భేషుగ్గా ఉంటాయనుకో.
0: ఆ బ్రహ్మాండమైన భోజనాల పట్టికేంటో మాకు చెప్పరాలా? ఊరించకుండా
1: చెప్తాను, చాలా శ్రద్ధగా విను.
0: చెప్పరా, వింటాను.
1: మాప కొమాప గువకు ఆలు ఓలు మాలు మీలు గౌగేపే.
0: ఈ ఆలు ఓలు మాలు మేలు ఏంట్రా చెరువులో కప్పల్లాగా?
1: ఓహో, నీకు తెలీదు కదూ.
0: అస్సలు తెలీదురా.
1: చెప్తాను, చాలా చాలా శ్రద్ధగా విను.
0: వింటానరా, చెప్పు.
1: మాప అంటే మామిడికాయ పప్పు.
0: కాస్త నెయ్యి వేసుకుంటే ఉంటుంది చూడు.
1: కొమాప అంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి.
0: అబ్బో.
1: గువకు అంటే గుత్తి వంకాయ కూర.
0: బ్రహ్మాండం అనుకో.
1: ఆలు ఓలు అంటే అప్పడాలు ఒడియాలురా.
0: నాకు ఆకలేసి చిన్నడా.
1: మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలురా.
0: ఇంకా ఎన్నిరా?
1: గౌగేపే అంటే గౌడ గేదె పేరుగు.
0: మనిషి అన్నవాడెవడైనా ఇన్ని దట్టించి తిన్న తర్వాత అసలు పైకి లేవగలంటావారా?
1: దాందే ఉందిరా, ఒక చిన్న సైజ్ మొబైల్ క్రెన్ తెప్పిస్తే సారీ ఎవరినైనా పైకి లేపేయచ్చు అతి సునాయాసంగా.
0: నీ తిండిగో లాపితే ఇక కథలోకి వెళ్దాంరా పద.
1: సరే పద.
0: భక్తి లేని బ్రతుకు భరింపలేని బరువురా చిన్నాడా.
1: నిజంరా అన్నయ్య.
0: భక్తి శక్తియే ముక్తికి తెరువురా.
1: అవునరా.
0: సాయి శక్తికి తిరుగులేదురా.
1: తిరుగులేదురా.
0: సాయి భక్తునకు ఎదురులేదురా.
1: ఎదురేలేదురా.
0: జయోస్తు సాయి భక్తుడా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా.
1: అవును కదా.
0: అదే విధంగా మన స్వామి వారు కూడా బాల్యం నుండి దివ్య లీలలు చేస్తూ దివ్య మహిమలు చూపిస్తూ అనిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్య ఇసిత్వ వసిత్వ వంటి అష్టసిద్ధులను ప్రదర్శిస్తూ పండితులని శాస్త్రవేత్తలని మహానుభావులని సంభ్రమాశ్చర్యచకితులు చేశారా మన స్వామి.
1: అవునరా అన్నయ్య, నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తోంది స్వామివారి బాల్యంలోని ఒక చిన్న సంఘటన.
0: ఏమిట్రా సంఘటన?
1: అది 1940 ఉరవకొండ గ్రామం. స్వామివారిని తేలుకుట్టింది
0: సాయిరాం.
1: వెంటనే స్వామివారు స్పృహ తప్పి పడిపోయారు.
0: తర్వాత ఏం జరిగింది చిన్నాడా?
1: స్పృహ వచ్చినప్పటి నుండి స్వామివారు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అంతుపట్టని స్వామి వింత ప్రవర్తన చూసి పదవెంకమరాజు గారు స్వామివారిని ఈ విధంగా నిలదీసి అడిగారు.
0: ఏమని చిన్నాడా?
1: తానెవరో చెప్పమని.
0: అప్పుడు స్వామి ఏం చెప్పారు చిన్నాడా?
1: అప్పుడు స్వామి చల్లని చిరునవ్వులు చిందిస్తూ ఈ విధంగా అవతార ప్రకటన చేశారా.

0: ఆహా అన్నయ్య, నా మనసు ఉర్రుతులోగుతోందిరా, నాకు స్వామి గురించి ఇంకా ఇంకా ఇంకా ఇంకా చెప్పరా.
1: చెప్తాను వినరా, మన స్వామి వారికి ఈశ్వరమ్మ గారంటే ప్రాణంరా.
0: అవునరా,
1: మరి ఈశ్వరమ్మ గారికి మన స్వామి అంటే పంచప్రాణాలురా.
0: నిజంరా, వారిద్దరి అనుబంధం అమోఘం, అద్వితీయం, అజేయం, అజరామరంరా.
1: అవునరా, ఈశ్వరమ్మ గారు సేవా తత్పరులు. ఆవిడ తన ఊరి కోసం, తన వారి కోసం స్వామిని మూడు కోరికలు కోరారా.
0: మూడు కోరికలా అన్నయ్య, ఏమిట్రా అవి?
1: విద్య, వైద్యం, త్రాగునీరు.
0: ఆహా,
1: తన నాలుగవ కోరికగా స్వామిని పుట్టపర్తి వదిలిపెట్టవద్దని కోరారా ఈశ్వరమ్మ గారు.
0: ఎంత చక్కటి నిస్వార్థమైన కోరికలరా అన్నయ్య అవి.
1: అవునరా, ఆనాడు స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా?
0: ఏమని మాట ఇచ్చారా?
1: పుట్టపర్తి వదిలిపెట్టను అని.
0: ఆహా,
1: ఆనాడు స్వామి ఆ మహాసాత్వికి ఇచ్చిన వరాలకు ప్రతిరూపాలే నేడు మనం చూస్తున్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, శ్రీ సత్యసాయి విద్యావాహిని, శ్రీ సత్యసాయి దీన జనోదరణ పథకం, శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్ లాంటివి ఎన్నో ఎన్నెన్నో రా.
0: చాలా చక్కగా వివరించావురా అన్నయ్య.
1: ఆ తల్లి తనయుల ప్రేమానురాగాలు హద్దులు లేనివిరా.
0: నిజంరా,
1: సామాన్యురాలు గృహిణి గృహమ్మ అయిన ఈశ్వరమ్మ గారిని అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలకు తీసుకువెళ్లారా మన స్వామి.
0: నిజం చెప్పావురా అన్నయ్య.
1: అమ్మా ఈశ్వరమ్మ తల్లి, ధన్యమాయనమ్మ మా జన్మ, పర్తివాసుల పుణ్యమమ్మ, పుడమి చేసిన భాగ్యమమ్మ నీదు జన్మ అమ్మా ఈశ్వరమ్మ.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా,
0: స్వామి ఇచ్చిన ఈ సేవా స్ఫూర్తితోనే సాయి భక్తులందరూ గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు భక్తితో శ్రద్ధతో నిస్వార్థంగా నిరంతరంగా స్వామి సేవ చేసుకుంటూ వారి జీవితాలను ధన్యం చేసుకుంటున్నారా.
1: నిజంరా అన్నయ్య, మన సంగారెడ్డి జిల్లా పర్తివాసులనే తీసుకో, వారు కూడా ఎవరికి తోచిన విధంగా వారు ఎంతో భక్తితో శ్రద్ధతో స్వామి సేవ చేసుకుంటూనే ఉన్నారా.
0: మన స్వామి సంస్థలలో సేవ చేసుకున్న వారికి చేసుకున్నంతరా చిన్నాడా.
1: అవునరా అన్నయ్య, వారందరి జన్మ ధన్యమాయరా, స్వామి మనసే వెన్నపూసరా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ఇక్కడ నుండి కథ ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుందిరా.
1: అనూహ్యమైన మలుప అంటే అది కుడి చేతి వైపుగా లేదా ఎడం చేతి వైపుగా అన్నయ్య?
0: నీ తెలివి అంచనాలకు మించింది, కానీ ఆ అనూహ్యమైన మెలుపు ఏంటో చెప్తాను వినేసి.
1: సరే త్వరగా చెప్పు మరి.
0: మన స్వామివారు పుట్టపర్తిలో అవతరించిన తర్వాత కైలాసంలోని వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిందిరా.
1: ఎందుకనిరా?
0: ఎందుకంటే ఆ అదిదంపతులిద్దరూ ఆలోచించి అదృశ్యమైపోయారా.
1: అవునా అన్నయ్య?
0: అవునరా. తల్లిదండ్రుల ఎడబాటు భరించలేని గణపతి కుమారస్వామి ఏమీ తోచని స్థితిలో ఉన్నారా?
1: అయ్యో,
0: నంది భృంగి ప్రమద గణాలు ఒక్కరేమిట్రా, ఆ వెండికొండ మొత్తం వెలవెలబోతోందిరా.
1: అయ్యయ్యో,
0: నారదుడు తన మహతిని మీటుకుంటూ ఆ అదిదంపతుల జాడ కోసం బయలుదేరాడురా.
1: అన్నయ్య, ఇక్కడ నాకొక చిన్న సందేహం ఉందిరా.
0: నీ సందేహాలకు ఎన్నడూ తక్కువ లేదు గాని చెప్పేసి త్వరగా.
1: నారదుడికి బట్టతల ఉంటుందంటావా?
0: ఏమిట్రా అన్నావు?
1: నారదుడికి బట్టతల ఉంటుందంటావా?
0: నారదుడికి బట్టతల ఉందో లేదో నీకు నాకు ఎందుకు చిన్నాడా?
1: ఎందుకంటే బట్టతల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారు కదా.
0: ఏమిట్రా అది?
1: బట్టతల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారు కదా మన పెద్దలు.
0: నీ మొహన్లా ఉందిరా, అది బట్టతల కాదురా పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారా పెద్దలు.
1: ఓహో, అది పట్టుదల. సరే అన్నయ్య, ఇప్పటి నుండి నేను కూడా దేనికి పట్టు వదల.
0: సరేరా, ఇక కథలోకి వెళ్దాం పద.
1: సరే పద.
0: దేవుడే లేని దేవాలయమైందిరా కైలాసం.
1: అవునరా.
0: కళలు తప్పిన కైలాసం వెలవెలబోతోందిరా.
1: అయ్యయ్యో,
0: పార్వతీ పరమేశ్వరులిద్దరూ శివశక్తి అవతారంగా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా అవతరించిన విషయాన్ని నారదుడు వెళ్లి కైలాసంలో చెప్పేశాడురా.
1: ఎంతైనా మహాఘటిగుడురా అన్నయ్య ఈ నారదుడు.
0: అవునరా. అప్పుడు కైలాసంలోని పరివారం అంతా ఒకరి తర్వాత ఒకరు ప్రశాంతి నిలయం చేరుకుంటున్నారా.
1: ఏమన్నావురా అన్నయ్య? ప్రశాంతి నిలయమా?
0: అవునరా.
1: అదెక్కడుంద్రోయ్?
0: అదిగోరా, అదే ప్రశాంతి నిలయం. మన దేవుడుండే గుడి, ఈశ్వరమ్మ ఒడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తి అవతారుడి నానుడి, దేవతలందరి బడి. అదిగోరా, అదే ప్రశాంతి నిలయం. అల్లదే ప్రశాంతి నిలయం.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ఈ విధంగా గణపతి, కుమారస్వామి, గాయత్రీదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, సీతారామ లక్ష్మలు హనుమత్సమేతంగా ప్రశాంతిలయం చేరుకున్నారా?
1: ఆహా,
0: నంది, భృంగి, గోసంతతి మొత్తం గోకులాన్ని చేరుకున్నాయిరా.
1: ప్రమత గణాలన్నీ మన ప్రశాంతి నిలయంలో దివ్య కమలాలుగా మారి ప్రశాంతి నిలయాన్ని చూసుకుంటున్నాయిరా.
0: మంచు కొండలోని మంచు మాయమైందిరా.
1: అయ్యో,
0: మానస సరోవరం మౌనం దాల్చిందిరా.
1: అయ్యయ్యో,
0: పార్వతీదేవి విన్నపం మేరకు పరమశివుడు తన కంఠమందలి గరళాన్ని ఆ మంచు కొండపై వదిలి వచ్చాడరా.
1: అవునా అన్నయ్య?
0: అవునరా, ఆ గరళ తాపానికి మంచు అంతా కరిగి ఔషధి ప్రస్థపురం గుండా ప్రవహించి గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్రజలాలుగా మారి పరమశివుడు ప్రస్తుతం కొలువైన పుట్టపర్తి చేరి సాయిగంగలా మారి ఉరూరిని పల్లెపల్లెని పునీతం చేస్తోందిరా.
1: ఆహా అన్నయ్య, నువ్వు ఎంతో గొప్ప మహిమాన్వితమైన అద్భుతాన్ని చాలా సులువుగా చెప్పేశావురా.
0: ఈ శుభ సందర్భంలో పెద్దాడు ఒక పాట పాడతాడురా, మనం విందాము.
1: తప్పకుండా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ముక్కోటి దేవతలు విద్యార్థులై భక్తులై బాసెల్లుతున్నారా?
1: అవునరా.
0: అష్టదిక్పాలకులు ఆచార్యులై విద్యా సేవలు అందిస్తున్నారా?
1: ధన్వంతులు వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారా? కాకలు తీరిన కళా దిగ్గజాలు
0: ఇక కళాంబ తల్లి సరస్వతి మాత కన్నసన్నల్లో శ్రీ సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలలో భావ రాగ తాళయుక్తంగా ప్రత్యక్ష భగవాను మురిపించి మరిపించి మైమర్పిస్తున్నారా?
1: ఇటు యేసుబుద్ధ సౌరాష్ట్రులు భక్తి వైభవానికి కలద్దులై మన హెల్వ్యూ స్టేడియం లో తమ తమ స్థానాలను అలంకరించారా?
0: ఇక ఏడు కొండలు దిగి వచ్చిన శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు ఇటవెలిగ ప్రతీశుడు నేడు పృథివీయందు
1: నిత్యం వండి వారుస్తూ నిత్యాన్న దానానికి వేలుపై వెలుగొందుతోందిరా క్యాంటీన్ లో అన్నపూర్ణ మాత.
0: ఇక సాయి గీత మానస పుత్రికైన సత్యగీత మంగళానికి ప్రతీకగా స్వామి చేసే ప్రతి శుభ కార్యానికి మంగళాన్ని పలుకుతోందిరా.
1: స్వామివారి శతజయంతుత్సవాన్ని పురస్కరించుకుని మరియు లోక కళ్యాణం కోసం మన ప్రశాంత నిలయంలో అనునిత్యం అంగరంగ వైభవంగా అనేక ఉత్సవాలని జరిపిస్తూనే ఉన్నారా?
0: అవునరా. యజ్ఞ యాగాది కృతవుల్ల హవిర్భాగానికి అర్హుడా పరమేశ్వరుడేరా?
1: ఆహా,
0: ఆ పరమేశ్వరుడే శివశక్తి అవతారుడైన మన సత్యసాయిషుడురా.
1: అన్నయ్య, ఈ ఒక్క మాటతో నా మనస్సంతా ఆనందంలో మునిగిపోయిందిరా.
0: నాది గుడారా చిన్నాడా, అయితే చిన్నాడా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రడామస్ తన సెంచరీస్ అనే గ్రంథంలో మన స్వామివారి అవతారం గురించి చాలా చక్కగా వివరించాడురా.
1: భారతీయ నాడీ గ్రంథాలన్నీ కూడా స్వామివారిని ఆచార వ్యవహారాలతో ఆకార సాకారాలతో అత్యద్భుతంగా వర్ణించాయిరా.
0: ఆ పరమశివుని జటాజూటం మన స్వామికి ముచ్చటైన కురులుగా మారాయిరా.
1: ఆహా,
0: ఆ జటాజూటం అందలి చంద్రుడు పూర్ణచంద్రుడై ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడురా.
1: ఓహో,
0: ఆ పరమశివుని నాగాభరణం ప్రశాంతి నిలయంలోని ప్రవేశ ద్వారం దగ్గర నాగేశ్వరుడిగా వెలిసాడురా.
1: వ్యాఘ్రాంబరం కాషాయాంబరం అయిందిరా. శివుడి త్రిశూలం మన ప్రశాంత నిలయంలో ఉత్తర ద్వారం నందలి గోపురంగా మారిందిరా.
0: ధమరుకం భజన మందిర పార్వతి గంటగా మారిందిరా. భస్మం దివ్యలీలా విభూతి అయిందిరా.
1: శివుడి త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే మన స్వామి నేత్రద్వయంలో కలిసిపోయిందిరా.
0: అంబ సాంబ శివునిలో సగమై స్వామి నడకలలో రాజహంసను మరిపిస్తూ చల్లని చూపులతో వెన్నెల వెలుగులై సాయిమాతగా వెల్లివిరిసిపోతుందిరా చిన్నాడా.
1: అత్యద్భుతం కదరా అన్నయ్య.
0: అవునరా. అయితే చిన్నాడా, పరుగు పందెం లాంటి జీవన సాగరంలో ఆధ్యాత్మిక మార్గం చాలా అవసరంరా.
1: చాలా అవసరంరా.
0: అప్పుడు ఆధ్యాత్మిక శక్తి మనల్ని అనునిత్యం నడిపిస్తూనే ఉంటుందిరా.
1: అవునరా. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి జీవితం ముగింపు లేనిదిరా.
0: అవునరా.
1: స్వామివారి మాటలు పాటలు ఉపదేశాలు ఉపన్యాసాలు మళ్లీ మళ్లీ మనందరం వినాలని తద్వారా ఈ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నానరా. అలాగే స్వామివారి అపారమైన ప్రేమామృత ఆశీర్వచనాలన్నీ మనందరి మీద కుదిపింపచేయాలని స్వామివారిని వేడుకుంటున్నానరా.
0: స్వామి, 1960-70 దశకంలో మీ వద్ద చేరిన కృష్ణభాస్కర్ మాస్టారు తమ పదసన్నిధి వద్ద ఎన్నో బుర్రకథలను సమర్పించారు స్వామి. వాటిల్లో యుగావతార్ బుర్రకథ కూడా ఒకటి స్వామి. ఇప్పుడు స్వామివారి శతజయంతి ఉత్సవాల పరమాద్భుతమైన తరుణంలో మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సంగారెడ్డి జిల్లా స్వామి భక్తుల పవిత్ర ప్రతియాత్ర శుభ సందర్భంలో ఈ యుగావతార్ బుర్రకథను మీ పదసన్నిధి వద్ద సమర్పిస్తున్నందుకు ఎంతో పరమోత్కృష్టమైన ఆశీర్వచనంగా భావిస్తున్నాం స్వామి. స్వామి, వివిధ భాషలకు చెందిన కవులు, కళాకారులు, పండితులు, శాస్త్రవేత్తలు మిమ్మలను పద్య గద్య వచన రూపంలో కీర్తించి స్తుతించారు స్వామి. అటువంటి ఒక మధురాతి మధురమైన తెలుగు పద్యంతో ఈనాటి బుర్రకథను ముగించి తమ పాదపద్మముల వద్ద సమర్పిస్తున్నాం స్వామి. సాయిరా.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthi Yatra by the devotees from Sangareddy district, state of Telangana. The morning session in Sai Kulwanth Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Ma Hridaya Sangeetama will be offered by the Sai youth from the Sangareddy district. The morning session in Sai Kulwanth Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwanth Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, a dance drama presentation titled Satya Yugam will be offered by the Bal Vikas children and Sai youth from the Sangareddy district. The evening session in Sai Kulwanth Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asisulato, Telangana Rashtramloni, Sangareddy Jilla Bhaktula, Rendu Rojula Parthi Yatralo, Repati Rendava Rojuna, Sai Kulwanth Sabha Mandapamlo, Udayam Karyakramam, 8 Gantalaku, Veda Patananto, Prarambhamavutundi. 8:30 సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి యువత మా హృదయ సంగీతమ పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 సంగారెడ్డి జిల్లాకు చెందిన బాల వికాస్ చిన్నారులు మరియు సాయి యువత సత్యయుగం పేరిట నృత్య రూపకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజన్తో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

ది నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజ సెట్టు ఆది తాళం ఇంది రాగం శ్రీరాగం ది సాంగ్ ఎందరో మహానుభావులు.

పడుతూ. ఇది 4 ఏళ్ల వయసులో నాన్న కీర్తిశేషులైనప్పుడు ఆ స్థానాన్ని మీరు నింపినప్పుడే అర్థమైంది. కొన్ని సంవత్సరాలకి మీ పాఠశాలలో స్థానం వచ్చిందని ఉత్తరం ద్వారా తెలిసింది.

కుక్కలో ఓదార్పును వెతికింది మీవలని. మీరిచ్చిన శక్తి యుక్తులు నా హృదయంలో నింపిన భక్తి విశ్వాసాలను ఆసరాగా నేను ముందుకు సాగుతాను. మీ సేవా సాన్నిధ్యంలో నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను సాయిమా, ధన్యం చేసుకుంటాను.

నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని బట్టి

0: వారు ఏనాటికి భక్తులకు తాటిరారు, భక్తులకు ఏనాటికైనా దైవ భక్తులు కానిదే రాకు శక్తి. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా, సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా.
1: ఆల్దో వన్ పాసెస్ ఎంఏ అండ్ బిఏ and may be an elder and have earned a lot of reputation in his own field, although one has wealth and has given freely of his wealth and acquired a position of importance, and although one has good health and a long life and a complete life, and one may have had japas and undertaken learning of Vedas and become a scholar, yet one is never equal to a devotee who at all times has devotion to God. At no time can these two be equal. What other truth can I convey to you, you good students who have good qualities and who are sitting in this audience?
0: Chaduvulanniyu chadivi chaala viveki ai magidi tannerugadu mandamathudu.
1: Having learnt all that can be learnt, those good people in their minds, unless they have discriminating power, they are no good.
0: Enta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
1: Whatever you may learn and whatever good qualities you may acquire, you cannot get rid of the meanness that is in you.
0: Tarachi chaduvu chaduva tarka vadame kani purna gnanam eppudu pondaledu.
1: All education can only make you argumentative but can never give you the totality of knowledge.
0: Chaduvu chaduvu chadivi chavanga neetiki chavuleni chaduvu chaduvavalayu.
1: What is the use of reading, learning everything? Really, one should learn that which will give you freedom from death.
0: Divyatma swarupulaina vidyarthulara, vidyabhimanulara, విద్యా పోషకులారా, గడచిన యుగముల కంటే ఈ కలియుగములో కడతేరుటకు అనేక సులభ మార్గములున్నవి.
1: దివ్యాత్మ స్వరూప స్టూడెంట్స్, ప్రమోటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేటర్స్, మోర్ దెన్ అదర్ యుగాస్ విచ్ హావ్ గాన్ బిహైండ్, ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్ బై విచ్ యు కెన్ అటైన్ సక్సెస్.
0: వివేకమా కావలసినంత ఉన్నది.
1: వివేక ఆర్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ.
0: విద్య గరుపుటకు వేలాది కళాశాలలున్నది.
1: ఎడ్యుకేషన్, yes, you have thousands and millions of colleges where you can be educated.
0: ధనము ఆర్జించుటకు అనేక సులభోపాయములు కలవు ఈ జగత్తునందు.
1: ఇఫ్ వి టాక్ ఆఫ్ వెల్త్, దేర్ ఆర్ మెనీ ఈజీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మానవుడు ఇన్ని విధములైనటువంటి అనుకూలము నుండినప్పటికీ శాంతికి నోచుకునలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ వైల్ హ్యావింగ్ సో మెనీ మెథడ్స్ అండ్ కంఫర్ట్స్ ఎట్ హిస్ హ్యాండ్, హీఈస్ అనేబుల్ టు హ్యావ్ సఫిషియెంట్ పీస్.
0: సౌఖ్యానికి అతి దూరమైపోతున్నాడు.
1: హీఈస్ బికమింగ్ డిస్టెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: ఇన్ని విధములైనటువంటి సదుపాయములు, ఇన్ని విధములైనటువంటి యొక్క సౌకర్యములు మానవునికి ఉండినప్పటికీ శాంతి సుఖములను అందుకొనలేకపోయినటువంటి దురదృష్టవంతుడకు కారణమేమిటి? ప్రవర్తనే కారణం.
1: వైల్ హ్యావింగ్ సో మెనీ మీన్స్ అండ్ మెథడ్స్ టు అటైన్ సాటిస్ఫాక్షన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్, యట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ హిస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు హ్యావ్ సఫిషియెంట్ పీస్? ది రీజన్ ఈస్ ది వరల్డ్.
0: ప్రవర్తనకు గుణమే ఆధారము.
1: ఫర్ అవర్ కాండక్ట్ ఇన్ దిస్ వరల్డ్ క్వాలిటీ ఈజ్ ది బేస్.
0: గుణ సమ్మితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవులకు నిజ శాంతిని అందించును.
1: కాండక్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ గుడ్ క్వాలిటీ ఈజ్ ది వన్ విచ్ కెన్ గివ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ టు మ్యాన్.
0: సర్వసామాన్యంగా జగత్తునందు నిజమైన బలము, నిజమైనటువంటి బ్రతుకు జ్ఞానమని చెప్పుదురు.
1: ఆర్డినర్లీ ఇన్ ది వరల్డ్ దే టెల్ అస్ దట్ ఫర్ ఎ గుడ్ లైఫ్ వాట్ ఈస్ ట్రూలీ నెససరీ ఈజ్ ఏ ప్రాపర్ కాండక్ట్ అండ్ వైజ్ లైఫ్.
0: కానీ ఇది కాదు నిజమైన బ్రతుకు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క బరువు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క భారము.
1: బట్ దిస్ ఇస్ నాట్ ది ట్రూ లైఫ్, దిస్ ఇస్ నాట్ ది ట్రూ స్ట్రెంగ్త్, నార్ ఇస్ దిస్ ది ట్రూ బర్డెన్.
0: నిజమైనటువంటి బలము, నిజమైనటువంటి బ్రతుకు గుణమే ప్రవర్తనే.
1: ట్రూ స్ట్రెంగ్త్ అండ్ ట్రూ లైఫ్ ఈజ్ ఓన్లీ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ కాండక్ట్.
0: యుగ యుగముల నుండి అనేక మంది మహనీయులు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి లోకమునందు నేటికి కూడాను మానవుల హృదయమునందు సజీవులుగా సంచరించేటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ మెనీ గ్రేట్ పీపుల్ హ్యావ్ బీన్ ఐడియల్ పర్సన్స్ అండ్ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ఐడియల్స్ టు పీపుల్ అరౌండ్ దెమ్ అండ్ టిల్ టుడే త్రూ దోస్ ఐడియల్స్ దే ఆర్ లివింగ్ పర్సన్స్.
0: జీసస్, మహమ్మద్, జొరాస్ట్రియన్, బుద్ధ, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య ఇత్యాది మత ప్రవక్తులు అనాది కాలము నుండి తమ యొక్క ప్రవర్తనల చేతనే, తమ యొక్క గుణముల చేతనే మానవుల యొక్క హృదయమునందు అమరజీవులుగా నేటికి కూడాను నిలిచి ఉండారు.
1: సైటింగ్ జీసస్, మహమ్మద్, ఫౌండర్ ఆఫ్ జొరాస్ట్రియన్ రిలీజియన్, బుద్ధ, శంకర, మాధ్వ అండ్ రామానుజాచార్య యాజ్ ఎగ్జాంపుల్స్, దే హ్యావ్ బై దేర్ కాండక్ట్ అండ్ బై దేర్ గుడ్ క్వాలిటీస్ హ్యావ్ రిమైన్డ్ ఇమ్మార్టల్ పర్సన్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మ్యాన్.
0: అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలకు విద్యలు కాదు ప్రధానం.
1: ఫర్ ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషన్ ది మెయిన్ థింగ్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్.
0: గుణ ప్రవర్తన,
1: ది క్వాలిటీ అండ్ కాండక్ట్ ఆర్ ది మెయిన్ బేస్.
0: ప్రవర్తన లేకుండా పశువుతో సమానం.
1: ఇఫ్ వన్ హ్యాస్ నాట్ గుడ్ కాండక్ట్ హీఈస్ లైక్ ఎన్ యానిమల్.
0: కనుక చదువు చదువు అనగా కేవలము ఒక గ్రంథ పరిచయమే చదువుగా మనం భావించుకుని విర్రవీగుతున్నాము. నీ చదువెంత, నీ అనుభవం ఎంత, నీ అహంకారం ఎంత?
1: టాకింగ్ ఆఫ్ లర్నింగ్, వీఆర్ ఈక్వేటింగ్ లర్నింగ్ మియర్లీ టు అక్వైంటెన్స్ విత్ బుక్స్ అండ్ ఫీలింగ్ దట్ లర్నింగ్ అండ్ అక్వైంటెన్స్ విత్ బుక్స్ ఆర్ ఐడెంటికల్. వీ ఫీల్ ప్రౌడ్, వీ ఫీల్ ఈగో. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్
0: అటైన్డ్? నిత్య జీవితములో మానవునికి సత్యమైనటువంటి యొక్క సూక్తులు, పవిత్రమైనటువంటి యొక్క నడతలు, దివ్యమైనటువంటి భావములు ఏమిటో, ఏవియో వాటిని గుర్తించడానికి ప్రయత్నించడమే విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: ది మెయిన్ రిజల్ట్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి దట్ ఇన్ డైలీ లైఫ్ మ్యాన్ హ్యాస్ ది ఎబిలిటీ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ ఎ సేక్రెడ్ ఐడియా అండ్ వాట్ ఈస్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: సత్యాన్వేషణే విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: టు సెర్చ్ ఫర్ ట్రూత్ షుడ్ బి ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్.
0: త్యాగమే జీవిత పరమావధి.
1: సాక్రిఫైస్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్.
0: ఆశయాలను అందించటలో, ఆదర్శవంతమైనటువంటి జీవితమును నిరూపించటలో జీవితమునైనను త్యాగము చేసటమే విద్య యొక్క పరమ గమ్యము.
1: In fulfilling one's ambitions and aspirations, to be able to sacrifice one's own life even should be the result of your education and learning.
0: Raga dveshalato deshitam kaanatvanti yokka chittamu vidyarthulaku atyavasaramu.
1: The attitude and mind which is not tainted with likes and dislikes is very necessary.
0: Asatyadulato dushitam kaanatvanti vaaku vidyarthulaku atyavasaramu.
1: Words which are not spoiled by untruth are very necessary for students.
0: హింసాదులతో దూషితం కానటువంటి కాయము మీరు పవిత్రము గావించుకోవాలి.
1: A body which is not made unsacred by bad acts is necessary for you.
0: ఈనాడు అట్టి విద్యార్థులు మచ్చునకైనను కనిపించటలేదు.
1: Such students today we do not see even as a sample.
0: భారతదేశమునందు శ్రీమంతులు కోటాను కోట్ల కలరు.
1: In Bharat, wealthy people, millionaires are in very large numbers.
0: Kanuka indulo rajakeeya nayakulu kudanu jagattunandu lekapoledu.
1: It is not as if there are not political leaders as well.
0: మేధావంతులైనటువంటి సైంటిస్ట్ కూడాను ఈ యొక్క భారతదేశం ముందు లేకపోలేదు.
1: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఇన్ దిస్ కంట్రీ దేర్ ఆర్ నాట్ రెప్యూటెడ్ సైంటిస్ట్.
0: దివ్య జ్ఞానమును ప్రబోధించేటువంటి యొక్క శాస్త్రజ్ఞులు కూడాను భారతదేశం ముందు లేకపోలేదు.
1: దేర్ ఆర్ స్కాలర్స్ హూ ఆల్సో టీచ్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మహామహా విద్యావంతులైనటువంటి యొక్క వేత్తలు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు.
1: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ నాట్ గ్రేట్ లెర్నెడ్ స్కాలర్స్ ఇన్ భారత్.
0: ఎంత మంది ఉండి ఏమి ప్రయోజనం?
1: What is the use of the presence of all these people?
0: ఒకరికొకరికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది విరుద్ధంగా ఉంటుండాలి.
1: The ideas and the relationship that exists between one and another is something which is creating.
0: ఒక సైంటిస్ట్ కు మరొక సైంటిస్ట్ కు విరుద్ధమైన భావములు.
1: One scientist has ideas which are contrary to the ideas of another.
0: ఒక శాస్త్రజ్ఞునికు మరొక శాస్త్రజ్ఞునికు పరమ విరుద్ధమైనటువంటి భావములు.
1: The ideas of one scholar are inimical to the ideas of another scholar.
0: రాజకీయ నాయకుల విషయమా చెప్పనక్కరలేదు.
1: అబౌట్ పొలిటికల్ లీడర్స్ ది లెస్ సెడ్ ది బెటర్.
0: అనైక్యత అనేటువంటి యొక్క పెనుభూతమును శిరస్సునందు ఉంచుకొని ఎన్ని విద్యలు నేర్చి ఎన్ని శాస్త్రములు నేర్చి ఎన్ని విధమైనటువంటి విజ్ఞానవేత్తలైనప్పటికీ దీనివల్ల జగత్తునకు ఏమాత్రం కూడా శాంతి సుఖములను అందించలేకపోతున్నారు.
1: When one's head is full of such bad qualities, whatever education one may acquire, they are unable to do any good to the world.
0: ఏనాడు మానవునియందు సహనము ప్రేమ దయ కరుణ ఐక్యత ఈ నాలుగును ఏనాడు మానవునియందు అభివృద్ధి అవునో ఆనాడే ఈ జగత్తు సుశాంతి నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కిలకిల కలకలలాడుతూ ఉంటుంటాది.
1: దట్ డే వెన్ మ్యాన్ హ్యాస్ ది ఫాలోయింగ్ ఫోర్ క్వాలిటీస్ ఫర్బేరెన్స్ లవ్ కంపాషన్ అండ్ యూనిటీ ఓన్లీ దెన్ ది వరల్డ్ విల్ లుక్ ప్రాస్పరస్ అండ్ డిరైవ్ ది బెనిఫిట్స్ ఫ్రమ్ హ్యూమానిటీ.
0: ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మహాభారతం నందు ధర్మజుడు బోధించినటువంటి యొక్క సూక్తులను నిరంతరము స్మరించుతుండటం అత్యవసరం.
1: టుడే ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ హిమ్ టు రిమైండ్ హిమ్సెల్ఫ్ ది ప్రావర్బ్స్ అండ్ ది గుడ్ స్టేట్మెంట్స్ విచ్ ధర్మజ హ్యాస్ టాట్ అస్ ఇన్ మహాభారత.
0: ఒకనొక సమయం నందు శ్రీకృష్ణుడు ధర్మజ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించినప్పుడు కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉన్నారు మరికొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నాడు.
1: ఆన్ వన్ అకేషన్ వెన్ శ్రీకృష్ణ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ధర్మజ వేర్ ఆర్ ది బ్రదర్స్ ధర్మజ గేవ్ ది రిప్లై దట్ సమ్ బ్రదర్స్ ఆర్ ఇన్ హస్తినాపుర అండ్ సమ్ అదర్స్ ఆర్ ఇన్ ది ఫారెస్ట్.
0: అప్పుడు కృష్ణుడు ధర్మజ మతిపోయినదా ఉన్న 5 మంది సోదరులు కూడా అరణ్యం నుండే ఉన్నారు కానీ హస్తినాపురం నుండి ఎవరు కూడా లేరు కదా అన్నాడు.
1: Then Krishna said, Dharmaja, have you lost your memory? The 5 brothers who are with you, they are all in the forest. There doesn't seem to be anyone in Hastinapura.
0: Krishna chaminchu. Memu sodaramu 105 mandi.
1: He said, Krishna, brothers as we are 105.
0: 105 brothers.
1: 105 brothers.
0: Krishnudu aacharyapaddadu. Unnadi Dharmaja, భీమ అర్జున నకుల సహదేవులు 5 మందే కదా పంచపాండవులని పేరు ప్రతిష్ఠలు అందారు 105 మంది చెప్పుటలో ఏమిటి ఈ అంతరార్థం అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ సర్ప్రైజ్డ్ బికాస్ హీ కౌంటెడ్ ఓన్లీ 5 ధర్మజ అర్జున భీమ నకుల అండ్ సహదేవ. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: ధృతరాష్ట్రుని పుత్రులు 100 మంది పాండవుని పుత్రులు 5 మంది మేమందరూ కూడా సోదరులమే కనుక 105 మంది అన్నాడు.
1: The significance has been explained by saying Dhritarashtra's children are 100 and Pandavas are 5. Together we are 105 brothers.
0: ఒకరికొకరు కలహించుకొనకుండినంత వరకు మేము 105 మంది కలహించితేమా మేము 5 మంది అన్నాడు.
1: He further said, so long as we do not quarrel with each other, we are 105. The moment we begin to quarrel with each other, we are 5 brothers.
0: Kanaka kalahinchatamu aneetvanti jariginappudu em ayipothundadi sodarattam chinna bhinnam ayipothundadi.
1: We see here that the moment quarrel begins, brotherhood disappears and breaks up.
0: Kalahinchakundinanta varaku kudanu sarvulu kudanu sodarli.
1: So long as there is no quarrel, even those who are not brothers are also brothers.
0: Inaadu okkokka guppu okkokka group okkokka samati okkokka iriga tayar avutundadaniga indulo enni kalahamulu praveshistunnayo enni vidhamaitundi kalahamulu jarugutunnayo inga cheppanakkaraledu.
1: Today when we see groups and samitis breaking up, one doesn't have to describe how many differences and how many quarrels are coming up in that group.
0: Kanuka అనైక్యత అనేటువంటిది మానవుని యొక్క హృదయాన్ని, మానవుని యొక్క రక్తమును చిన్నాభిన్నము కావించి విరుద్ధమైన భావన చేత వ్యక్తిత్వాన్ని నాశనము గావిస్తుండాలి.
1: దిస్ మీన్స్ దట్ డిస్యూనిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ యూనిటీ ఈజ్ బ్రేకింగ్ అప్ మ్యాన్స్ బ్లడ్ అండ్ మ్యాన్స్ హార్ట్.
0: ఎవరికి ఈ విధమైనటువంటి యొక్క అనైక్యత అనేటువంటిది బలపడిపోతుండాలి గుణము లేనటువంటి వానికి?
1: To whom does this lack of unity or disunity apply? It applies to one who has not got good qualities.
0: గుణములైనటువంటి వాని ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉంటుంటది.
1: The conduct of the person who has not got the good qualities is bad.
0: అట్టి ప్రవర్తన కలిగినటువంటి వానికి స్వార్థమే పదార్థంగా భావిస్తుంటాడు.
1: The man who has such bad conduct thinks that serving himself is serving others.
0: కాని మానవత్వములో ప్రధానమైనటువంటి యొక్క బ్రతుకు, ప్రధానమైనటువంటి బలము ప్రవర్తన అనేటువంటి సత్యాన్ని విద్యార్థులు ప్రప్రథమంలో గుర్తించాలి.
1: Thus, students in the very first instance should recognize that human life, the real strength and the real living is conduct and character.
0: అడవిలో సంచరించేటువంటి మృగమును చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంటాది.
1: If I look at the animals which move about in the forest, I feel very happy.
0: వాటి యొక్క ఆనందము, వాటి యొక్క స్వేచ్ఛ, వాటి యొక్క ప్రవర్తనలు ఎంతో పవిత్రమైనటువంటిగా ఉంటుంటాయి.
1: Their happiness, their freedom and their conduct appears to be very sacred.
0: అడవిలో సంచరించేటువంటి మృగములు పరుల యొక్క ఉన్నతను చూచి ఏడ్చవు.
1: The animals that move about in the forest do not feel jealous and cry at the prosperity of others.
0: వారి వలే నేను బ్రతకలేదు అనేటువంటి యొక్క దుఃఖము తాము అనుభవించవు.
1: They do not experience the sadness that they are unable to live like others.
0: తమకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రాపులాడవు.
1: They do not also strive to get a name and a reputation
0: for themselves. పదవులు సంపాదించాలని ప్రణాళికలు వేయవు.
1: They will not have plans by which they want to acquire positions.
0: అధికమైనటువంటి యొక్క ఆస్తిని ప్రోగు చేసుకోవాలనేటువంటి యొక్క దురాశ ఆ మృగములకు లేదు.
1: They do not have the bad aspiration of acquiring excessive wealth.
0: ఈ సద్గుణములను బట్టి చూడగా మానవుల కంటే మృగములే ఎంతో గొప్పగా జీవిస్తున్నాయి.
1: When we look at this in the context of these good qualities, we conclude that more than man, the animals are living a noble life.
0: మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రము తాను కట్టుబడి ఉంటున్నాడు.
1: Amongst human beings, even if one is educated and one has a reputation, yet he has got excessive
0: ambition. కనుకని దుఃఖమునకు గురి అవుతున్నాడు.
1: He also submits himself to sorrow.
0: దురాశ దుఃఖమునకు చేటు ఉన్నాడు.
1: To have such excessive ambitions is the base for sorrow.
0: కనుక ఈనాడు మనం విద్యను అభ్యసించటము అపవిత్రమైనటువంటి దురాశని పెంచుకోవటమే జరుగుతూ ఉండాలి.
1: Today, acquiring learning is resulting in our promoting our desires.
0: ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయిని నేను పొందగలను, ఏ పిహెచ్డి తీసుకుంటే ఎంతవరకు నేను శాలరీని పెంచుకోగలను, ఏ విధమైనటువంటి యొక్క ఉద్యోగం చిక్కితే దాని నుంచి సరి అయినటువంటిది నేను పొందగలను అనేటువంటి తన స్వార్థమునే అభివృద్ధి పరుచుకుంటూ కేవలము కాటి కంటే హీనంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు విద్యావంతుడు.
1: Educated people are always thinking, by acquiring what degree can I acquire this high position? By acquiring what degree can I have this high salary? And what is it that I can do with this high salary? Man is living worse than a crow by having such desire.
0: చదువుకున్నటువంటి విద్యావంతుడు సమాజం నుంచి ఏమి లాగాలి, ఏమి తస్కరించాలి, ఏమి అందుకోవాలి అనేటువంటి యొక్క స్వార్థముతోనే తన జీవిస్తున్నాడు. కానీ తన నుంచి సమాజమునికి ఏమందించాలి, తన నుంచి సమాజం ఎంత ఉద్ధరించాలి, తన నుంచి సమాజమునికి ఎంత ఉపకారం చేయాలి అనేటువంటి ఇచ్చుకునే భావము తనలో శూన్యము పుచ్చుకునేది తాను హీరోగా ఉంటున్నాడు.
1: An educated person is always calculating, what is it that I can get from the society? What is it that I can extract for myself from the society? But he is not asking the question, what can I do to the society? In what way can I benefit the society? In this way, he is living in a selfish atmosphere.
0: పల్లెలందు జీవించేటువంటి విద్యార్థులు సహితము ఆస్తిపాస్తులను అమ్మించి అమ్మా నాన్నల కంటిని నీరు నింపి అనేక అవస్థలకు గురి చేసి ఏదో కొంత డిగ్రీ అనేటువంటి భిక్షా పాత్రను తీసుకుని పట్టణములు చేరి అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నారు.
1: students who are still studying and who come from the villages and rural areas sell away all their property, give a lot of trouble to the mother and father, and they reach the cities. They get a degree which turns out to be a begging bowl and they go about for a job.
0: ఇది సరైనటువంటి విద్య యొక్క లక్షణము కాదు.
1: This cannot be the symptom of the right type of education.
0: పల్లె విద్యార్థులు తాము ఉన్నత విద్యను గడిపి పల్లెయందే జీవిస్తూ పల్లె వారికి తగినటువంటి యొక్క సహకారాన్ని అందిస్తూ ఆ పల్లె యొక్క అభివృద్ధికి తగినటువంటి యొక్క కృషులు సల్పటం, ఇది విద్యావంతుల యొక్క సులక్షణం.
1: The rural students should acquire high knowledge and should acquire such knowledge by which they can help the rural area, help the community around them. This is the real sign of good education.
0: Anaikita asabhyani anatvani abhivruddhi parustundali.
1: Disunity and impropriety are being promoted in this method.
0: సైఖ్యత అనేటువంటిది, సఖ్యము అనేటువంటిది దేశమునికి ఎంతో కూడాను మంచిని చేస్తూ వస్తుండాలి.
1: యూనిటీ అండ్ ఫ్రెండ్షిప్ కెన్ ఆల్వేస్ డూ గ్రేట్ గుడ్ టు ది కంట్రీ.
0: సమత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి యొక్క స్థితి యందు విద్యార్థులు కొంత ముందంజ వేయాలి.
1: The students should take a forward step in promoting equal mindedness and equal attitude.
0: అయితే బయట ప్రపంచమునందు ఈ విధమైనటువంటి యొక్క అవస్థలు జరుగుతుండటము, అశాంతులు అభివృద్ధి కావటము, అసంతృప్తికి గురి కావటము, అసభ్యమైన ప్రవర్తన జరగటము కొల్లలుగా జరుగుతుండాలి.
1: However, in the outside world, impropriety, lack of peace and misconduct we see in a large measure.
0: ఇట్టి దురవస్థను దూరము చేసే నిమిత్తమై, ఇట్టి దుర్బుద్ధులను దూరము గావించే నిమిత్తమై, ఇట్టి దుర్భావములను మనసునందు లేకుండా చేసే నిమిత్తమై సంకల్పించి సత్యసాయి కళాశాలను స్థాపించడం జరిగింది.
1: విత్ ది హోప్ దట్ వీ కెన్ మేక్ దీస్ బ్యాడ్ ఎన్వైరన్మెంట్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ కాండక్ట్ డిస్టెంట్ ఫ్రమ్ ది యూత్, ఇట్ హ్యాస్ బికమ్ ది రిజల్ట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ది సత్యసాయి కాలేజెస్.
0: కనుక సత్యసాయి కళాశాల యందు ఉత్తీర్ణులైనటువంటి యొక్క విద్యార్థులు ఉన్నత విద్యను గడిపి అనేక విధమైనటువంటి రంగములందు ప్రవేశించి సత్యసాయి ఆశయాలను, పవిత్రమైన భావాలను, నిస్వార్థమైన సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచమునందు ప్రవేశించాలని సత్యసాయి యొక్క అనంతమైన ఆశ.
1: ఇట్ ఈస్ ది హోప్ ఆఫ్ సత్యసాయి దట్ స్టూడెంట్స్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ది సత్యసాయి కాలేజెస్ షుడ్ అక్వైర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ షుడ్ బి ఇన్ పొజిషన్స్ ఇన్ డిఫరెంట్ రెల్మ్స్ అండ్ షుడ్ డూ గుడ్ త్రూ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ లెస్ సర్వీస్ టు ది కమ్యూనిటీ.
0: స్థలములు మారినా, లోకములు మారినా, సత్యసాయి యొక్క ఆశయాలు మాత్రము మారకుండా ఉండే నిమిత్తమై మీరు తగినటువంటి గట్టి శ్రమ పడాలని కూడాను నా యొక్క ఆశ.
1: వైల్ హెడ్స్ మే చేంజ్, ది వరల్డ్ మే చేంజ్, ఇట్ ఈస్ మై హోప్ దట్ యూ విల్ మేక్ ది ఎఫర్ట్ బై విచ్ టు సీ దట్ వాట్ ఎవర్ ఎల్స్ మే చేంజ్.
0: సత్యసాయి కళాశాల విద్యార్థులు అన్ని రంగములు ఎందుకు ప్రవేశించాలి. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకిక, విజ్ఞాన రంగముల యందు కూడాను మన యొక్క విద్యార్థులు ప్రవేశించాలి.
1: ది స్టూడెంట్స్ ఆఫ్ ది సత్యసాయి కాలేజెస్ షుడ్ ఎంటర్ ఆల్ రెల్మ్స్, వరల్డ్లీ రెల్మ్స్, ఎథికల్, మారల్, స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ రెల్మ్స్.
0: రంగములు మార్చవచ్చును కానీ రంగులు మార్చకూడదని నా యొక్క ఇష్టం.
1: You may change your field of activity or the realm, but you should not change your ideal or you should not change your color.
0: Brindavanam nandu undinanta varaku kudanu veeri swabhavamulu, veeri pravartanalu, veeri nadatalu, veeri veshabhashalu veruga untai.
1: While they live and till they live in Vrindavan, their conduct, their dress, their method of talking is on one side, one method.
0: Brindavanam odalagane వీరి యొక్క ఆహార విహారములు, వీరి యొక్క వేషభాషలు విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటాయి.
1: ది మోమెంట్ దే లీవ్ బృందావన్ దేర్ ఫుడ్, దేర్ కాండక్ట్ అండ్ దేర్ డ్రెస్ చేంజ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దౌర్బల్యము కలిగినటువంటి హృదయాలు ఎక్కడ ఉండినప్పటికీ సార్థకం ఉండదు.
1: Such hearts which have such weaknesses, wherever they may be, no good is going to come out of them.
0: దౌర్బల్య హృదయుడు జగత్తునికి ఏ విధమైనందుకు కూడాను ఉపకారము చేయలేడు.
1: People of weak hearts cannot do any kind of good to the world.
0: కేవలం మృగం వలె తన పొట్టకు తాను నింపుకునే నిమిత్తమే ప్రాకులాడేటువంటి యొక్క సమస్య తప్ప జగత్తునకు ఉపకారం చేసేటువంటి ప్రభావమైనటువంటి యొక్క విశాలమైన భావములు వీరిలో అభివృద్ధి కావచ్చు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎన్ ఐడియా అదర్ దాన్ సింప్లీ ఫిల్లింగ్ దేర్ స్టమక్ లైక్ ఎన్ అనిమల్ డూయింగ్ ఎనీ గుడ్ టు ది కంట్రీ కెనాట్
0: బి బలహీనుడే అనుకరణకు ప్రయత్నిస్తాడు.
1: ది వీక్ పీపుల్ ఆల్వేస్ ట్రై టు ఇమిటేట్ అదర్స్.
0: ఈ ఇమిటేషన్ అనేటువంటిది కేవలము ఒక దౌర్బల్యమైనటువంటి హృదయం.
1: దిస్ ఇమిటేషన్ ఈజ్ ఆల్సో ఎ వీక్ హార్ట్ అండ్ ఎ వీక్ క్వాలిటీ.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించక, నీ హృదయాన్ని నీవు నమ్మక, నీ కన్నులతో నీవు చూడక, ఇతరుల యొక్క కన్నును ధరించి నీవెందుకు చూడటం, ఇతరుల యొక్క హృదయంతో నీవెందుకు ఆలోచన చేయటం.
1: Without believing in what you think is truth, without having confidence in your own mind, and without looking at things with your own eyes, why do you look at things with others' eyes and imitate?
0: 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు బృందావనమును జీవించి ఏ తల్లి కూడాను ప్రేమించలేనటువంటి యొక్క 1000 తల్లుల ప్రేమను నీవు అనుభవించి కేవలం బయట ప్రదేశమునకు పోయి ఇతరులను అనుసరించటము అనుకరించటము ఈ దౌర్బల్యమైన మార్గానికి నీవు గురి అయితే నీవు విద్యార్థి ఏ రీతిగా కాగలవు?
1: Having lived 5 years, 7 years and 9 years, and having experienced the love of 1,000 mothers in Vrindavan, and after you go out of Vrindavan, if you simply imitate others, what is it that you have acquired in Vrindavan?
0: తల్లి ముక్కు కోసినటువంటి వానికి మేనత్త ముక్కు బెండపు వంటిది అన్నారు.
1: For one who has cut the nose of his own mother, to cut the nose of his aunt is a very simple matter.
0: వెయ్యి తల్లుల ప్రేమను అభ్యసించినటువంటి అందుకున్నటువంటి యొక్క సాయి ఆశయాలకే నీవు విరుద్ధంగా నడిచినటువంటి వాడవు. ఇంకా నిజమైనటువంటి నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు కాని లేక నీకు అమిత మిత్రులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలు కాని ఎంతకాలం నీవు పాటించగలవు?
1: వన్ హూ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ ది లవ్ ఆఫ్ 1,000 మదర్స్ ఇన్ సాయి, ఇఫ్ హీ ట్రాన్స్గ్రెసెస్ ది ఐడియల్స్ విచ్ హాజ్ అక్వైర్డ్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ట్రాన్స్గ్రెస్ ది ఐడియల్స్ విచ్ యు హావ్ అక్వైర్డ్?
0: దైవద్రోహానికే గురి అయినటువంటి వ్యక్తి ఇంకా సర్వం సామాన్యమైనటువంటి మానవులకు ఎంత ద్రోహం చేయగలవు?
1: వన్ హూ ఇస్ ప్రిపేర్డ్ టు డూ హార్మ్ టు గాడ్ హింసెల్ఫ్, హౌ మచ్ హీ విల్ బి ప్రిపేర్డ్ టు డూ హార్మ్ టు
0: కనుక ఈ విషయాలను పాత విద్యార్థులు హృదయమునందు అభివృద్ధి గావించుకుని మున్ముందైనా కూడాను ఉత్తమమైన భావములు, పవిత్రమైన చిత్తమును, నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించి సార్థకమైనటువంటి పేరును ఈ సత్యసాయి కాలేజీకి తెప్పించాలని నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that ex-students, old students will take these ideals into their heart and at least in future behave in a selfless manner and bring honor and reputation to the Satya Sai College.
0: Vidyarthi aneetvanti vaadu samajamunaku hudayam vanti vaadu.
1: Vidyarthi or a student is like the heart of the community.
0: Ee samajamunake himsagaavinchukuneetvanti yokka vidyarthi ee samajam yokka drohi.
1: If being a heart of the community, if he cannot do good to the community, then he is traitorous to his own community.
0: Satyasai vidyarthulu ye pradesham vellinappatikini ye sthanam cherinappatikini ye desham poyinappatikini tana yokka vinaya vidhetalu tana yokka abhyasamulu tana yokka veshabhasanalu chusi teliyinatundi vaaru kodanu neevu Satyasai college student aa ani prashninchetundi yokka pravartanato untundali.
1: The Satya Sai College students should be such that wherever they may go, whichever place they occupy, whatever country they may be in, by looking at his humility, at his habits and at his dress, people should ask, do you come from the Satya Sai College?
0: Attu kaakunda veshabhasalu endu marpu chesukoni side buns, long hairs, ఇంకా పెద్ద మీసాలు, ఇంకా హిప్పీస్ మాదిరి తయారైపోయి ఈ రకమైనటువంటి యొక్క విద్యార్థి ఎవరి దగ్గరికి పోయి నీవు నేను సత్యసాయి కాలేజీ స్టూడెంట్ అనుకున్నా కూడాను నీవు చీచీచీ నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంట్ కాదని నీ వేషమనే వారికి విరుద్ధంగా అనిపిస్తుంది.
1: ఆన్ ది కాంట్రీ, ఆఫ్టర్ లీవింగ్ ది కాలేజ్ ఇఫ్ యూ డెవలప్ సైడ్ బర్న్స్, లాంగ్ హెయిర్ అండ్ ముస్టాషెస్ అండ్ యూ గో అండ్ టెల్ ఎనీవన్ దట్ యు ఆర్ ఎ సత్యసాయి కాలేజ్ స్టూడెంట్, those will say no, this is unbelievable, you cannot be a Satya Sai.
0: నీవు నిజమైనటువంటి విద్యావంతుడువు, నీవు నిజమైనటువంటి యొక్క సూరుడవు, నీవు నిజమైనటువంటి సేవకుడవు, నీవు నిజమైనటువంటి ఆశయాన్ని అందించేటువంటి యొక్క వ్యక్తిగా నీవు తయారైనప్పుడు నీవు హంబుల్ గా ప్రవర్తించాలి, నిరహంకారంగా ఉంటుండాలి.
1: If you have truly acquired learning and if you have understood the meaning of the word service and if you are an ideal, you must conduct yourself in an humble manner with humility.
0: కనుక చదువు యొక్క సమస్యలు ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత కూడాను నిరూపిస్తూ ఉంటాది.
1: బై సచ్ కాండక్ట్ యూ విల్ ఆల్సో షో ది ఐడియల్స్ అండ్ ది ఐడియాస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్.
0: అయితే సత్యసాయి కాలేజీ పాత విద్యార్థులు ఈ విధమైనటువంటి మార్గమును ఇంకనూ ప్రవేశించకుండా ఉండినప్పటికీ నేను మున్ముందు హెచ్చరించే నిమిత్తమై నేను ఇంత గాఢంగా చెప్పవలసి వచ్చింది.
1: However, although the ex-students of the Satsai College do not adopt any of the procedures which I have described, yet to prevent in future such things from happening, I have to take such a strong line.
0: ఒకానొక సమయంలో మదన మోహన మాలవ్య, మీకందరికీ తెలిసినటువంటి విషయమే, రాజకీయ నాయకుడు, మహాతత్వవేత్త, అన్ని విధమైనటువంటి యొక్క విజ్ఞానవేత్త.
1: On one occasion, Madan Mohan Malavya, whom all of you know as a great political leader and a scholar and a spiritualist,
0: atanu pedda pedda meesamulu kaligi undetunte vaadu pooramu.
1: At that time he used to have large mustaches.
0: Okanaadu tellavari vachetappudiki anni shave cheskoni snehithun daggariki vellaadu oka club lo.
1: One day early morning he removed all this mustache and shaved himself and went to the station.
0: అప్పుడు ఆ యొక్క స్నేహితుడు ప్రశ్నించాడు, మాలవ్య ఏమిటి ఈనాడు నీ యొక్క ముఖ వచ్చేస్సు కొంత విరుద్ధంగా కనిపిస్తున్నది అన్నాడు.
1: ది ఫ్రెండ్ హూమ్ హీ వెంట్ టు మీట్ ఆస్క్డ్ మాలవ్య వాట్ ఈస్ ది మ్యాటర్ టుడే.
0: ఆ విరుద్ధమేమిటో నీవే చెప్పమని మదన మోహన్ మాలవ్య ప్రశ్నించాడు.
1: దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ అండ్ మాలవ్య ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లైయింగ్ సెడ్ యూ యువర్ సెల్ఫ్ టెల్ మీ వాట్ ది చేంజ్ యు ఆర్ నోటీసింగ్ ఇన్ మీ.
0: నీ ముఖమునందు నీ మూతి యందు ఏదో కొంత మార్పు కలుగుతుంది, నీకున్నటువంటి మీసములు ఎందుకు కొరిగించావు అన్నాడు.
1: ది ఫ్రెండ్ సెడ్ దేర్ అపియర్స్ ఎ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ అండ్ ఇన్ యువర్ మౌత్ వై డిడ్ యు రిమూవ్ ది ముస్టాష్ విచ్ యు హావ్ హ్యాడ్.
0: మగవాడను మగవాడనేటువంటి యొక్క అహంకారం చేత నేను ఇంతకాలము నేను మీసములు పెంచాను.
1: The reply was that all this time I was having an ego and pride that I am a male person and that is
0: కాని ఈ భారతదేశమునందు తోటి మానవులు అనేక మంది అనేక అవస్థలకు అనేక దుఃఖములకు అనేక విచారములకు గురి అవుతున్నారు. ఒక్క మానవుని దుఃఖమైనా కూడా నేను తీర్చలేనటువంటి మగతనము నాకెందుకని కొరిగించుకున్నాను అన్నాడు.
1: In Bharat, several fellow beings are suffering from great deficiencies. I, calling myself a man and unable to relieve the distress of even one single fellow being, I should not call myself a man. So I removed my mustaches.
0: Kanuka manamu nijamuga dheerulamaithe meesamulu venchatamu sideburns venchatamu anavasaramainatundi veshalu venchatamu idi kaadu manavatvaniki gurtu nijamainatundi deentlo samajamlo dumiki sevalu chesi జగత్తునకు సరైనటువంటి కీర్తిని తెప్పించేటువంటి యొక్క ప్రయత్నములో మన విద్యను అంకితం గావించాలి.
1: ఇఫ్ వీఆర్ రియల్లీ హీరోస్ ది హీరోయిజం షుడ్ నాట్ బి షోన్ బై గ్రోయింగ్ లాంగ్ హెయిర్ సైడ్ బర్న్స్ అండ్ ముస్టాషెస్. వన్ షుడ్ జంప్ ఇన్ టు ది సొసైటీ అండ్ అండర్టేక్ సచ్ సర్వీస్ విచ్ విల్ బ్రింగ్ యూ రియల్.
0: తల్లిదండ్రుల యొక్క బాధమైన నివారణ గావించలేనటువంటి నీ మగతనము, తోటి మాటవుల యొక్క బాధములను నివారణ గావించలేనటువంటి నీ మగతనము కేవలం హాస్యాస్పదం.
1: Your pride of being a man by which you are unable to relieve the distress of a fellow human being is really ridiculous.
0: Kana mana yokka vidya tattvamu pravartana dwara mana yokka manavatvanni mana magatattvanni manam nirupinchinatvanti yokka margamlo manam praveshinchali.
1: Our learning should be such that we should be able to establish it through our conduct and through our behavior, and our manhood should be shown.
0: Satyasai yokka pavitramainatvanti yokka aashayalanu ప్రవర్తన రూపకంగా ప్రచారం సలిపి ఆచరణ రూపమైనటువంటి యొక్క అనుభూతి లోపల మీరు సంచారం సల్పాలి.
1: యూ షుడ్ డెవలప్ యువర్ లైఫ్ బై పుటింగ్ సత్యసాయి ఐడియల్స్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ బై డెమోన్స్ట్రేటింగ్ ఇన్ ప్రాక్టీస్ వాట్ దోస్ ఐడియల్స్ ఆర్.
0: విద్యార్థులారా, మీరు ఉన్నత డిగ్రీని అందుకొని మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టి ఏదో ఏ ప్రదేశమైనప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుని నీకు సుఖశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఆదర్శవంతమైనటువంటి భావాలను సమాజముకు అందించేటువంటి కంకణం కట్టుకోండి.
1: స్టూడెంట్స్ మేక్ ఎ డిటర్మినేషన్ బై విచ్ యూ విల్ అక్వైర్ హై పొజిషన్స్. ప్లీజ్ యువర్ పేరెంట్స్ అండ్ ప్రాపగేట్ ది హై ఐడియల్స్. దట్ షుడ్ బి యువర్ డిటర్మినేషన్.
0: ధనమును సంపాదించుకునేటువంటి యొక్క దుర్భావం చేత మీరు ఉద్యోగంలో చేయకండి.
1: Do not enter service with the bad idea of accumulating
0: wealth. గుణములను పోషించుకునేటువంటి యొక్క ఉద్దేశంతో మీరు ఉద్యోగములు చేయండి.
1: But enter service with the idea and ambition of promotion.
0: ఏ ఆఫీసుకు పోయినా కూడా పర్వాలేదు, ఏ ఉద్యోగం చేసినా తప్పు లేదు, కానీ ఆ ఆఫీసులు ఎందు ఆ ఉద్యోగములు ఎందు గుణదోషములు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నానికి మీరు అతి జాగ్రత్తగా మెలగాలి.
1: Whatever service you may do, whatever projects you may undertake, there is nothing wrong. But do not enter such service which will make you lose your good qualities and promote bad
0: qualities. Meeku telusu, money comes and goes, morality comes and grows.
1: You know that money comes and goes, morality comes and grows.
0: Dhana sampadana goppadi kaadu.
1: It is not great to acquire wealth.
0: Enta mandi jagatnopula anyaya akrama anachara asatyamulato dhana sampadana cheyatam ledu.
1: How many people in this world are not acquiring wealth unjustly and by speaking untruth?
0: గడిచిన సంవత్సరము బొంబాయి లోపల ఒక బెగ్గర్ కూడాను బెగ్ చేసి 60,000 రూపాయల కుండలో కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: Last year in Bombay, a beggar by begging earned 60,000 rupees and put it under his pillow.
0: కనుక బెగ్గర్ కూడాను బిచ్చాధికారి కూడాను ధన సంపాదనకు ప్రయత్నం చేస్తున్నాడు.
1: Even a beggar makes an attempt to acquire wealth.
0: నీవు ధనమే ప్రధానమైన లక్ష్యమందు పెట్టుకుంటే నీవు చదువుకున్నటువంటి బెచ్చగాడవా?
1: If wealth is your main objective, are you a beggar who has acquired learning?
0: కనుక ధన లక్ష్యంతో మీరు చదువును ఆశించటము కేవలము ఒక బెగ్గర్ యొక్క లక్షణమనే భావించవచ్చు.
1: If therefore you educate yourself with the objective of acquiring wealth, you are like a beggar.
0: దేశము యొక్క ఉద్ధారము నిమిత్తమై, సమాజము యొక్క పవిత్రత నిమిత్తమై, దేశం యొక్క అభివృద్ధి నిమిత్తమై నీవు విద్యను ఆర్జించాలి.
1: ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ అండ్ ఫర్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది సొసైటీ అరౌండ్ యూ, యూ షుడ్ అక్వైర్ లెర్నింగ్.
0: ఈ విధమైనటువంటి సద్గుణములను మన సత్యసాయి పాత విద్యార్థులందరూ కూడాను కొంతవరకు సమావేశమై మున్ముందు ఈ విధమైనటువంటి ఆశయాలను జగత్తునకు చాటి సమాజమును శుద్ధపరిచి పవిత్రము చేసి తద్వారా భారతదేశం యొక్క అనాది కీర్తిని తిరిగి నిలబెట్టుటకు మీరు ప్రయత్నించాలి.
1: With such ideas and ideals, the ex-students of the Satyasai College may come together and discuss ways and means by which you resuscitate the society and bring back Bharat to its ancient position of culture.
0: Satyasai Kalachala Prata Vidyarthulu Kingdom of Satyasai ani chakkani perunu pettukunnaru.
1: The ex-students of the Satyasai colleges have got a nice name in Kingdom of Satyasai.
0: Kingdom of Satyasai anaga emiti deeni artham antante సత్యసాయి రాజ్యము అని పేరు.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి? ఇట్ మీన్స్ దిస్ ఈస్ ది కింగ్డమ్ వేర్ ది కింగ్
0: సత్యసాయి రాజ్యము అని పెట్టుకుని సత్యసాయికి సంబంధించినటువంటి యొక్క ఆశయాలను మీరు ఈ రాజ్యం నందు ప్రచార ప్రబోధములు చేయకున్నా ఈ సత్యసాయి రాజ్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అలంకార పేరుగా నిరూపించవచ్చు.
1: Calling yourselves the subjects of Satyasai kingdom, and if you do not propagate and promote the ideals of Satyasai in that kingdom, then the name itself will become meaningless.
0: Kanuka peru sarthakam kavalante pravartana kudanu sarthakamainatiga untundali.
1: If the name should become appropriate, then the conduct also should be appropriate.
0: Tyagaraju enta chakkani peru.
1: Tyagaraju, what a nice name.
0: Tyagamulo atanu rajata.
1: In sacrificing, he is a king.
0: ఆ యొక్క పేరుకు తగినట్టుగా ప్రవర్తించాడు ఈ త్యాగరాజు.
1: In accordance with his name, Tyagaraju, he conducted himself.
0: మహారాజు వజ్రవైడూర్య మరక సమాణిక్య గోమేధిక పుష్పరాగములతో చూసినటువంటి యొక్క సిరి సంపదలంతా కూడా తెచ్చిపెట్టినప్పుడు నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని ఆ వచ్చినటువంటి యొక్క సంపదను వెనుకకు తిప్పి పంపించాడు.
1: When the king sent him enormous wealth consisting of precious stones and jewels, Tyagaraja asked the question, is this my happiness or reaching you is my happiness, O Lord? And he rejected all that wealth.
0: Tatchaname Ramula chentaku poi, Rama, naa hrudayanni dabbichukonukovadaniki prayatnam chestunnava? Neeku enaado arpitam gaavinchukunnanu ee hrudayam. నీకు అర్పితం గావించుకున్నటువంటి హృదయాన్ని తిరిగి ఇంకొకరికి తాకట్టు పెట్టడం అనేటువంటిది ఎంత పాపం.
1: ఇమీడియట్లీ హీ వెంట్ టు రామా హిస్ గాడ్ అండ్ సెడ్, ఆర్ యూ ట్రైయింగ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బై మై హార్ట్ విచ్ హెస్ బిన్ సరెండర్డ్ టు యూ లాంగ్ అగో బై ఆఫరింగ్ వెల్త్? ఐ హావ్ సరెండర్డ్ మై హార్ట్.
0: ఇంకా కొంతమంది పేర్లు ఉంటుంటాయి, సౌందర్య రాజు అని పేరు ఉంటుంటాయి. ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క వైపున, ఒక్కొక్క చెల్లి ఒక్కొక్క వైపున. ఇది సార్థకమైన పేరేనా ఇది?
1: దేర్ ఆర్ అదర్ నేమ్స్, ఫర్ ఇన్స్టెన్స్ సౌందర్య రాజు, కింగ్ ఆఫ్ బ్యూటీ. యూ ఫైండ్ వన్ టూత్ ఆన్ వన్ సైడ్, వన్ ఐ ఆన్ వన్ సైడ్. ఇస్ దిస్ ఎన్ అప్రోప్రియట్ నేమ్, ది కింగ్ ఆఫ్ బ్యూటీ?
0: కనుక ఈనాడు మన భారతదేశంలో అత్తరహితమైనటువంటి పేర్లతో మనము కాలము వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ భారత్ టుడే వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ విత్ మీనింగ్లెస్. అండ్
0: రామరాజ్యము ఎంత పవిత్రమైన రీతిగా పరిపాలన జరిగిందో, ఎంత ధర్మంగా, ఎంత న్యాయంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సన్నిహితమైనటువంటి ఐకమత్యంగా జరిగిందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: వి యూజ్ ది వర్డ్ రామరాజ్య, యు నో ఆల్ ఆఫ్ యూ హౌ సీక్రెట్ ది రూల్ వాజ్, హౌ ధార్మిక్ ది రూల్ వాజ్ వెన్ వి టాక్ ఆఫ్ రామరాజ్య.
0: పితృవాక్య పరిపాలన నిమిత్తమై ఈక్షాకుల వంశము ఆడిన మాట తప్పదు అనేటువంటి ఒక సార్థక నామాన్ని నిలబెట్టే నిమిత్తమై తనకు అధికారం ఉన్నటువంటి రాజ్యమును కూడా త్యజించి అరణ్యానికి వెళ్లినాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఫాలో ది ఆర్డర్స్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ది రెప్యుటేషన్ దట్ ది ఫ్యామిలీ ఆఫ్ ఇక్ష్వాకాస్ విల్ నెవర్ గో బై ది.
0: రాముడు దురాశకు గురి కాలేదు.
1: రామ నెవర్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు బ్యాడ్ అంబిషన్.
0: న్యాయంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సన్నిహితమైనటువంటి ఐకమత్యంగా జరిగిందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: వి యూజ్ ది వర్డ్ రామరాజ్య, యు నో ఆల్ ఆఫ్ యూ.

0: రాముల యొక్క సంకల్పము.
1: రామాస్ ఓన్లీ ఐడియా వాస్ టు ప్రాపగేట్ హిస్ ఐడియల్స్ అండ్ ఎస్టాబ్లిష్.
0: కనుకనే రామో విగ్రహవాన్ ధర్మహాని, రాములు సాక్షాత్ ధర్మస్వరూపుడు అని జగత్తునకు వ్యాప్తిగావించుకున్నాడు.
1: దిస్ ఇస్ వై రామ బై హిస్ కాండక్ట్ ఎస్టాబ్లిష్ ది వరల్డ్ దట్ రామ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: అదే విధంగానే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనేటువంటి దానికి సార్థకతను మీరు అందించాలనుకున్నప్పుడు సత్యసాయి ఆశయాలను సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసా తత్వముల చేత మీరు జీవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మేక్ ది నేమ్ కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అప్రోప్రియేట్ బై ప్రమోటింగ్ ది ఐడియల్స్ ఆఫ్ సత్యసాయి, నేమ్లీ సత్య ధర్మ ప్రేమ శాంతి.
0: జగత్తును వంచేటువంటి యొక్క వేషభాషలలో మీ యొక్క జీవితాన్ని అంకితం కావించకూడదు.
1: యూ షుడ్ నెవర్ యూజ్ యువర్ లైఫ్ ఫర్ డిసీవింగ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: కొంతమంది విద్యార్థులలో కూడాను కొంత ఆపోహలు కలుగుతుంటాయి. సరే, మేము కళాశాల వదిలిపెట్టిన తర్వాత మేము ఎప్పుడో ఒక పర్యాయం స్వామి దగ్గరికి వెళ్లినా కూడాను స్వామి మమ్మల్ని చూడటం లేదే పలుకరించడం లేదే అనేటువంటి ఆపోహలతో వారు గురి అవుతుంటారు.
1: సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హావ్ లెఫ్ట్ ది కాలేజ్ సమ్ మిస్ గివింగ్స్ అపియర్ ఇన్ దర్ మైండ్స్ దే ఫీల్ ఐ హావ్ లెఫ్ట్ ది కాలేజ్ అండ్ వెన్ ఐ గో బ్యాక్ ఆఫ్టర్
0: నిజముగా సత్యసాయి ఎందుకు పలకరించలేదు ఎందుకు చూడటం లేదు 5 సంవత్సరములు 7 సంవత్సరములు 9 సంవత్సరములు ఉంటుండి కూడాను ఈ బృందావనంలో ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారంటే ఇది నిజంగా వారిలో సరైనటువంటి యొక్క భావం ఇంకా అభివృద్ధి కాలేదు.
1: దే ఫీల్ దట్ స్వామి హాస్ నాట్ స్పోకెన్ టు మీ. ఇఫ్ ట్రూలీ దే డూ నాట్ అండర్స్టాండ్ వై స్వామి హాస్ నాట్ స్పోకెన్ టు మీ అండ్ వాట్ కాండక్ట్ దే ఆర్ అడాప్టింగ్ ఆఫ్టర్ లివింగ్ 5 ఇయర్స్.
0: సాయికి ఆగ్రహము కానీ అనుగ్రహం కానీ రెండూ లేదు.
1: Swami has neither anger nor love or grace.
0: Sai oka parishuddhamaina addam vanti vaadu.
1: Sai is like a clean mirror.
0: Aa yokka addamulandu neevu ye vidhamuga pravartistuvo dani yokka pratibimbame andu nunchi kanipistundi.
1: In that mirror, whatever way in which you conduct yourself, you see the reflection of that in that mirror.
0: Kanuka nee pravartana dosamule ee yokka రియాక్షన్ కు అనగా స్వామి యొక్క ప్రతిధ్వనికి మూల కారణంగా ఉంటుంటారు.
1: Thus the faults in your conduct are the main basis for Swami's reaction.
0: నీ దోషములే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి.
1: The faults themselves are being
0: నీ తలంపులే నీకు ఆ విధంగా వినిపిస్తున్నాయి.
1: Your problems are being listened to you by you.
0: నీ ఊహలే ఆ విధంగా నీకు తలస్తున్నాయి.
1: Your ideas are coming back to you in that manner.
0: అంతేకాని సాయికి ఏ విధమైనటువంటి యొక్క అసంతృప్తి కాని లేక తృప్తి కాని రెండునూ లేవు.
1: దట్ ఈస్ ఆల్. సాయి హాస్ నైదర్ ఎ లైక్ నార్ ఎ డిస్లైక్ ఎ సాటిస్ఫాక్షన్.
0: అయితే ఒక్కొక్క సమయం నందు వారిని సర్దిద్దే నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క మాటలను ప్రవేశపెట్టడము కొన్ని రకములైనటువంటి చర్యలను కూడా నేను చూపించటము జరుగుతుంటాది.
1: హౌఎవర్ సమ్ టైమ్స్ ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై ది కాండక్ట్ ఆఫ్ దీస్ బాయ్స్ యూసేజ్ ఆఫ్ సమ్ వర్డ్స్ అండ్ అపియరెన్స్ ఆఫ్ సమ్ యాక్షన్స్ ఆల్సో హ్యాపెన్స్.
0: ఇది చేయక తప్పదు.
1: దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్.
0: ఏది నేను చేసినప్పటికీ వారి మంచికి వారి అభివృద్ధికి వారి ఉన్నతికి.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఈస్ ఫర్ దేర్ గుడ్ ఇట్ ఈస్ ఫర్ దేర్ ప్రాస్పెరిటీ.
0: నాకు నిమిత్తమై నేను ఏమాత్రము చేసుకోను నా నిమిత్తమై నేనేమాత్రము ఆశించను.
1: దేర్ ఇస్ నథింగ్ ఐ డూ ఫర్ మై సెల్ఫ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ డిజైర్ ఫర్
0: మై. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని విధములుగా శ్రమించి ఇంత కళాశాలను స్థాపించినందుకు ఏ కొంతమంది విద్యార్థులైనా కూడాను ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకుంటారో ఏమో అని ఒక ఆశనే నాది.
1: స్పెండింగ్ సో మచ్ మనీ అండ్ ఆఫ్టర్ సో మచ్ ఎఫర్ట్ టు ఎస్టాబ్లిష్ సో మెనీ కాలేజెస్ ది ఓన్లీ ఐడియా ఈజ్ టు ఫీల్ దట్ అట్లీస్ట్ సమ్ స్టూడెంట్స్ విల్ ప్రాపగేట్ సచ్ ఐడియల్స్ యూస్ఫుల్ టు ది వరల్డ్.
0: మా కళాశాల విద్యార్థులు మిగతా విద్యార్థులకు పోలిక చేసుకుంటే ఎన్నో రెట్లు మంచివారు.
1: But when we compare the students of our colleges to the students of other colleges, they are many, many times better.
0: ఇంకా కొంతమందిని చక్కగా విచారం చేస్తే జీవితం అంతా కూడాను స్వామి అంకితం చేసుకుని ఉన్నారు.
1: If with regard to others, we understand this in greater depth, they have sacrificed and surrendered all their life to Swami.
0: ఇలాంటి విద్యార్థులు కూడాను అధికంగా లేకపోలేదు.
1: It is not as if there are not many students of this kind.
0: పుట్టెడు బియ్యములో చిట్టెడు మెరుకలు చిక్కినట్టుగా ఇంతమంది విద్యార్థులలో ఒకరిద్దరు మాత్రము కొంత పెడమార్గం పట్టకుండా ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు.
1: జస్ట్ యాజ్ ఇన్ ఎ టన్ ఆఫ్ రైస్ వీ మే గెట్ ఎ ఫ్యూ స్పెక్స్ విచ్ ఆర్ డార్క్ సో ఆల్సో ఇన్ సో మెనీ స్టూడెంట్స్ ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ ఎ ఫ్యూ.

0: ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు వారు చేసినప్పటికీ నేటి నుండి కింగ్డమ్ ఆఫ్ సత్సాయి లోపల ప్రవేశించడం చేత నేటి నుండి అలాంటి తప్పులకు అలాంటి పొరపాటుకు ఎట్టి అవకాశం కూడా లేకుండా సాయి ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించి పవిత్రమైన భారతదేశంలో సార్థక నామాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Knowingly or unknowingly, whatever wrongs you may have committed in the past, having entered the kingdom of Satya Sai, at least from today, I am hoping and I bless that you will forget what has happened in the past and propagate good and right ideals.
0: Ippatike adhikanga nenu prasanginchanu.
1: By now, I have spoken a little too long.
0: Karanam emanaga, nedu nenu prasanginchalani sankalpinchaledu.
1: The reason for this is, I really did not intend to speak this afternoon.
0: ఈ యొక్క వేదిక పైన కూర్చుకున్నటువంటి వారందరూ కూడాను కొన్ని నిమిషాల లోపల కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటువంటి పవిత్రమైనటువంటి చిత్రాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉంటున్నారు. కానీ నేను అధికంగా ప్రసంగించడం చేత వారి కొన్ని మేకప్లు వేసేటువంటి యొక్క కాలము అధికమైపోతుంది. కనుక నేను ఈ ప్రసంగాన్ని విరమించి త్వరలోపల మా విద్యార్థులు ప్రదర్శించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు కండ్లారా చూచి కర్ణానందంగా విని హృదయంతో నీవు స్వీకరించుకుని తద్వారా దానిని నిరంతరము మీరు స్మరించి తరించి వరించి భరించి సార్థకను పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: A little while later, all those who are sitting on the stage are going to enact a drama under the name Kingdom of Heaven. And if I speak longer, I will cut into the time intended for their makeup. Therefore, I will bring this discourse to a close, hoping that you will enjoy the drama and see the sacredness of it with your heart and with your eyes. I will bring this discourse to a close.
0: ప్రదర్శనలు ఏ నిమిత్తమై నేను చేస్తున్నాననేటువంటి కూడా మీరు కొంత గుర్తుంచుకోవాలి. అనేక మందికి అనేక ఆపోహలు ఉండవచ్చును.
1: యూ షుడ్ ఆల్సో రికగ్నైజ్ వై ఐ ఆమ్ అరేంజింగ్ అండ్ అలవింగ్ సచ్ పెర్ఫార్మెన్సెస్. మెనీ పీపుల్ మే హ్యావ్ మిస్ గివింగ్స్ అబౌట్ ది పర్పస్.
0: నేను చేయించేటువంటి యొక్క ఆటలు కాని పాటలు కాని మాటలు కాని నేను చేసే ఆటలు కాని పాటలు కాని మాటలు కాని అన్ని అంతరాత్మ లేకుండా ఉండవు.
1: Whatever actions or words or speeches which I guide, or whatever actions and speeches and words which I utter, it is not as if they have no meaning. They have an inner meaning.
0: Yedo oka vidhanga manavulaku aavarinchinatvanti yokka ajnanamunu dukkhamunu ashantini dooram chesi pavitramainatvanti yokka balamunu శక్తిని సామర్థ్యమును ప్రశాంతిని అందించే నిమిత్తమై కొన్ని ప్రదర్శనల ద్వారా ఈ యొక్క ప్రచారం కొరకు జరపటం కోసం నేను ఈ విధమైనటువంటి దృశ్యాలను కొంతవరకు నిరూపిస్తూ వస్తుంటాను, చూపుతూ వస్తుంటాను.
1: ఇన్ సమ్ మేనర్ ఆర్ అదర్ విత్ ఎ డిజైర్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్ డార్క్నెస్ దట్ ఈస్ కవరింగ్ ఈచ్ హ్యూమన్ బీయింగ్ బై దీస్ పెర్ఫార్మెన్సెస్ అండ్ బై ఎన్కరేజింగ్ సచ్ థింగ్స్ ఐ ట్రై అండ్ రిమూవ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ యూ.
0: అన్నింటి ద్వారా కూడా నువ్వు ఏదో ఒక బోధనే మాత్రమే తప్ప నిరుపయోగమైనటువంటిది ఏమాత్రం కూడా సంకల్పంలో కూడా చేరదు.
1: త్రూ ఆల్ దీస్ మెథడ్స్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ టీచింగ్ అండ్ టెలింగ్ యూ సమ్ ఐడియల్ బట్ నథింగ్ ఎగ్జిస్ట్ విచ్ ఇస్ యూస్లెస్.
2: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా during the annual day function of the Kingdom of Satya Sai in Prashanthi Nilayam on the 22nd of November 1979. Addressing the students, Bhagwan Baba said that the students occupy the role of the heart in the physiology of the social organization. Whoever hurts the society in which he dwells or brings disrepute to it is a traitor. Whatever position we occupy and wherever we reside, we must draw on ourselves the admiration of others by our humility, discipline and good manners and by the simplicity of our dress and sweet speech. Thank you and Sai Ram.
3: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

وَلِلْمُؤْمِنِينَ.